శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 4వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 45 సెకండ్లు.

0: ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 6:30. సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత శ్రీమతి పి. హిల్డా.
1: ప్రార్థన. ప్రార్థన అనగా వేడుకొనుట. దేవునితో మనస్సు విప్పి మాట్లాడుటయే ప్రార్థన. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను 4:24 దేవుడు ఆత్మని ఉంది కనుక కంటికి కనబడక సర్వంలో ఉన్న దేవుని ఎక్కడైనా ప్రార్థించవచ్చును. ప్రార్థన ఎందుకు అని ఆలోచిస్తే, ఏదైనా అక్కర, సమస్య, బాధ, వేదన మానవంలో ఉన్నప్పుడు మనసులో సహాయముకై ఆలాపన ఆరంభమవును. అయితే ఈ ఆలాపనకు జవాబు ఎవరిస్తారు? మానవునికి మానవుడు ఎంతవరకు ఆదుకొనగలడు? మానవునికి హద్దులున్నవి. ఏ హద్దు లేని సర్వశక్తిమంతుడు దేవుడు అని నమ్ము మానవుడు దేవుని దగ్గర హృదయమును కుమ్మరించుటయే ప్రార్థన. ప్రార్థనకు స్తోమత, చదువు, అంతస్తు, స్థలం, అందం అవసరం లేదు. 1 పేతురు 1:14 నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులయుండుడి అని ఉంది. లూకా 18:13 ఒక వ్యక్తి ఇలా ప్రార్థించాడు, దేవా, పాపినైన నన్ను కరుణించుము అని అడగగా అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కనుక ఇది అసలైన అవసరమైన ప్రథమ ప్రార్థన. దేవుని కలుసుకోవడానికి పాపం పనికిరాదు. కీర్తనల 66:18 నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసినడల ప్రభు నా మనవి వినకపోను. పాపం ఒప్పుకుంటే అదే ప్రార్థన. ఒకసారి మానవుడు పాపం ఒప్పుకునే ప్రార్థన చేస్తే 1 యోహాను 1:9 మన పాపం మనం ఒప్పుకునేడల ఆయన మన ప్రతి పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. పవిత్రత అనగా కీర్తన 24:4 నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగియుండువాడు వాడు దేవుని వలన ఆశీర్వాదము పొందును, దేవునితో సంభాషించును. మన ఆశలు, కోరికలు, సమస్యలు సమస్తము దేవునికి తెలియజేయుటయే ప్రార్థన. పరిశుద్ధ గ్రంథము బైబిల్ నందు ప్రార్థనకు సంబంధించిన కొన్ని ప్రభు పలుకులు ఇలాగున్నవి. 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. 7:7-8 అడుగుడి మీకియబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. 1 యోహాను 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదము. 7:15 నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. 50:15 ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను. 15:29 నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. 15:8 యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ప్రార్థన దేవుని హస్తాన్ని కదిలించును. ప్రార్థన పరిస్థితులు మార్చగలదు. ప్రార్థన అద్భుత అనుభవం, ఆధ్యాత్మిక ప్రక్రియ, దైవశక్తి పొందే అనుభవం, దైవరూపం పొందే మార్గం. బైబిల్లో కొంతమంది భక్తుల ప్రార్థనలు ఫలితములు. 42:10 యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించగా దేవుడు అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. గొడ్రాలైన హన్నా స్త్రీ 1 సమూయేలు 1:10 ప్రార్థించగా కుమారుని కనెను. 2:13-14 యెహోషువా, సూర్యుడా నీవు గిబియోనులో ఆగము, చంద్రుడా నీవు అయ్యాలో ఆగము అని ప్రార్థించగా సూర్యుడు ఆకాశ

0: ఉత్తిమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కాని తర్వాత కాని లేదు. యాకోబు 5:18లో ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండినట్లు అతడు ప్రార్థన ఆసక్తితో చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. 1 తిమోతి 2:1-3లో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. దేని కొరకు ప్రార్థించదం? వ్యక్తిగతముగా, కుటుంబం కొరకు, స్నేహితుల కొరకు, శత్రువుల కొరకు ప్రతి విధమైన ప్రార్థన చేసి దైవ కార్యంలో పాల్గొంటే తృప్తి, ఆనందం, మోక్షంలో బహుమానం. ఈ పని చేయువారిని దేవుడు వెదకుచున్నాడు. చేసేదవా మానవా ఈ పనిని? శ్రేష్టమైన పని ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన.
1: ఇంతవరకు సూక్తి ముక్తవలి విన్నారు. వ్యాఖ్యాత శ్రీమతి పి హిల్డా. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:35. పొలం కబుర్లు విందాం.
2: రైతు మిత్రులకు శుభోదయం. కబుర్లలో సజ్జ పంట సాగులో మెలకువల గురించి, మొలకెత్తిన విత్తనాల్లో పోషక విలువల గురించి, పలు పంటల్లో నులిపురుగుల నష్టం, దాని నివారణ గురించి తెలుసుకుందామా?

ముందుగా బెట్టను తట్టుకునే సజ్జ పంట సాగులో మేలుకోలు విషయానికి వస్తే, పంటలను ఎక్కువగా పండించడం వల్ల చిరుధాన్యాల ఉత్పత్తిలో చాలా వెనుకబడిపోతుంది. ఆహారంలో చిరుధాన్యాల వాడకం తగ్గిపోతుంది. కానీ పోషక విలువలో వరి కన్నా సజ్జ ముఖ్యమైంది. మెలకువల విషయానికి వస్తే, సాగుకు నీరు ఇంకే మురుగునీటి పారుదల గల తేలిక నుంచి మధ్య రకం నేలలు అనుకూలంగా ఉంటాయి. ఉదజన సూచిక 6.5 నుండి 7.5 మధ్య ఉండాలి. 4 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనాన్ని వరుసల మధ్య 45 సెంటీమీటర్ల దూరంలో, మధ్య 12 నుండి 15 సెంటీమీటర్ల ఎడంగా విత్తుకోవాలి. లేదా నారు పోసి 15 రోజుల వయసు గల నారు మొక్కలను అదే దూరంలో నాటుకోవాలి. ఒక ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు ఆఖరి దుక్కిలో వేసి బాగా కలయదున్నాలి. నేల పరిస్థితిని బట్టి పూత గింజ పాలు పోసుకునే సమయంలో నేలలో తగినంత తేమ ఉండటం చాలా అవసరం. కలుపు నివారణకు ఎకరాకు అట్రజిన్ 320 గ్రాముల మందును విత్తనం మొలకెత్తక ముందు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. చెదల సమస్య ఉంటే నివారణ కోసం ఎకరాకు 3 కిలోల కార్బరిల్ 5% పొడిని దుక్కిలో వేసి బాగా కలయదున్నాలి. వెర్రికంకి తెగులు ప్రారంభ దశలో ఆకు కింద బూడిదలాగా ఉంటుంది. కంకులను పచ్చని ఈనులుగా మారుస్తుంది. ఈ తెగులు బయటకు పొక్కినప్పుడు మొక్కలు గిడసబారి కంకులు రాకుండా పోతాయి, లేదా చిన్నవిగా ఉండి గింజలు పట్టవు. దీని నివారణకు మెటలాక్సిల్ 1 మిల్లీలీటర్ మందును 1 లీటర్ నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయాలి. వ్యాధి సోకిన మొక్కలను కాల్చివేయాలి. లేదా తేనె బంక తెగుల నుండి పంటను కాపాడడానికి చిరుపొట్ట దశ నుంచి 0.15% అంటే 1.5 గ్రాముల మందును 1 లీటర్ నీటికి కలిపి థెరామ్ మందును 2 నుండి 3 సార్లు పిచికారీ చేయాలి. సజ్జ పంటలో పిలక కంకులు కంటే ప్రధాన కాండపు కంకి మొదట కోతకు వస్తుంది. గింజ కింద భాగంలో ఏర్పడే నల్లని చార గింజ పక్వ దశను తెలియజేస్తుంది. గింజలలో తేమ 12% ఉన్నప్పుడు కోత కోయవచ్చు. కోసిన కంకులను బాగా ఆరబెట్టి గింజలలో 8% తేమ ఉన్నప్పుడు సంచులలో నిల్వ చేసుకోవచ్చు. ఇక మొలకెత్తిన విత్తనాల్లో పోషక విలువల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా. మొలకెత్తించి తరచూ వీటిని మన ఆహారంలో వాడటం వల్ల గింజలోని పోషకాలు మన

0: శరీరానికి సులభంగా లభ్యమయ్యే రూపంలో మార్చడమే కాకుండా కొన్ని పోషకాలను సృష్టిస్తాయి. అవేవంటే మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వులు, విటమిన్లు. శరీరానికి అవసరమైన మాంసకృత్తులను పప్పులు, ధాన్యాలు అందిస్తాయి. లోని మాంసకృత్తులు పరిమాణం ఏమాత్రం మారకపోయినా వాటి పొందికలో మార్పు వచ్చి నాణ్యత పెరుగుతుంది. మాంసకృత్తులు అమైనో ఆమ్లాలుగా విభజింపబడి అత్యవసర అమైనో ఆమ్లాల నిష్పత్తిలో ఉపయోగకరమైన మార్పు వస్తుంది. ఈ విధంగా మాంసకృత్తులు శరీరంలో సులభంగా జీర్ణమై శరీర పోషణకు తోడ్పడతాయి. కొవ్వులు విత్తనంలో గల పిండి పదార్థాలు ఎంజైముల ద్వారా మార్పు చెంది మన శరీరం గ్రహించడానికి అనువైన గ్లూకోజ్ ఫ్రక్టోజులుగా విభజింపబడతాయి. విత్తనంలో గల విటమిన్లు ఈ జీవ ప్రక్రియ ద్వారా ఎన్నో రెట్లు అభివృద్ధి చెందుతాయి. బి విటమిన్లు మూడింతలు పెరుగుతాయి. లేని విటమిన్ సి మొలకెత్తిన విత్తనాల్లో లభ్యమవుతుంది. విత్తనాలు మొలకెత్తించడం వల్ల పోషక విలువలు స్వతహాగా ఇమిడి ఉండి జీవ ప్రక్రియకు అవరోధం కలిగించు కొన్ని రసాయనాలు తొలగించడం ద్వారా ఈ విత్తనాలు సులభంగా జీర్ణమవుతాయి. మొలకెత్తిన విత్తనాల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేగాక మన ఆహారంలో వాడుకునే ఏ విత్తనాన్నైనా మొలకెత్తించి వాడుకోవచ్చు. అయితే మాంసకృత్తులు సమృద్ధిగా గల అపరాల విత్తనాలు వాడటం మంచిది. ఉదాహరణకు పెసలు, శనగలు, అలసందలు, సోయా చిక్కుడు, వేరుశనగ వంటివి ఎంతో పుష్టికరం. గోధుమలు వంటి గింజ ధాన్యాలు మొలకొచ్చాక ఎండబెట్టి పిండి తయారు చేసి వాడటం మంచిది. విత్తనాలను మొలకెత్తించే విధానం విషయానికి వస్తే, శుభ్రపరిచి నీటిలో కనీసం 12 గంటల సేపు నానబెట్టి వాటిని పల్చటి బట్టలో మూట కట్టి చీకటిలో ఉంచాలి. ఎత్తడానికి 8 నుండి 24 గంటల సమయం పడుతుంది. మొలకలు మరీ పెద్దవి కాకుండా వాడుకుంటే మంచిది. మొలకొచ్చిన విత్తనాలు అనేక విధాలుగా వాడుకోవచ్చు. వాటిని పచ్చిగా, సలాడ్గా ఉడికించి తాలింపుబెట్టి గుగ్గిల రూపంలోనూ తినవచ్చు. ప్రతి ఒక్కరూ వారానికి కనీసం 2 సార్లు మొలకెత్తిన విత్తనాలు ఆహారంలో వాడితే ఎంతో శ్రేష్టం. ఇక పలు పంటల్లో నులిపురుగుల నష్టం, దాని నివారణ గురించి తెలుసుకుందామా? నుంచే వివిధ పంటల సరళిలో ఎక్కువగా ఉంటుంది. వీటిలో పురుగులు, తెగుళ్లు రైతన్నలకు ఎక్కువగా ఆందోళన కలిగిస్తాయి. ఇవి రైతు కంటికి కనబడే సమస్యలు. నులిపురుగులు అంటే నెమటోడ్స్ కంటికి కనపడని సూక్ష్మజీవులు. ధాన్యం గింజ పంటల్లో వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న పైర్లలో నులిపురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. చేసే వరి పైరులో వేరుకాయల నులిపురుగు ఎక్కువగా ఆశిస్తుంది. వేరుశనగ పైరులో నులిపురుగుల ద్వారా చిట్టికాయల తెగులు ఎక్కువగా వస్తుంది. ఈ తెగులు టైలెంకోరాకస్ బ్రెవిలిన్ మోటస్ అనే నులిపురుగు ద్వారా వస్తుంది. కాయలు చిన్నవిగా మారి కాయలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కాయలన్నీ నల్లగా మారిపోతాయి. పొలంలో మొక్కల పెరుగుదల సరిగ్గా ఉండదు. రెనిఫామ్ నులిపురుగు ఎక్కువగా ఆశిస్తుంది. పొద్దుతిరుగుడు పైరులో కూడా నులిపురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. అరికట్టడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. లోతుదుక్కి చేయడం వల్ల వేరుకాయల నులిపురుగులు, వేరుమచ్చల నులిపురుగులు దాదాపు 50% వరకు తగ్గిపోతాయి. ఆముదం చెక్క హెక్టారుకు 1/2 టన్ను నుంచి 1 టన్ను వేసుకుంటే నులిపురుగుల బెడద తగ్గుతుంది. లేదా బంతిపూల వేరు కషాయం, వావిలాకు వేరు కషాయంలో నులిపురుగులను వారించే గుణముంది. క్రిమి సంహారక మందులైన 4-8 గులికలు, కార్బోఫ్యూరాన్ గులికలు వాడవచ్చు. మీటర్ల నారుమడికి 180 గ్రాముల కార్బోఫ్యూరాన్ గులికలు చల్లుకోవాలి. తరువాత దుబ్బులను కాల్చివేయాలి. పప్పు గింజలు, నూనె గింజలను ఆశించే నులిపురుగులకు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలి. సమగ్ర యాజమాన్యం సస్యరక్షణ చర్యలు పాటించి వివిధ పంటలపై ఆశించే నులిపురుగులను నివారించవచ్చు.
1: ఇంతవరకు పొలం.

0: కబుర్లు విన్నారు.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు వినోదం నుంచి
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. పానఐటి కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల్లో ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. పానఐటి కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పానఐటి ఏపీ 2026 సదస్సు సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశంలోని 23 ఐఐటీల నుంచి 5 లక్షల మంది వచ్చారని, వారి ఆలోచనలు, నైపుణ్యాలను రాష్టాభివృద్దికి సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. అమరావతిలో పానఐటి వరల్డ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా కోర్సులు, పాఠ్యాంశాల్లో మార్పులకు ఈ కౌన్సిల్ మార్గనిర్దేశనం చేస్తుందన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
5: ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తయారు చేయడం, అది ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఏ విధంగా ఫోకస్ చేయాలి, హై స్కూల్కి వస్తానే వాళ్ళల్లో ఒక ఆంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ ని డెవలప్ చేయడం, ఒక ఏఐ మాడ్యూల్స్ ని డెవలప్ చేయడం, స్ట్రెస్ ఫ్రీ ఆర్ మెంటల్ ఇల్నెస్ అన్ని కూడా ఉపయోగించి లెర్నింగ్ ఒక హ్యాపీగా నేర్చుకునే విధానానికి శ్రీకారం చుడతాం. ఇలాంటివి వేరియస్ యాంగిల్స్ లో సిలబస్, కరికులం, ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ అన్ని కూడా చేస్తారు.
4: ఉస్మానియా, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, ఎల్బీ నగర్, అల్వాల్ టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో విద్య, వైద్య రంగాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రులకు అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బందిని గుర్తించి నియామక ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యే నాటికి సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అత్యాధునిక వైద్య పరికరాలను ముందుగానే సమకూర్చి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అధికారులు ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, ఆసుపత్రులను తప్పనిసరిగా సందర్శించి పరిస్థితులను పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 67 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం 18 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన మండల పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, కార్యాలయాల్లో మౌలిక వసతులను బలోపేతం చేయడం ద్వారా సేవల నాణ్యత, సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వస్తుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం

0: ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం పెద్దతండాలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. గిరిజనుల సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఆధునిక సౌకర్యాలతో కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో ఉద్యాన రంగ అభివృద్దికి 100 కోట్ల రూపాయల పెట్టుబడి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్లో కేటాయింపులు లేకుండా నిధులు ఖర్చు చేయకుండా రైతులను మభ్యపెడుతున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కరువు కారణంగా రాయలసీమలో పండ్ల తోటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రచారాలు పక్కన పెట్టి తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: జల్జీవన్ మిషన్ నిధులు 30,000 కోట్ల రూపాయలతో కడప జిల్లా ప్రొద్దుటూరులో చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టుకు రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి ఆమె నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తోందని, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ భూముల విలువ పెంపుపై దృష్టి పెట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రభుత్వ ఆదాయ వనరుల సమీకరణపై సమీక్షా సమావేశాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన నిన్న నిర్వహించారు. రాష్టంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగాన్ని కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలని సూచించారు. అదనపు ఆదాయ వనరులను గుర్తించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే ప్రాజెక్టులను వేగవంతం చేయాలన్నారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గత రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వెండి తెరపై సరికొత్త ప్రయోగాలు చేస్తూ అద్భుతాలు సృష్టించిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 1931 సెప్టెంబర్ 21న సింగీతం శ్రీనివాసరావు జన్మించారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన 94 ఏళ్ల వయసులో తన చివరి చిత్రంగా సింగ్ గీతం అనే సినిమాని రూపొందించి ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకున్నారు. 2 జాతీయ పురస్కారాలతో పాటు 5 నంది అవార్డులను, పలు ఫిలింఫేర్ పురస్కారాలను శ్రీనివాసరావు అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దసరా మహోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా సూచించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సంయుక్తంగా ఆయన నిన్న తనిఖీలు నిర్వహించారు. సీతమ్మవారి పాదాలు, కేశఖండనశాల, భక్తుల నిరీక్షణ ప్రాంతాలు, వినాయక ఆలయం, రథం సెంటర్, టోల్గేట్, ఘాట్ రోడ్డు ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాతావరణం. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై విస్తరించిన ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు వాతావరణ కేంద్ర అధికారి సిహెచ్ నాగభూషణం పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్టంలోని కోస్తాంధ్ర, యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ
2: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1

లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది.

ఉంటుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ज्वालनस्य गौरवं केवलं इज़राइल नागरिकेभ्यः एव आरक्षितं भवति, येन एतत् आमन्त्रणम् अतीव दुर्लभं विशिष्टं च मन्यते। जापान देशस्य नागोया नगरस्य क्रीडांगणे अद्य सायंकाले 6 वादने आईची नागोया एशियाई क्रीडायाः भव्यं समापनं भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 7 గంటలు. ప్రసార విశేషాలు విందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం మనసులోని మనసు ధారావాహిక నవలాపట్టణం 23వ భాగం, రచన మాల్తీ చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు. తర్వాత ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల గురించి వివరాలు. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 8:30 అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ. 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో రోంకి చెర్ల కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 9:00 చిత్రకుస్మాలు. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 3:00 నాటిక హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 4:00 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత గీతాలు, అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా క్రీడా మహాకుంభ్ నుంచి ఖేలో ఇండియా వరకు, గ్రామం నుండి ప్రపంచ వేదిక వరకు భారత క్రీడా ప్రస్థానం అనే అంశం గురించి విశేషాలు. తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం, సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రపంచ జంతు దినోత్సవాల గురించి వివరాలు, అనంతరం తరిగొండ గీతరవళి భక్తి గీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో రసాయనిక సమస్యాత్మక భూములు, వాటి యాజమాన్యం గురించి డాక్టర్ జిపి లీలావతి గారి ప్రసంగం. 7:45 క్రైస్తవ భక్తి గీతాలు. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:15 చిత్రకుస్మాలు చిత్రగీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:40 చిత్రకుస్మాలు చిత్రగీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 9:30 ఆపాత మధురాలు సుమధుర గీతాల కార్యక్రమం. 10:00 రవి వాసరియ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. అదే సమయానికి జపాన్ వేదికగా జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు రోజువారీ విశేషాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా వినవచ్చు. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి కేంద్రం ద్వారా ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్ గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు ఎరువుల కమిటీ చైర్పర్సన్ గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్ని, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహిస్తుండటంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి తన నిరసనను తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. 3 వ్యక్తులు భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించారని, తిరిగి వెళ్లాలని సరిహద్దు భద్రతా దళం పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారు వినకుండా సరిహద్దు కంచెవైపు దూసుకొచ్చారని విదేశాంగ శాఖ తెలిపింది. భద్రతా ముప్పు ఏర్పడ్డంతో బీఎస్ఎఫ్ బలగాలు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. అంతర్జాతీయ సరిహద్దు పవిత్రతను కాపాడాలని, ద్వైపాక్షిక ఒప్పందాలను ఖచ్చితంగా అమలు చేయాలని నిరసన పత్రంలో సూచించింది. తమ వైపు నుండి అక్రమ చొరబాట్లు జరగకుండా సరిహద్దు బలగాలను నియంత్రించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇస్లామాబాద్ ను భారత్ డిమాండ్ చేసింది. భారత్ రష్యా సంబంధాలపై ఏర్పాటైన సలహా సంఘం సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాల్లో ఇరుదేశాల మధ్య ఉన్న బహుముఖ భాగస్వామ్య విశేషాలను విదేశాంగ మంత్రి ప్రస్తావించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలికేందుకు శాంతి చర్చలు, దౌత్య మార్గాలకు భారత్ అందిస్తున్న క్రియాశీలక మద్దతును కూడా సమావేశంలో విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారు. శాస్త్రీయ భాషల్లో పరిశోధనలకు సంబంధించి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ 5 విశిష్ట సేవా కేంద్రాలను మంజూరు చేసింది. ఉన్నత విద్యాశాఖ అసామీ, బెంగాలీ, మరాఠీ, పాలీ, ప్రాకృత శాస్త్రీయ భాషలకు సంబంధించి ఈ 5 విశిష్ట అధ్యయన కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. భాష, సాహిత్య రక్షణ, డిజిటలైజేషన్, ఉన్నత పరిశోధనలు, జ్ఞాన వ్యాప్తికి

0: ఈ కేంద్రాలు ప్రత్యేక ప్రాతిపదికన తోడ్పడతాయి. అస్సాంలోని తేజ్పూర్ విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం, పూణెలోని డెక్కన్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఒడిశా కేంద్రీయ విశ్వవిద్యాలయం, గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఈ కేంద్రాలను నెలకొల్పుతారు. భారతీయ శాస్త్రీయ భాషల అధ్యయనం, పరిశోధన, పరిరక్షణ దిశగా ఈ కేంద్రాల ఏర్పాటు ఒక కీలక అడుగుగా నిలవనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భోపాల్లో నిన్న జరిగిన పశు పోషకుల సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. 11 జిల్లాల నుండి దాదాపు 35,000 మంది గోపాలకులు హాజరైన ఈ సదస్సులో ఆవుల సంరక్షణ కేంద్రాల కోసం 101 కోట్ల రూపాయల నిధులను ప్రకటించారు. అలాగే ఉజ్జయినిలో 255 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే డైరీ ప్లాంటుకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. భోపాల్లో 12 కోట్ల రూపాయలతో సెంట్రల్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశామని, శివపురిలో ఒక మినీ డైరీ ప్లాంట్ను నిర్మించనున్నామని అమిత్ షా తెలిపారు. ఈ కేంద్రాలు ఆవులు, గేదెల జాతుల అభివృద్దికి కృషి చేస్తాయని వెల్లడించారు. అంతకుముందు నూతన నేర చట్టాలపై మధ్యప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, బ్రిటిష్ కాలం నాటి చట్టాలు వారి ప్రభుత్వము, పరిపాలనా రక్షణ కోసం రూపొందించబడ్డాయని, అయితే నూతన చట్టాలు పౌరుల ఆత్మగౌరవాన్ని, ఆస్తులను, ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా తీసుకొచ్చినవని స్పష్టం చేశారు.
1: కానూన్ పూర్ణ ఇంప్లిమెంటేషన్ కే బాద్ హమారీ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ దునియా కీ సబ్సే ఆధునిక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ బన్ జాయే. ఇస్కే అందర్ విజ్ఞాన్ కో హమ్నే డాలా హై ఆన్లైన్ సున్వాయి, వీడియో కాన్ఫరెన్సింగ్, ఎఫ్ఎస్ఎల్ కే ప్రావధాన్ ఆర్ కై ఆధునిక ప్రకార్ కే వైజ్ఞానిక సంశోధనో కో ఇస్కే సాథ్ జోడా హై. మహిళా సురక్షా, గుమ్షుదా బచ్చే, ఆతంకవాద్, లించింగ్, ఏ సారీ చీజో సే ప్రొటెక్షన్ కీ వ్యవస్థా హై.
0: రాబోయే ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అధికార జ్యోతిని వెలిగించేందుకు భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్తో టెలిఫోన్లో మాట్లాడిన నెతన్యాహు, విమానంలో జరిగిన దాడిని తన సాహసంతో తిప్పికొట్టినందుకు ఆయన్ను భారత్, ఇజ్రాయెల్తో సహా ప్రపంచానికే వీరుడిగా అభివర్ణించారు. అలాగే కెప్టెన్ మచ్చర్ త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు మరఠ్వాడ, విదర్భ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కరైకాల్తో పాటు అస్సోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో ఈరోజు వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా కొంకణ్, గోవా ప్రాంతాల్లో రాగల 2 రోజుల పాటు వేడిగా, తేమతో కూడిన ప్రతికూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా ఐఎండీ వెల్లడించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలోని భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. నాగోయాలో జరగనున్న ముగింపు వేడుకల్లో భారత త్రివర్ణ పతాకధారిగా ప్రసిద్ద షూటింగ్ క్రీడాకారిణి నీరు ధండా వ్యవహరిస్తారు. అథ్లెట్ల పరేడ్, క్రీడల అధికారిక ముగింపు ప్రకటనలతో ఈ వేడుకలు ముగుస్తాయి. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థ

0: స్వీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్ లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 7:15. ప్రభాత రేఖలు కార్యక్రమానికి స్వాగతం.

0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు విందాం. నమస్కారం శ్రోతలు, చరిత్రలో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అక్టోబర్ 4 భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో అత్యంత కీలకమైన, విదేశాల్లో విప్లవ జ్వాలలు రగిల్చిన ఒక మహోన్నత విప్లవ గురువు పండిట్ శ్యామ్జీ కృష్ణవర్మ గారి జయంతి. ఆయన జయంతి సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్యామ్జీ కృష్ణవర్మ గారు 1857 అక్టోబర్ 4 గుజరాత్లోని కచ్ జిల్లాలో మాండ్వీలో జన్మించారు. సంస్కృత భాషలో అపారమైన పాండిత్యం ఉన్న ఆయనను కాశీ పండితులు పండిత్ బిరుదుతో సత్కరించారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సంస్కృత ప్రొఫెసర్గా పనిచేసిన తొలి భారతీయుడు ఆయన. లాయర్గా వివిధ సంస్థానాలకు దివాన్గా పనిచేసినప్పటికీ దేశభక్తి ఆయనను స్వాతంత్ర పోరాటం వైపు నడిపించింది. బ్రిటిష్ వారి అంచివేత ధోరణిని నిరసిస్తూ ఆయన లండన్ చేరుకుని అక్కడ భారత స్వాతంత్ర ఉద్యమానికి బలమైన పునాది వేశారు. లండన్లో ఆయన స్థాపించిన ఇండియన్ హౌస్ విదేశాల్లో ఉన్న భారతీయుల విప్లవకారులకు ప్రధాన కేంద్రంగా మారింది. ఎందరో యువ విప్లవకారులను ఆయన ప్రోత్సహించారు. శ్యామ్జీ కృష్ణవర్మ గారు ప్రారంభించిన ద ఇండియన్ సోషలిస్ట్ అనే పత్రిక ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం నిరంకుశత్వాన్ని ప్రపంచం ముందు ఎండగట్టారు. విదేశాల్లో ఉంటూనే భారత స్వరాజ్యకాంక్షను ప్రపంచవ్యాప్తంగా ఆయన తెలియజేశారు. ఆయన 1930 మార్చి 30 స్విట్జర్లాండ్లో కన్నుమూశారు. ఆయన దేశభక్తిని గౌరవిస్తూ 2003లో ఆయన అస్థికలను భారతదేశానికి తీసుకురావడం జరిగింది. భారత మాత విముక్తి కోసం తన జీవితాన్ని దారపోసిన ఈ విప్లవ గురువు శ్యామ్జీ కృష్ణవర్మ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుందాం. ఇంతవరకు చరిత్రలో ఈరోజు విన్నారు.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు మనసులోని మనసు ధారావాహిక నవలాపట్టణం 23వ భాగం వింటారు. రచన మాలతీ చందూర్ గారు, చదివినవారు శారద శ్రీనివాసన్ గారు.

ఆహా, నువ్వు తప్ప అన్ని పక్షులు గూటికి చేరుకున్నాయి ఇక్కడ, అంది రమోల. సరే, నేనుంటానిక, అంటూ ఫోన్ పెట్టేసింది అరుణ.

అయితే ఈ కాస్త జ్వరానికి ఎవ్వరూ లెక్క పెట్టరు. ఇంతకంటే పెద్ద జ్వరాలకే ఎవ్వరూ స్కూల్ గాని ఆఫీసులు గాని మానలేదు. పిల్లలకి జ్వరాలైతే తల్లి చూసుకునేది. ఒకటి రెండు సార్లు తల్లికి జ్వరం వచ్చినా వంట బాధ్యత నెత్తిన పడిందే తప్ప తను ఏనాడు కాలేజీకి లీవ్ పెట్టనే లేదు. అరుణ వెనక్కి తిరిగింది. గుమ్మంలో రాజా. అతను తల దువ్వుకున్నట్టే లేదు. క్రాఫింగ్ చిందరవందరగా ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నిజానికి అలసటంతా అతని ముఖంలోనే కనిపిస్తోంది. గ్రానీకి కాస్త కునుకు పట్టింది. పద నా గదిలో కూర్చుందాం అన్నాడు. అరుణకి సంతోషం వేసింది. ఒకరోజు పోతే పోయింది. కాసేపు అతనితో కబుర్లు చెప్పుకోవచ్చు. గదిలోకొచ్చాక అతను మంచం మీద అలసిపోయినట్లుగా పడుకున్నాడు. అరుణ పక్కన కూచుంది. అతను కళ్ళు మూసు పడుకున్నాడు. నిద్రొస్తోందా అని అడిగింది. రాత్రంతా చాలా కంగారయింది. టెంపరేచరా? కాదు, గ్రానీకి కాస్త ఆస్త్మా ఉంది. అందులో కోల్డు, ఈ దగ్గు, పాపం చాలా బాధపడింది అన్నాడతను. అత్తగారు? అమ్మా నాన్న బెంగళూరు వెళ్ళారు. పొద్దున రింగ్ చేసి చెప్పాను, బృందావనంలో వచ్చేస్తారు. అలాగా అంది. ఇంకేమీ అనలేక అతను కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అరుణ పక్క టేబుల్ మీద ఉన్న బ్లిడ్జ్ తెరిచింది. పేపర్లో అక్షరాలు అలుక్కుపోతున్నట్లున్నాయి. లేచి పక్క కుర్చీలో కూర్చుంది. అతను కళ్ళు తెరిచి ఒకసారి చూసి మళ్ళీ పడుకున్నాడు. మంచం మించి ఎందుకు లేచావని అడగలేదు. లేస్తున్న తన చేతిని అందుకుని వారించను లేదు. ఇతను మనిషి కాదా? ఇతని దేహంలో రక్తం పరుగులు పెట్టడం లేదా? ఇది నిగ్రహం కూడా కాదు. ఒక స్త్రీ, అందులోనూ కాబోయే భార్య, పక్కన కూర్చుని ఉన్నప్పుడు చెయ్యి కూడా స్పృశించని ఈ వ్యక్తిని నిగ్రహం కలవాడని పొంగిపోవాలా? నోటి మాటల్లోనైనా ఐ మిస్ యూ అని ఎందుకండు? తన ప్రయాణం గురించి ఒక్క మాట కూడా అడగడే? తన గురించి, తన విషయాల గురించి ఇతనికి ఇంతటి నిర్లక్ష్యమా? లేక ఆసక్తే లేదా? ఆసక్తి ఎందుకు లేదు? అసలు అతనికి తన మీద ఇష్టం ఉందో లేదో, లేక ఎవరికైనా మనసిచ్చాడేమో? గ్రానీకి భయపడి తన్ని చేసుకుంటున్నాడా? ఆ క్షణంలో ఆమీ తూమీ తేల్చుకోవాలనిపించింది అరుణకి. అతను రెండు భుజాలు పట్టుకుని కుదిపి, నువ్వు రాయివా మనిషివా అని అడగాలనిపించింది. ఈ పాషాణాన్ని పగలగొట్టి మాంసపు ముద్దం చెయ్యాలి. నిద్రపోతున్నారా అడిగింది అరుణ. లేదు, డల్గా ఉంటేను పడుకున్నా. ఏమన్నా కబుర్లు చెప్పండి. ఏమున్నాయి? నువ్వు చెప్పు, వింటాను. నేనేం రేడియోననుకున్నారా కట్టేసేదాకా మాట్లాడుకుంటూ పోవడానికి? అది కాదరుణ, గ్రానీ జబ్బుతో ఆగిపోయాడతడు. గ్రానీకి అంత ప్రాణం మీదకొచ్చిందా? 101 జ్వరానికే ఇంత కంగారా? పెళ్లికి ముందే ఇంత నిరాసక్తతతో ఉన్న మనిషి రేపు పెళ్ళయ్యాక ఎలా ఉంటాడో. పద్మ పెళ్లిలో బంతులాట జ్ఞాపకం వచ్చింది అరుణకు. ఆ పెళ్లి కొడుకు ఎంత సరదాగా ఉన్నాడు. భార్య తన వేలు గిల్లిందని ఎంత తమాషాగా చెప్పాడు. అతనంత అమాయకంగా మొరపెట్టుకుంటుంటే అందరూ ఒకటే నవ్వారు. అంతమందిలో ఆ కాసేపట్లోనే వాళ్ళిద్దరూ ఆ నీళ్ల బిందుల ఉంగరం కోసం పోటీలు పడి ఒకరినొకరు గిచ్చుకోవడం సరదాగా అల్లరిగా ఎంత బావుంది. ఆ పెళ్లి కొడుకు స్థానంలో రాజా ఉంటే ఏం చేసేవాడు? అసలు నీళ్లలో చెయ్యి పెట్టేవాడే కాదేమో. ఉంగరం నువ్వే గెలుచుకో అని ముందే పరాజయాన్ని అంగీకరించేసేవాడనుకుంటా. ఇతని మనసులో ఏముందో? గ్రానీ తప్ప ఇతని మనసులో ఎవరికీ చోట్లేదా? మళ్ళీ అడుగుతున్నాను, మీకెవరు ఫ్రెండ్స్ లేరా అంది అరుణ. గర్ల్ ఫ్రెండ్సా బాయ్ ఫ్రెండ్సా అడిగాడు అతను. ఇద్దరును. గర్ల్ ఫ్రెండ్స్ అంటే లేరు. నాకు గర్ల్స్తో అసలు మాట్లాడడం చేత కాదు. మగవాళ్లలో కూడా ఫ్రెండ్స్ అని చెప్పుకోదగ్గ వాళ్ళు ఎవరు లేరనుకుంటా. ఆడపిల్లలతో మాట్లాడడం మీకు భయమా? భయమని కాదు. మరి నాతో ఇలా మాట్లాడుతున్నారు? నువ్వు వేరు, అంటే నిన్ను పెళ్లి చేసుకోపోతున్నాను అంచేత నువ్వు పరాయిదానివి కాదు. ఆ జవాబుకి అరుణకి చాలా సంతోషం కలిగింది. తను పరాయి వ్యక్తి కాదు, స్వంత మనిషి అనుకుంటున్నాడు ఈయన. అతని మీద కలిగిన కోపం అంతా చల్లారిపోయింది. తలనొప్పిగా ఉందా? తల పట్టనా అడిగింది పక్కనొచ్చి కూర్చుని. వద్దు వద్దు, కాసేపు కళ్ళు మూసుకు.

పడుకుంటాను, ఇంకో పావు గంటలో గ్రానీకి మిక్స్చర్ ఇవ్వాలి అన్నాడతను. అరుణ మంచం మీంచి లేచి వరండాలోకొచ్చేసింది. ఏదో కసిగా కోపంగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుంది. ఈ గదిలోని వ్యక్తి తన కాళ్ల మీద పడి ప్రాధేయపడేటట్లు చెయ్యాలనుంది. ఎలా ఎలా? పెద్దమ్మగారు పిలుస్తున్నారు, వెంకమ్మ కబురు తెచ్చింది. అరుణ అమ్మమ్మగారి గదిలోకి వెళ్ళింది. రా అరుణ రా, ఇలా రామ్మా, మంచం మీద కూర్చో. నేనిచ్చిన చీర పెళ్లికూతురికి నచ్చిందా? ఆ, చాలా బావున్నది అన్నారండి. అంత ఖరీదు పెట్టి ఎందుకు పంపారని కూడా అన్నారండి. చాలా మెచ్చుకున్నారు. అమ్మమ్మగారి ముఖం 1000 క్యాండిల్ బల్బులా కాంతివంతంగా ఉంది. అయ్యో, మన ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు ఉత్త చేతులతో ఎలా పంపుతాను? మన తాహతుకు తగ్గట్టు ప్రవర్తించాలని మా నాన్న చిన్నప్పటి నుంచి చెబుతూ ఉండేవారు. నేను ఉత్త చేతులతో వెళ్ళలేదు, నిర్మల్ పెయింటింగ్ తీసుకెళ్లాను. అమ్మమ్మగారు ఈ మాట వినిపించుకోనట్టు, పెళ్లి కబుర్లు చెప్పు, కట్నం ఇచ్చారా? పిల్లలకు నగలేం పెట్టారు? కట్నం 100,000 రూపాయలట. అది కూడా పబ్లిక్గా కాదుట. చూశావా, నువ్వెంత అదృష్టవంతురాలివో. పైసా ఖర్చు లేకుండా బంగారం పిచ్చుకుని పట్టేసుకున్నావు, నవ్వుతూ అంది అమ్మమ్మగారు. తను పట్టుకుందా? వాళ్ళు తన్ని పట్టుకున్నారు గాని. నగలేం పెట్టారు? డైమండ్స్ పెట్టారా? అటువైపు వాళ్ళకి డైమండ్స్ అలవాటు లేదట. కాళ్ళకి బంగారు పట్టాలు, మెళ్ళో గొలుసు, గాజులు పెట్టారు. ఇవి కాక 20,000 పిల్లకిచ్చారు నగల కోసం. ఆహా, 100,000 రూపాయలు పుచ్చుకున్నప్పుడు ఆ మాత్రం పెట్టొద్దా అమ్మా? కానీ కట్నం లేకుండా మేం చూడు ఎన్ని నగలు చేయించాము. ఆడవడుసు లాంఛనాలు అవి ఉన్నాయా? ఈ పెళ్లికి వెళ్లేదాకా ఇన్ని సరదాలుంటాయని నాకు తెలీదు. మొదటి రోజున వెండి బిందెలు, పానకం బిందెలు తీసుకొచ్చారు. ఆ తరువాత తోమడాలుట, అప్పుడు కూడా వెండివే ఇచ్చారు. ఈ ఊళ్ళో మటుకు ఆడపిల్లకి సారె చాలా పెడతారమ్మా. మావాళ్ళు నాకు వెండి బిందెలు ఇచ్చారు. అరుణ, పిల్ల బాగుంటుందా? నాలాగానే ఉంటుంది. చాలా మంచి పిల్ల, చాలా సరదాగా ఉంది. అమ్మమ్మగారు, మీ పెళ్ళికి ఊరేగారా మీరు? అడిగింది అరుణ. అమ్మమ్మగారు సిగ్గుపడి పక్కు నవ్వారు. ఆ క్షణంలో ఆమె ముఖం అందంగా కనిపించింది అరుణకి. మా కాలంలో పెళ్ళికొడుకు పెళ్ళికి ఊరేగింపుగా తరలి వచ్చేవాడమ్మా. పెళ్ళి అయ్యాక పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని కూడా ఊరేగించేవారు. నువ్వు చూడలేదా? చూశాను. కానీ ఆ పల్లెటూరు పెళ్లిలో ఊరేగింపు చాలా తమాషాగా ఉంది. బ్యాండుమేళం, బుట్టబొమ్మలు, ఔట్లు, తూటాలు రాత్రి 9 గంటలకి మొదలయ్యాయి. తెల్లవారగట్ల 2 గంటల దాకా ఊరేగాడు పెళ్ళికొడుకు. అన్నిటికంటే విచిత్రం, మనం చెప్తే ఎవ్వరూ నమ్మరు, ఆ ఊరేగింపులో భోగమ్మేళ్ళంట పెట్టారు. చాచా, నువ్వు కూడా ఆ ఊరేగింపుకు వెళ్ళావా? ఇంతటి అనాగరికులనుకోలేదు. పెళ్ళికొడుకు డాక్టర్ అన్నావు మరి, ఇలా అని తెలిస్తే అసలు నిన్ను. అమ్మమ్మగారి ముఖం ఎర్రగా కందిపోతోంది. లేదండి, నాకు సిగ్గేసింది. ఆ ఆడపిల్లల్ని అలా ఆడిస్తుంటే చాలా బాధ వేసింది. వాళ్ళేదో మర్యాదస్తులనుకున్నాను. భాస్కర్ వాళ్ళు ఇలాంటి వాళ్ళా? అరుణ ఎందుకురా చెప్పానని నాలుక కరుచుకుంది. ఈ అమ్మమ్మగారు భాస్కర్ వాళ్ళని ఇలా అంటుందనుకోలేదు. మిగతా అన్ని విషయాల్లో చాలా మర్యాదగా ఉన్నారు. మా ఆడవారికి విడిగా బస ఏర్పాటు చేశారు కూడా. చాలా ప్రేమగా, ఆప్యాయంగా చూశారు, అంది అరుణ సమర్థిస్తూ. ఎంత మర్యాదస్తులైతే మటుకు ఈ రోజుల్లో ఇంత పచ్చిగా భోగమేళం పెడతారా? చీచి, ఆ పెళ్లికొడుకు ఆ రాత్రి ఆ సాంధ్యాన్ని లేవదీసుకుని వెళ్లే ఉంటాడు. లేదండి, తెల్లవారుగట్ల ఊరేగింపు అవగానే వాళ్ళని పంపేశారు. నువ్వెన్నైనా చెప్పారు నా, వాళ్ళు ఇలాంటి సాని మేళాలు పెట్టేవాళ్ళని తెలిస్తే నిన్నసలు వెళ్ళనిచ్చేదాన్నే కాదు. మన పేరు, మన మర్యాద ఇలాంటి వాళ్లతో కలిస్తే అవన్నీ చెడిపోతాయి. అరుణకి కోపం వస్తోంది. ఆ మేజువాణి పెట్టినంత మాత్రాన భాస్కర్ వాళ్ళు ఉత్త చెడిపోయిన వాళ్లని లేబుల్ కడితే ఎలా? బాబాయ్ గారు, వాళ్ళ ఆప్యాయత, వాళ్ల ఆదరం, అవన్నీ గుర్తుకొచ్చాయి అరుణకి. వాళ్లన ఈవిడ తేలిగ్గా మాట్లాడడం చూస్తే భరించలేకుండా ఉంది.
లేదండి, వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఎంత మర్యాదగా ఉన్నారని పెళ్లిలో అసలు ఒక్క తగాదా కూడా రాలేదు. రోజుకి 100 మంది చొప్పున 10 రోజులు ముందు నుంచి ఇంట్లో పనివాళ్లు బంధువులు అందరికీ భోజనం పెట్టేవారు. పనివాళ్లందరికీ బట్టలు పెట్టారు. పెళ్లికొచ్చిన వాళ్ళందరూ

ఆడవాళ్ళకి కూడా బట్టలు పెట్టారు. వెధవ చీర ముక్క కోసం ఎవడాశపడతాడు? సానిమేళం పెట్టేవాళ్ళు కూడా ఒక మర్యాదస్తులేనా? చూడమ్మాయి, ఇలాంటివి మా ఇళ్లల్లో పనికిరావు. ఏదో ఫ్రెండ్సు అంటే మంచివాళ్ళనుకున్నాను, గాని ఇలాంటి చెత్తరకం అనుకోలేదు. ఇక నుంచి నువ్వు ఆ భాస్కర్తోనూ, ఆ రమోలా లేదు లిప్స్టిక్ వేసుకుంటుందే ఆ పిల్లతోనూ ఎక్కువ స్నేహం పెట్టుకోకు. అరుణ మాట్లాడలేదు. ఆ రోజునే చెబుదామనుకున్నాను, ఆ రమోలా వెకిల్తనం నాకు అస్సలు నచ్చలేదు. లిప్స్టిక్ వేసుకుని ఎక్స్ట్రా దానిలాగా వేషాలేమిట్టా? స్నేహాలు చేస్తే మన స్టేటస్కి సరిపడ్డ వాళ్లతో చెయ్యాలి. అమ్మమ్మగారి కంఠం దృఢంగా కఠినంగా ఉంది. తను వచ్చినప్పుడు ఆ కంఠంలో కనిపించిన నీరసం, బలహీనత ఎక్కడికి పోయాయో. కంఠం బలంగానే ఉంది. నిన్న రాత్రి అంత గొడవ చేసిన ఆవిడ నీరసం కాస్త ఎక్కడికి పోయిందో? అరుణకి ఇవన్నీ అడగాలనుంది. తన స్నేహితుల్ని ఇంత దారుణంగా విమర్శించే హక్కు ఈవిడికి ఎవరిచ్చారు? తందే తప్పసలు. పెళ్లివారింట్లో జరిగినవి అక్కడే మర్చిపోక ఇక్కడికొచ్చి ఎందుకు చెప్పాలి? తను పాట కచేరీ చేశానని చెప్తే మరీ గొడవ చేస్తుంది. చదువుకుని నాగరికులమని విర్రవీగే ఈ నగరవాసుల కంటే బాబాయి గారు వాళ్ళు ఎంతో నయం. ఆ రోజు వసంతం పోసుకున్ననాడు ఏ ఒక్కరికి స్త్రీ పురుషులమన్న భేదభావము ఆలోచన రాలేదు. అందరూ ఏక కుటుంబీకుల్లాగా సరదాగా ఉన్నారు. ఎవ్వరూ అసభ్యంగా ప్రవర్తించలేదు. అటువంటి వాళ్లను పట్టుకుని ఈవిడ ఇన్ని మాటలంటోంది. ఇదిగో అయిందేదో అయిపోయింది, గాని ఇక ఆ భాస్కర్తో, ఆ రమోలాతో పరిచయం తగ్గించుకో. ఆ మీనాక్షి పర్వాలేదు, ఇల్లు వాకిలి ఉన్నాయి. అసలు నన్ను అడిగితే ఆ ఉద్యోగం మానేయమంటాను. ఈ 4 రోజుల ముచ్చటికి దేనికి హైరాణా? అరుణ సమాధానం చెప్పలేదు. చూడు, ఈ విషయాలన్నీ మీ తాతగారి ముందు చెప్పకు. ఆయన అసలే ఖచ్చితమైన మనిషి. ఆయన రంకు బొంకు సహించలేరు. నువ్విలా భోగం మేళం ఉన్న పెళ్లికి వెళ్ళామని తెలిస్తే చాలా బాధపడతారు. నా మనవుడి దగ్గర కూడా ఎత్తకు. వాడు ముమ్మూర్తులా తాతగారి పోలిక అన్నారు అనునయంగా. ఈ విషయం ఈవిడ ఎందుకింత సీరియస్గా తీసుకుంటోంది? చదువుకోని ఆ పల్లెటూరి వాళ్ళు, బాబాయి గారు లాంటి వాళ్ళు ఏదో సరదాగా కాసేపు ఆ పాటలు విన్నారు. ఎవరికీ అపకారం జరగకుండా, కష్టం కలగకుండా ఆ స్త్రీలను పంపించేశారు. కానీ ఈవిడ మటుకు ఇదేదో పెద్ద విషయంలాగా నానా గొడవ చేస్తోంది. ఈ ఇంట్లో అసలు మనసు విప్పి మాట్లాడుకునే అవకాశమే ఉండదా? కొన్ని విషయాలే మాట్లాడాలి గాబోలు. ఎందుకో రాజారావు మాటలు జ్ఞాపకం వచ్చాయి అరుణకి. అతన్ని గురించి అమ్మమ్మగారిని అడుగుదామని అనిపించింది, కానీ మళ్ళీ భయం వేసింది. రాజారావు వీళ్ళకి ఇష్టుడు కాదు, అతను వీళ్ల విరోధి. ఆ విరోధం ఎందువలన వచ్చిందో తనకైతే తెలీదు. ఈ సమయంలో రాజారావు పేరెత్తితే అమ్మమ్మగారి నిప్పుతొక్కిన కోతి అయిపోతుంది.

ఇంతవరకు మనసులోని మనసు ధారావాహిక నవలాపట్నం 23వ భాగం విన్నారు. రచన మాలతీ చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు. ఇప్పుడు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అనంతమైన అంతరిక్షం ఎన్నో రహస్యాల నిలయం. మానవ మేధస్సుకు సవాలు విసురుతూ సైన్స్ అండ్ టెక్నాలజీ సాయంతో మనం సాధిస్తున్న విజయాలను స్మరించుకునే రోజు ఈ ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 10 వరకు ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ వారోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ తేదీల వెనుక ఒక చారిత్రక ప్రాధాన్యత ఉంది. 1957 అక్టోబర్ 4 మానవుడు తయారు చేసిన మొదటి ఉపగ్రహం స్పుత్నిక్ రష్యా అంతరిక్షంలోకి విజయవంతంగా ఉపయోగించబడింది. అలాగే 1967 అక్టోబర్ 10 అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకే ఉపయోగించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ 2 మైలురాళ్లకు గుర్తుగానే ఈ వారోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఏడాది థీమ్ రాకెట్ రెవల్యూషన్, అంటే రాకెట్ విప్లవం. ఒకప్పుడు అంతరిక్ష ప్రయోగాలు కేవలం

కొన్ని దేశాల ప్రభుత్వాలకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు పునర్వినియోగ రాకెట్లు, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం, తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల విశ్వంలోకి దూసుకెళ్లే అవకాశాలు సరికొత్త రూపాలు దాల్చాయి. భారతదేశం కూడా ఇస్రో నేతృత్వంతో చంద్రయాన్, మంగళ్యాన్, గగన్యాన్ వంటి ఎన్నో ప్రయోగాలను ప్రపంచ దేశాల సరసన అగ్రగామిగా నిలిచింది. అంతరిక్ష పరిశోధనలు కేవలం శాస్త్రవేత్తల కోసమే కాదు, మన రోజువారీ జీవితాన్ని మార్చే జీపీఎస్, వాతావరణ అంచనాలు సమాచార విప్లవానికి కూడా కారణమివే. అనంత విశ్వం యొక్క రహస్యాలను ఛేదిస్తూ మానవాళి జీవన ప్రయాణాలను పెంచుతున్న అంతరిక్ష సాంకేతికతకు అభినందించడం మనందరి బాధ్యత. ఇప్పుడు ఒక పాట విందాం.

0: ఇప్పుడు మీరు విన్న పాట అంతరిక్షం చిత్రం నుండి.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే

0: లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
0: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
0: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితాలోకం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాదు

0: కాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: ప్రభాత రేగలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

మీ మనసుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపే మీ అభిమాన కార్యక్రమం ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమానికి స్వాగతం. నిన్నటి చింతలను విస్మరించి సరికొత్త ఉదయాన్ని ఒక అద్భుతమైన అవకాశంగా మలుచుకుందాం. పట్టుదలే మన ఆయుధంగా ఈరోజు ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మీకోసం అద్భుతమైన పాట సాహసం శ్వాసగా సాగిపో చిత్రం నుండి సత్యప్రకాశ్ శశాంక్ తిరుపతి పాడిన పాట. ఏఆర్ రెహమాన్ గారి స్వరకల్పనతో అనంత్ శ్రీరామ్ గారి సాహిత్యంతో ఈ పాట మీకోసం.

శ్రోతలు, మీరు వింటున్నారు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. బలెబలే మొగాడివై చిత్రం కోసం కార్తీక్ చిన్మయి పాడిన పాట. సంగీతం గోపీసుందర్, సాహిత్యం శ్రీమణి. ఓకే శ్రోతలు, ఈ పాట విందామా మరి?

ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. జాతిరత్నాలు చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట, సంగీతం రతన్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి. ఓకే శ్రోతలు, ఈ పాట విందామా మరి?

శ్రోతలు, మీరు వింటున్నారు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఈ పాట రంగం చిత్రం కోసం ఆలాప్రాజు ప్రశాంతి పాడిన పాట. సంగీతం హరీష్ జయరాజ్, సాహిత్యం వనమాలి. ఓకే శ్రోతలు, ఈ పాట విందామా మరి?

శ్రోతలు, ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. శ్రీమంతుడు చిత్రం కోసం యాజిన్ నిజార్ దేవశ్రీప్రసాద్ పాడిన పాట విందాం. సంగీతం దేవశ్రీప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

శ్రోతలు, మీరు వింటున్నారు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. మారీటూ చిత్రం కోసం ధనుష్ ఎంఎం మానసి పాడిన పాట. సంగీతం యువన్ శంకర్ రాజా, సాహిత్యం సామ్రాట్. ఓకే శ్రోతలు, ఈ పాట విందామా మరి?

0: ఇంతవరకు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: Ashwani presents Morning News. Good morning, I am Nishit Kumar. The headlines. Lok Sabha Speaker Om Birla reconstitutes several department-related parliamentary committees.

0: అంశాలతో కూడిన అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మనబడి మన భవిష్యత్తు కోసం డోనర్ యాప్పై జిల్లా విద్యాశాఖ అధికారులతో కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ టి నిశాంతి సమావేశం నిర్వహించారు. పాఠశాల అభివృద్ధిలో దాతలు భాగస్వామ్యం కావాలని, విద్యా వ్యవస్థ బలోపేతానికి విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలో గల ఎస్ఆర్ శంకరన్ ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మారుమూల గిరిజన ప్రాంతాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ సేవలందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ప్రభుత్వం అందించిన నూతన వెర్బ్ క్లీనింగ్ కెమిస్ట్రీ ఎనలైజర్ను పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ ఆధునిక యంత్రంతో వేగవంతమైన, ఖచ్చితమైన లాబొరేటరీ పరీక్షలు అందుబాటులోకి వచ్చి రోగులకు మెరుగైన నిర్ధారణ సేవలు అందుతున్నాయని అన్నారు. అభా ఐడి, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్, డిజిటల్ ఆరోగ్య సేవల వైపు మరో ముందడుగని, వీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అభా ఐడి ద్వారా ప్రతి ఒక్కరికి డిజిటల్ ఆరోగ్య గుర్తింపు లభించడంతో పాటు ఆరోగ్య విషయాలను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రంగా నిర్వహించవచ్చని, ఇది మెరుగైన నిరంతర ఆరోగ్య సేవకు దోహదపడుతుందని తెలిపారు. 8వ కలెక్టర్ల సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ డ్రోన్ ఆధారిత వైద్య సేవల గురించి వివరించారు. గిరిజన ప్రాంత భౌగోళిక అవరోధాలను అధిగమిస్తూ మారుమూల ప్రాంతాలకు మందులు, వైద్య నమూనాలను వేగంగా చేరవేసేందుకు డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను తక్షణమే మరమ్మతులు చేయాలని, ఎక్కడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల భారీగా పంట నష్టం జరిగిందని, వాటిని అంచనా వేసి రైతులకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ప్రతి శుక్రవారం పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు చొరవచూపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ఆయా శాఖల వారీగా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్నారు. గంజాయి రహిత జిల్లాగా అల్లూరు జిల్లాను తీర్చిదిద్దాలని, మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి గంజాయి సాగు అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వివిధ శాఖల సమన్వయంతో మాదక ద్రవ్యాల నిర్మూలన కృషి చేయాలని కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఆర్వీ నగర్లోని ప్రాంతీయ కాఫీ పరిశోధనా కేంద్రం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. తూర్పు కనుమల్లో కాఫీ సాగును ప్రోత్సహించడం, గిరిజన రైతుల జీవనోపాధిని బలోపేతం చేయటం, కాఫీ ఉత్పత్తిని పెంచే లక్ష్యాలతో ఈ సంస్థ ప్రస్థానం కొనసాగుతోంది. విద్యార్థుల్లో ఉత్సాహం, ఆనందం నింపేందుకు ఏఎస్ఆర్ ఆనందం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రవేశపెట్టారు. ప్రత్యేక యోగా, శారీరక దారుఢ్యం, సృజనాత్మకత, ప్రకృతి అవగాహన, కిచెన్ గార్డెన్, గిరిజన సంస్కృతి, సంప్రదాయ సంగీతం, నృత్యం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలను పిల్లలు ఆనందంగా నేర్చుకుంటూ ఆరోగ్యంగా ఎదుగుతూ తమ గొప్ప గిరిజన వారసత్వాన్ని తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో కొనసాగిస్తున్నారు. పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికలలో తల్లిదండ్రులను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పలు పాఠశాలలను సందర్శించి చిన్నారులతో ముచ్చటించి వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాల అభివృద్ధి, చిన్నారుల సమగ్ర వికాసంలో తల్లిదండ్రుల చురుకైన భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. అనంతరం పాడేరు డిగ్రీ కళాశాలను సందర్శించి 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన ఓటు హక్కును బాధ్యతగా వినియోగిస్తూ ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని అవగాహన కల్పించారు. జిల్లా స్థాయి రెడ్ రన్ మారథాన్ కార్యక్రమం ఉత్సాహభరితంగా నిర్వహించారు. యువతలో ఆరోగ్యం, దృఢత్వం, క్రీడాస్ఫూర్తి, ఆరోగ్యకరమైన జీవన శైలిపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ అన్నారు. ఈ మారథాన్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన యువత, ఆరోగ్యకరమైన సమాజం అనే సందేశాన్ని చాటారు. వీరింతవరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని విశేషాలతో వచ్చే నెలలో కలుసుకుందాం. రచన పి సూర్యారావు, ఆకాశవాణి ప్రతినిధి అల్లూరి సీతారామరాజు జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 8:35. బాలానందం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వాణిజ్య ప్రకటన విందాం.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం రొంపిచెర్ల కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం బాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. మొట్టమొదటిగా బి నిహారిక 7వ తరగతి 4 ఆవులు కథను వినిపిస్తుంది, విందమా.
1: ఒక ఊరిలో చివరి పచ్చని మైదానంలో 4 ఆవులు ఎంతో సుఖంగా స్నేహంగా ఉండేవి. కలిసి గడ్డి మేపేవి, కలిసి గుంపుగానే ఉండేవి. కాబట్టి పులి సింహం వీటికి జోలికి రాలేకపోయేవి. కొంతకాలానికి ఏదో విషయంలో వాటిని దెబ్బలాంటిది జరిగే 4 ఆవులు 4 వైపులు విడివిడిగా గడ్డి మేయడానికి వెళ్ళాయి. ఇదే సమయం అని పులి సింహం పొదల్లో దాగుకొని ఒక్కొక్క దానికి చంపేసి తినేశాయి. నీతి ఐకమత్యమే మహాబలం.
0: తరువాత సి లలిత 7వ తరగతి నక్క ద్రాక్ష పండ్లు అనే కథను వినిపిస్తుంది.
2: ఒక అడవిలో ద్రాక్ష చెట్టుకి బాగా ద్రాక్షకాయలు కాశాయి. గుత్తులు గుత్తులుగా కాసింది. ఆ చెట్టును ఒక నక్క చూసింది. ఆ ద్రాక్ష పండ్లను చూసి దాన్ని నోరు ఊరింది. ఎగిరి పండ్లు అందలేదు. నక్క ఎంతో ప్రయత్నం చేసింది, లాభం లేదు. నక్క చివరికి విసగి ద్రాక్ష పండ్లను పుల్లగా ఉంటాయి అని నక్క తిరిగి వెళ్ళిపోయింది. నీతి అందని వాటి కోసం ఆరాటం పడవద్దు.
0: తరువాత టి మోక్షిత కే చైత్రశ్రీ 7వ తరగతి పిల్లలు ఇంగ్లీష్ రైమ్ వినిపిస్తారు. 1, 2, 3, 4 అని విందాం.
3: 1, 2, 3, 4, 5.

0: street go because he bit my finger. So which finger did he bite? This little finger on the right.
1: తర్వాత జి పూజిత మోక్షిత ధరణి సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ హిందీ దేశభక్తి గేయం హింద్ దేశ్ కే నివాసి సాంగ్ను వినిపిస్తున్నారు, విందామా?

0: హై.
1: తర్వాత జి రెడ్డి తేజ మనకు తెలుగు పద్యాలను వినిపిస్తుంది, విందామా?
2: కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులు దైవమున్నమురా, లలిత సుగులజ.

0: బాలా భావమ్మ, కన్నతల్లి అమ్మ మనసు కష్టం కలిగించకూడదు. నాన్న చేసిన పనులు పాడు చేయరాదు. అమ్మ నాన్న దేవతల వంటి వారని తెలుసుకో. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలో చెదులు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. భావమ్మ, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే. పుట్టలో చెదులు పుడుతుంది, వెంటనే చస్తుంది. అలాగే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు కూడా చెదలతో సమానమే.
1: తర్వాత కే యోక్షిత 7th క్లాస్ జంక్ ఫుడ్స్ గురించి తెలుపుతుంది, విందాం.
2: రుచికరమైన జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. మన తల్లులు చేసే పోషక విలువలతో కూడిన పండు, కూరగాయలు, ఆకుకూరలు మరియు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తుంచుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుందాం.
1: తర్వాత ఏ భాగ్యలక్ష్మి 7th క్లాస్ తన స్కూళ్ళను గురించి చెప్తుందంట, విందాము.
3: టుడే ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు స్టాండ్ హియర్ అండ్ ఏ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై వండర్ఫుల్ స్కూల్. మై స్కూల్ ఈజ్ మై సెకండ్ హోమ్. ఇట్ ఈజ్ ఏ క్లీన్, క్యూట్ అండ్ హ్యాపీ ప్లేస్ ఫర్ అస్ టు లెర్న్. ద బిల్డింగ్ ఈజ్ బిగ్ అండ్ బ్యూటిఫుల్ విత్ బ్రైట్ క్లాస్ రూమ్స్ అండ్ ఏ లార్జ్ ప్లే గ్రౌండ్. అవర్ టీచర్స్ ఆర్ వెరీ కైండ్, హెల్ప్ఫుల్ అండ్ పేషెంట్స్. They teach us good habits, values, and how to be better people. Thank you to my teachers for guiding us every single day. Thank you.
1: Tarvata G. Sravani, 7th తరగతి మ్యాథ్స్ లో A to Z words మనకు చెప్తుంది, విందామా.
4: A for angle, B for base, C for circle, D for diagram, E for equal, F for factor, G for geometry, H for height, I for interest, J for joint point, K for kilometer, L for length, M for mind point, N for numbers, O for origin, P for parallel, Q for a queen rant, R for radius, S for surface, T for triangle, U for units, V for verticals, W for weight, X for x-axis, Y for y-axis, Z for zero.
1: G ready Priya, 7th తరగతి మనకు సామెతలు వినిపిస్తుంది, విందాము.
5: అరిచే కుక్క కరవదు, ఆత్రగారికి బుద్ధి మట్టం, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆలస్యం అమృతం విషం, అందని ద్రాక్ష పుల్లన, అప్పు చేసి పప్పు కూడు, కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం, తగంతకు తగ్గం బొంత, గుంపుల గోవింద అన్నట్లు, చదివేస్తే ఉన్న మత్తి పోయినట్లు, చావు తప్పి కమ్మ లొట్ట పోయినట్లు, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి, చెప్పేవారికి వినేవాడు లోకువా, చెవిటి వారి ముందు శంఖం ఊదినట్లు, మెరిసేదంతా బంగారం కాదు, ఢిల్లీకి రాజు అయిన తల్లికి కొడుకే, తగిలిన కాలికే తగినట్లు, దిక్కు లేని వారికి దేవుడు దిక్కు, దురాస దుఃఖానికి మూలం, గుహనం ఉంటే అన్నీ ఉన్నట్లు.
1: తర్వాత కే నందిని 6th క్లాస్ తెలుగు రేమ్ ఒకటి మనకు వినిపిస్తుంది, పొద్దున మనము లేవాలి అనేటువంటి రేము వినాలి ఇప్పుడు మనం.
6: పొద్దున్న మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, గ్లాసుడు పాలు తాగాలి, స్నానం చక్కగా చేయాలి, తలనూనున్నగా దూవాలి, చకచకబడికి వెళ్ళాలి, గురువుకు దండం పెట్టాలి, చదువును బాగా చదవాలి, అమ్మా నాన్న మెచ్చాలి.
1: ఇప్పుడు మనకు రిహానా నేహా ఇద్దరు 6th క్లాస్ భగవద్గీత శ్లోకాలను వినిపిస్తారు, విందామా.

0: ప్రాప్యతే.
1: నెక్స్ట్ 6th పి నాగదివ్య రెహన, 7th క్లాస్ మోక్షిత దేశభక్తి గేయము దేశం మనదే తేజం మనదే అనే సాంగం వినిపిస్తున్నారు. విందాము, విందామా?

0: సుందరం.
1: నెక్స్ట్ టి మోక్షిత, కే యోషిత, కుసుమ, 7th క్లాస్ భగవన్ హమ్కో అనేటువంటి ప్రార్థనా గీతాన్ని వినిపిస్తారు. విందాము.

0: నేర్పిన సుమతి భావం. ఓ సుమతి, మనకు మేలు చేసిన వారికి మేలు చేయడం సహజం, అందులో విశేషం లేదు. కానీ మనకు హాని చేసిన వారికి కూడా వారు అపకారాన్ని గుర్తు చేసుకుండా మేలు చేయగలవాడే నిజమైన నేర్పరి సుమతి.
1: తర్వాత వి తేజశ్రీ, డయానా, 6th క్లాస్ స్టూడెంట్స్, హిందీ 6th క్లాస్ రైమ్స్ విందాం.
2: ఆయి గాయే హమ్ కుష్ హో పర్ బడే హమ్ రోజ్ అభ్యాస్ పడే హమ్ నయీ భాషా సీఖే హమ్ బారిష్ ఆయి చమ్ చమ్ కర్ ది బారిష్ ఆయి లేకర్ చాతా నికలే హమ్ ఫిసలా ఫల్ గిర్ గయే హమ్

0: गोल गोल गोल।
1: चल मेरा घोड़े चल चल चल, हिन हिना दे चल चल चल, टांगा खींचते चल चल चल, ताकत दिखाते चल चल चल।
2: తర్వాత పి లాసియా సెవెంత్ క్లాస్ జంక్ ఫుడ్ గురించి మనకు తెలియజేస్తుంది, విందాం. విందామా?
3: జంక్ ఫుడ్ అంటే ఏమిటి? జంక్ ఫుడ్లో ఏమీ లేదని అనుకుంటాం. దాంట్లో నూనె, కొవ్వులు, ఉప్పు, కారం, చక్కెర మాత్రమే ఉంటుంది. జంక్ ఫుడ్ వలన బరువు పెరుగుతుంది. పోషకాలు, విటమిన్స్, కాల్షియం అనేది ఏది ఉండదు. దాంట్లో అంతా జంక్ ఫుడ్ ఉంటుంది. దాని వలన ఎంతో అనారోగ్యం పాల్పడుతుంది. దాని వలన ఏది లాభం ఉండదు. బరువు పెరగడం, మనం నూనె వస్తువులు తినడం వలన బరువు పెరుగుతాం. అనారోగ్యం, చిన్నపిల్లలకి గుండె జబ్బులు, క్యాన్సర్ వస్తుంది. నీరసం, జంక్ ఫుడ్ వలన తినడం వలన నిద్ర శక్తి తగ్గిపోతుంది, చాలా నీరసంగా ఉంటుంది.
2: నెక్స్ట్ కే శేవిత ఎయిత్ క్లాస్ గురజాడ అప్పారావు గురించి మనకు తెలియజేస్తుంది, విందాం. విందామా?
4: గురజాడ అప్పారావు. కాలం 19వ శతాబ్దం చివరి, 20వ శతాబ్దం ప్రారంభం, 1862 సంవత్సరం నుంచి 1915వ సంవత్సరం వరకు. స్థలం ఆంధ్రప్రదేశంలోని విశాఖపట్టణం జిల్లా రాయవరం. తల్లిదండ్రులు తల్లి కౌశలమ్మ గారు, తండ్రి గురజాడ వెంకటరామదాసు గారు. విద్య విజ్ఞానంలో బిఏ విద్యను అభ్యసించారు. వృత్తి ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. ప్రముఖ రచయిత నాటకకర, కథా రచయిత, కవి, సామాజిక సంస్కర్త, జర్నలిస్టు. ముఖ్య రచనలు కన్యాశుల్కం ప్రసిద్ధి నాటకం, ముత్యాల సరాలు కవిత సంకలనం, దేశభక్తి గీతాలు, లవణరాజు కళ మొదలైనవి. కన్యాశుల్కం నాటకం ద్వారా సమాజంలోని కాని ఆచారాలు, బాల్య వివాహాలు, కన్యాశుల్కం వంటి దురాచారాలను ఎండగట్టారు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులే అనే అమర పంక్తి రచించిన మహాకవి. వ్యవహారిక భాషను సాహిత్యంలో వినియోగించి తెలుగు గద్యానికి నూతన దిశను చూపారు. కన్యాశుల్కం నాటకానికి గాను అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. మరణం 30వ తేదీ నవంబర్ 1915వ సంవత్సరంన మరణించారు.
2: ఇప్పుడు కే సేవిత ఎయిత్ క్లాస్ భగవద్గీత శ్లోకాలు వాడి భావాలను చెప్తుంది, విందాం. విందామా?
4: అనపేక్ష సుచిదక్ష ఉదాసీనో గతవ్యత సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. భావం, ఆపేక్ష లేని వాడు, శుచి అయిన వాడు, దక్షత కలవాడు, ఉదాసీనుడు, వ్యధల నశించిన వాడు, అన్ని విధాలైన కార్యాలలో నేను చేస్తున్నాననే భావం లేనివాడు ఆయన భక్తుడు, నాకు ప్రియుడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. భావం, ఎవడు సంతోషించడో, ద్వేషించడో, శోకించడో, కాంక్షించడో, శుభాశుభాలని వదిలేస్తాడో అలాంటి భక్తుడు నాకు ప్రియుడు.
2: తర్వాత సి కుందన ఎయిత్ క్లాస్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి మనకు తెలియజేస్తుంది, విందాం. విందామా?
5: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 18

1988 సెప్టెంబర్ 5న తమిళనాడులో జన్మించారు. ఆయన ఒక గొప్ప గురువు, తత్వవేత్త మరియు పండితుడు. ఆయన విద్యను మద్రాస్

0: 1962 వరకు భారతదేశ ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. తరువాత ఆయన 1962 నుంచి 1967 వరకు భారతదేశ రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయనకు భారతదేశ అత్యున్నత పురస్కారం మరియు భారతరత్న అవార్డులు లభించాయి. 1975 ఏప్రిల్ 17 ఆయన మరణించారు, కానీ ఆయన జ్ఞానం శాశ్వతంగా నిలిచింది.
1: తర్వాత బి చందన 6th క్లాస్ తెలుగు పద్యాలను మీకు వినిపిస్తారు, వినండి.
2: పాఠములు చదవక బడికి మానితి వేళ, నిన్న చదువుతోడు నేటి చదువు మన్ను కలిసిపోయి మరి కష్టము నాపైన, తిరిగి చదువు నీకు తెలుగు బిడ్డ భావం. బడికి ఒకరోజు నిలిచిపోతే ఆ రోజు పాఠాలతో పాటు తర్వాత పాఠాలు కూడా అర్థం కాకుండా పోతాయి. కావున బడికి వెళ్ళాలి, నిల్వకుండా వెళ్ళాలి. బడికి నడవలేదు, పాఠాలు వినలేదు, చిన్న పద్యమొప్ప చెప్పలేడు రాజు రాజు బిడ్డరా. నేటి విద్యార్థి లలిత సుగుణజాలు తెలుగు బాల భావం. నేటి విద్యార్థులు బడికి కొంచెం దూరం కూడా నడవలేరని, బడిలో పాఠాలు కూడా సరిగ్గా వినలేరని, చిన్న పద్యం కూడా చెప్పలేరని రాడా రాజు బిడ్డల్లా పెరుగుతున్నారని, ఒక రకంగా సోమరి పోతుల్లాగా మారుతున్నారని భావం.
1: తర్వాత పి చారుణ్య 8th క్లాస్ సూక్తులు వినిపిస్తుంది, దామా.
3: చేసిన మేలును మరవరాదు, తన కోపమే తన శత్రువు, చెడ్డవారితో స్నేహం మంచిది కాదు, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు, ఉప్పు లేని వంటలు రసజ్ఞత లేని చదువు వ్యర్థం, మోసాన్ని మోసంతోనే జయించాలి, ఇతరులకు సాయం చేస్తే అది నీకు మేలు చేస్తుంది, చెప్పడం తేలిక చెయ్యడం కష్టం, పొదుపు అనేది ఒక మంచి సుగుణం, ఆలోచించేదే ఏ పని చెయ్యరాదు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, నమ్మిన వారిని మోసం చెయ్యరాదు, గోరింతని కొండంతగా చూపొద్దు.
1: తర్వాత ఎం రెడ్డి యోక్షిత 6th క్లాస్ 7 గురించి వివరిస్తుంది.
4: 7 అంటే ఏడ్చినట్లు కాదు, తిరుమల కొండలు 7, సప్త మాతృకలు 7, సప్త ఋషులు 7, సప్త చిరంజీవులు 7, సప్త సముద్రాలు 7, ఇంద్రధనస్సు రంగులు 7, క్యాలెండర్లో వారాలు 7, పెళ్లిలో వేసే అడుగులు 7, ప్రపంచంలో కండాలు 7, ప్రపంచంలో వింతలు 7, గ్రామ దేవతలు 7.
1: తర్వాత సేవిత నిహారిక 7th క్లాస్ 8th క్లాస్ పొడుపు కథలు మనకు తెలియజేస్తారు, విందాం తెలుసుకుందాం.
5: మంచం కింద మామయ్య ఊరికి పోదాం రావయ్య, చెప్పులు 100 మంది అన్నదమ్ములకు ఒకటే మలతాడు,
6: చీపురి కట్ట
5: పట్టలో వేలు నెత్తి మీద రాయి,
6: ఉంగరం
5: అంగుళం గదిలో 60 మంది
6: అగ్గిపెట్టి,
5: కింద ఒక పలక పైన ఒక పలక, పలకల నడుము మెలికల పాము,
6: నాలుక
5: కత్తి లేకుండా చేయగలిగేది ఏమిటి,
6: గాలి
5: నీళ్ళల్లో మునగదు నిప్పులో కాలదు కొట్టినా చావదు ఏమిటది,
6: నీడ
5: పుట్టినప్పుడు ఉండదు పోయేటప్పుడు ఉండవు ఏమిటవి,
6: బట్టలు
5: ఏం చేసినా రాదు పట్టుకుంటే వస్తుంది ఏమిటది,
6: గాలిపటం
5: ఇంటింటికి ఒక నల్లోడు,
6: జిట్టు.
1: తర్వాత డి కీర్తన 7th క్లాస్ తెలుగు పద్యము దాని యొక్క భావం తెలియజేస్తుంది, విందాం.
7: దనం కూర పెట్టి దానమ్ము చెయ్యక తాను తినక లెస్స దాచుగాక, తేనె తీగ కూర్చి తెరవడి తీయద విశ్వదాభి రామ విననవేమ భావం. సంపాదించిన డబ్బులు దానమైనా చేయాలి లేక తానైనా తినాలి, ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనె తీగ ఎంతో కష్టపడి తేనెను కూర పెడితే అది చివరికి బాటసాలుగా పాలవుతుంది కదా.
1: ఇంతవరకు చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం రొంపిచెర్ల కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం బాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమాన్ని విన్నారు, ధన్యవాదాలు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 9 గంటలు. చిత్రకుస్మాలు చిత్రగీతాల కార్యక్రమాన్ని వింటారు. చిత్రకుస్మాలు చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మొదటి పాట విందాం. ఈ పాట విరూపాక్ష చిత్రం కోసం కార్తిక్ పాడిన పాట. సంగీతం బి అజ్నిస్ లోక్నాథ్, సాహిత్యం కృష్ణకాంత్. ఓకే శ్రోతలు, ఈ పాట విందామా మరి?

చిత్రకుస్మాలు చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఈ పాట కృష్ణ చిత్రం కోసం వాసు శ్రీవాణి శివాని పాడిన పాట. సంగీతం చక్రి, సాహిత్యం చంద్రబోస్. ఓకే శ్రోతలు, ఈ పాట విందామా మరి?

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
5: మీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
6: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను.

0: ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
1: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
0: ఎలా తెలుసుకోవచ్చు?
1: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
0: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
1: మరైతే ఈ రోజు మీ తరపున
2: ఆర్బిఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. దువ్వాడ జగన్నాథం చిత్రం కోసం జాస్ప్రీత్ జాస్, రీతా త్యాగరాజన్ పాడిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం బాలాజీ. ఓకే శ్రోతలు, ఈ పాట విందామా మరి.

శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రకుస్మాలు చిత్రగీతాల కార్యక్రమం. తిరు చిత్రం కోసం అనుదీప్ పాడిన పాట, సంగీతం అనిరుద్ధ్ రవిచందర్, సాహిత్యం కృష్ణకాంత్. ఓకే శ్రోతలు, ఈ పాట విందామా మరి?

చిత్రకుస్మాలు కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విద్దాం. గేమ్ చేంజర్ చిత్రం కోసం నకాస్ అజీజ్ పాడిన పాట, సంగీతం ఎస్ తమన్, సాహిత్యం అనంత శ్రీరామ్. ఓకే శ్రోతలు, ఈ పాట విందామా మరి?

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
4: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
3: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
5: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ

0: సాన్నిధ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
0: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి FM 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. ఖైదీ నంబర్ 150 చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ రనయనారెడ్డి పాడిన పాట. ఈ పాటకు సంగీతం మరియు సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్. ఓకే శ్రోతలు, ఈ పాట విందామా మరి?

0: అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు.
1: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను అమూల్య

0: ప్రియమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
1: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
0: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఒకే ఒకడు చిత్రం కోసం శంకర్ మహాదేవన్, కవిత కృష్ణమూర్తి పాడిన పాట. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం ఏఎం రత్నం, శివగణేష్. ఓకే శ్రోతలు, పాట విందామా మరి?

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితాలోకం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.
2: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
3: కాదు,
2: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
4: ఆర్బీఐ అంటోంది,
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
6: శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. బద్రీనాథ్ చిత్రం కోసం జెస్సీ గిఫ్ట్ సునీతి చౌహాన్ పాడిన పాట, సంగీతం ఎం

చిత్రకుస్మాలు కార్యక్రమంలో మరొక పాట విందాం. ఈ పాట కృష్ణార్జున యుద్ధం కోసం పెంచల్దాస్ హిప్హాప్ తమిళ పాడిన పాట. సంగీతం హిప్హాప్ తమిళ, సాహిత్యం పెంచల్దాస్. ఓకే శ్రోతలు, పాట విందామా మరి?

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: చిత్రకుస్మాలు కార్యక్రమంలో చివరి పాట విందాం. ఈ పాట ఖైదీ నెంబర్ 150 చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట. ఓకే శ్రోతలు, ఈ పాట విందామా మరి?

0: ఇంటి స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading.
0: Don't stop dancing.

0: స్టాప్ డాన్సింగ్ పూనకాలు లోడింగ్. డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాలు లోడింగ్.
1: శ్రోతలు, మీరు ఇప్పుడు విన్న పాట వాల్తేర్ వీరయ్య చిత్రం కోసం రామ్ మిరియాల రోల్డెడా చిరంజీవి పాడిన పాట. ఈ పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం రోల్డెడన్. ఇంతవరకు చిత్రకుస్మాలు చిత్రగీతాల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ప్రసారమవుతుంది.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఢిల్లీలోని భారత మండపంలో గురువారం నిర్వహించిన యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ప్రజల సంక్షేమం, సుపరిపాలనకు కట్టుబడి ఉండే కొత్త పని సంస్కృతితో 21వ శతాబ్దపు భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. యూపీఎస్సీ 100 ఏళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, పాఠ్య ప్రణాళికలు మారినా సంస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం మాత్రం స్థిరంగా కొనసాగిందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
3: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है. 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है. 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ है.
1: ఢిల్లీలో మంగళవారం జరిగిన భారత నౌకాదళ కమాండర్ల సదస్సులో రక్షణ మంత్రి

0: రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భౌగోళిక పరిస్థితులు, అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారత రక్షణ సన్నద్దతలో భౌగోళిక వ్యూహాత్మక ప్రణాళికలను అంతర్భాగంగా చేసుకోవాలని రాజ్నాథ్ సింగ్ అన్నారు. సంక్షోభం తలెత్తక ముందే దానికి అనుగుణంగా సన్నద్దం కావడమే దేశ లక్ష్యమని తెలిపారు. జాతీయ ప్రయోజనాలు, ఇంధన సరఫరా మార్గాల పరిరక్షణలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి నిరూపించిందని చెప్పారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ కీలక భద్రతా భాగస్వామిగా కొనసాగుతోందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
1: భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ పెట్టుబడుల ఉన్నత స్థాయి సంయుక్త కార్యదళం 14వ సమావేశం మహారాష్ట్రలోని ముంబైలో సోమవారం జరిగింది. ఈ సదస్సులో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% కంటే ఎక్కువగా పెరిగాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్లకు రెట్టింపైందని తెలిపారు. 2032 నాటికి దీనిని $200 బిలియన్లకు తీసుకెళ్లాలని ఇరుదేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని చెప్పారు. 90 రోజుల కన్నా తక్కువ వ్యవధిలోనే ముగిసిన భారత్ యుఏఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పిందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
0: మిషన్ కర్మయోగిలో భాగంగా సాధన శృంఖల పేరుతో నిర్వహించిన దక్షిణ ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళా వేదికలో మంగళ బుధవారాల్లో నిర్వహించిన 2 రోజుల సదస్సును కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, భారత్ అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రజల ఆలోచన విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని తెలిపారు. అనంతరం కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్ మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. సేవాభావంతో పౌరులకు సేవ చేయడం ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ,
2: మిషన్ కర్మయోగి ఎయిమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ కర్మచారి హూ వ్యూస్ his duties as a job to be performed into a karma yogi who keenly performs his responsibilities as part of contributing to the building of this nation and serves every citizen in the true spirit of seva bhav. The honorable prime minister of India, when he addressed us, gave us the mool mantra of mission karma yogi, where he said nagarik devo bhava, citizen at the center in all that we do.
1: స్థూల వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు సెప్టెంబర్ నెలలో 2 లక్షల కోట్ల రూపాయలు దాటాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో జీఎస్టీ వసూళ్లు 14.7% పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2025 సెప్టెంబర్లో స్థూల జీఎస్టీ ఆదాయం 177,000 కోట్ల రూపాయలకు పైగా ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్లో వసూళ్లు మరింత పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో కేంద్ర జీఎస్టీ, సిజిఎస్టీ వసూళ్లు 37,772 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. రాష్ట్ర జీఎస్టీ, ఎస్జీఎస్టీ వసూళ్లు 45,363 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. సమీకృత జీఎస్టీ, ఐజీఎస్టీ వసూళ్లు 120,000 కోట్ల రూపాయలకు పైగా నమోదయ్యాయి. దేశీయ కార్యకలాపాల ద్వారా వచ్చిన స్థూల జీఎస్టీ ఆదాయం 10% పైగా పెరిగి సుమారు 138,000 కోట్ల రూపాయలకు చేరింది. దిగుమతులపై వసూళ్లు సుమారు 26% పెరిగి 65,525 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ 2027-28 మార్కెటింగ్ సీజన్కు సంబంధించిన అన్ని నిర్దేశిత రబీ పంటల కనీస మద్దతు ధరలు ఎంఎస్పీ పెంపునకు ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశ వివరాలు వెల్లడించారు. ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలోని ఇంటెలిజెంట్ ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ ప్రాజెక్టును అమలు చేసేందుకు కూడా కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని చెప్పారు. అదేవిధంగా రబీ పంటలైన కుసుమకు క్వింటాల్కు 675 రూపాయలు, ఆవాలకు 413 రూపాయలు, కందిపప్పుకు 390 రూపాయలు, బార్లీకి 136 రూపాయలు, శనగకు 83 రూపాయలు, గోధుమలకు 25 రూపాయల చొప్పున మద్దతు ధరలు పెంచినట్లు తెలుపుతూ,
3: సబ్సే పహలా ఫస్లా లియా గయా రబీ క్రాప్స్ కే లియే ఎంఎస్పీ తయ కర్నా మాన్య ప్రధానమంత్రి.

0: श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था, उस फैसले को इसमें लागू किया गया है। वीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सेफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम से कम 50% ज्यादा रखी गई है एमएसपी।
1: భారత్ కేవలం 100 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశం మాత్రమే కాదని, 100 కోట్లకు పైగా కథలు, ఆలోచనలు, ఆకాంక్షలకు నిలయమని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ అన్నారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన యూట్యూబ్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థకు యూట్యూబ్ 18,000 కోట్ల రూపాయలకు పైగా సహకారం అందించిందని తెలిపారు. అలాగే 9,60,000 పైగా ఉద్యోగాలకు మద్దతు ఇచ్చిందని చెప్పారు. కంటెంట్ సృష్టికర్తలను ప్రోత్సహిస్తూ కొత్త అవకాశాలను కల్పించడంతో పాటు భారతదేశ కథలు, సంస్కృతి, ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడంలో యూట్యూబ్ కీలక పాత్ర పోషిస్తోందని మురుగన్ అన్నారు.
2: ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఐఎస్ఏ సంస్థలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఉద్యాన రంగానికి ఐఎస్ఏ కీలకంగా నిలుస్తుందని, ఆదాయం పెరిగి రాయలసీమ రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, రైతుల అవసరాలకు అనుగుణంగా వివిధ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే రాయలసీమలో హార్టికల్చర్ హబ్కు అంకురార్పణ జరుగుతోందని చెప్పారు. రైతులకు సహకారం అందించేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సంస్థను రిలయన్స్ ఏర్పాటు చేస్తోందని, ఇది రైతులకు సహకారం అందిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
3: రైతులు ఒక జీవన ఆధారానికి కావాల్సిన అన్ని రకాల ప్లాన్స్ తీసుకొచ్చారు. కిసాన్ సమ్మాన్ నిధి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల అకౌంట్ కు పైసా వెళ్ళాలి, వాళ్ళకి చేతుల ఖర్చుకి డబ్బు ఉండాలని కిసాన్ సమ్మాన్ నిధి తీసుకొచ్చారు. దాని తర్వాత మీకు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు సమయానికి పంటకి కావాల్సిన పైసా బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు, ఆ క్రెడిట్ కార్డు చేతులు ఉండడం వల్ల.
1: ఢిల్లీలో నిర్వహించిన జాతీయ క్వాంటం మిషన్ ప్రగతి క్యూ ఫౌండ్రీ కార్యక్రమం ప్రారంభ సమావేశంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ క్వాంటం మిషన్ కింద 9 కొత్త అంకుర సంస్థలను కూడా జితేంద్ర సింగ్ ప్రారంభించారు. అనంతరం జాతీయ క్వాంటం మిషన్ వివరాలను వెల్లడించారు. క్వాంటం సురక్షిత కమ్యూనికేషన్ రంగంలో భారత్ కీలక మైలురాయిని సాధించిందని తెలిపారు. దేశ సాంకేతిక సామర్థ్యాలు 1,000 కిలోమీటర్లకు పైగా క్వాంటం సురక్షిత కమ్యూనికేషన్ను అధిగమించాయని చెప్పారు. 8 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యంలో సగానికి పైగా పురోగతిని 3 ఏళ్లలోపే సాధించినట్లు తెలిపారు.
2: భారత్కు చెందిన 5 కొత్త చారిత్రక ప్రదేశాలు ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చేరాయి. మధ్యప్రదేశ్లోని ఉదయగిరి గుహలు, బాగు గుహల బౌద్ధ చిత్రాలు, గిన్నౌర్ గడ్కోట, చంబల్ లోయలోని దేవాలయాల సమూహం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అలాగే భారత్ దక్షిణాఫ్రికా సంయుక్త ప్రతిపాదనగా మహాత్మాగాంధీ సత్యాగ్రహంతో ముడిపడిన దక్షిణాఫ్రికాలోని పీటర్ మారిట్స్బర్గ్ స్టేషన్, ఫీనిక్స్ సెటిల్మెంట్, భారత్లోని సత్యాగ్రహ స్మారక్, సబర్మతి ఆశ్రమం, మణిభవన్ కాంప్లెక్స్, హరిజన్ సేవక్ సంఘ్ కాంప్లెక్స్, సేవాగ్రామ్ ఆశ్రమం, ఆగాఖాన్ ప్యాలెస్, గాంధీ స్మృతి నివాసాలు కూడా గుర్తింపు పొందాయి. దీంతో యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలోని భారతీయ ప్రదేశాల సంఖ్య 78కి చేరింది. ఈ కొత్త చేర్పులు భారతదేశ వారసత్వ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు.
1: ఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సు రబీ ప్రచార కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం పాల్గొని ప్రసంగించారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు నాణ్యమైన గిట్టుబాటు ధర పొందేలా కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో పనిచేస్తోందని తెలిపారు. పంట కోత అనంతర నిర్వహణను బలోపేతం చేయటం, శాస్త్రీయ పద్ధతుల్లో గిడ్డంగుల నిర్వహణ, మార్కెటింగ్ వ్యవస్థలను మెరుగుపరచడం వంటి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కనీస మద్దతు ధర కింద కందులు, మినుములు, మసూరు పప్పులను 100% కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేస్తూ,
4: కిసాన్ కో ఠీక్ దామ్ మిల్ జాయే హమ్ సబ్ కీ జిమ్మేదారీ హై ఔర్ ఇస్మే దోనో వ్యవస్థా ఏక్ ఎంఎస్పీ ఔర్ ఏక్ విదౌట్ ఎంఎస్పీ హమ్ బజార్ సే కైసే జోడ్ దే కిసాన్ ఇ తయ్ కియా తువర్ మసూర్ ఉడద్ 100% ఖరీదేగి సర్కార్ లేకిన్ ఖరీదే కీ తయారీ పే హై వో ఖరీఫ్ కే లియే హో చాహే రబీ కే లియే హో ఠీక్ సే

0: करके रखें जिससे 48 घंटे में पेमेंट हो जाए.
1: ఢిల్లీలో శుక్రవారం జరిగిన సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ ఎస్ఆర్ఎస్ అంతర్జాతీయ సదస్సులో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఆరోగ్య సంరక్షణ అవసరాల కారణంగా కొత్త సాంకేతికతలను స్వీకరించడం ఆవశ్యకమని చెప్పారు. రోబోటిక్స్, కృత్రిమ మేధ, నానో సైన్స్ అనేవి ఆరోగ్య సంరక్షణ కోసం ఒక వ్యవస్థను సృష్టిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో రోబోటిక్ మెడిసిన్, రోబోటిక్ ఎండ్రోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటివి ఆవిర్భవించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందించడంలో ఏఐ, రోబోటిక్స్ శక్తివంతమైన సహాయక సాధనాలుగా ఉపయోగపడతాయని జితేంద్ర సింగ్ తెలిపారు.
2: ఢిల్లీలో జరిగిన టెక్స్టైల్ కాన్క్లేవ్ 2026ను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం, దేశ వస్త్ర ఎగుమతులను పెంచడంపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. కొత్త ఎగుమతిదారులకు అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకు వివిధ దేశాల్లో ఎగుమతి సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టెక్స్టైల్ రంగానికి మరింత రుణ లభ్యతను సులభతరం చేసేందుకు జౌళి మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం బ్యాంకర్లతో చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. దేశంలో ప్రధాన ఉపాధి కల్పన రంగాలలో వస్త్ర పరిశ్రమ ఒకటిగా నిలుస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈ రంగం కింద దాదాపు 5 కోట్ల మందికి ఉపాధి లభించిందని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

అంటే ఎందు తెలియని వయసులో నేను ప్రేమించిన నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్.

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనేలేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: డాటు
0: రిటర్న్ గిఫ్ట్.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మన ముందు హరివెల్లు ప్రోగ్రామ్ లో. సో ఆల్రెడీ క్వశ్చన్ అయితే అడిగేశాను అని బోల్డ్ అని మెసేజ్లు కూడా వచ్చేసినాయి. సో క్వశ్చన్ ఏం అడిగానంటే 2026లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 8వ సెషన్ ని నిర్వహించింది అని అడిగాను. సో ఎవరెవరు ఆన్సర్లు పంపించేశారో చూద్దాం. మూసపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదోచి సక్కుబాయి గారు పంపిస్తున్నారు, బాగున్నారా అంటూ పంపించారు. బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి ఆన్సర్ పంపించలేదు అండ్ అలాగే హాయ్ నమస్తే హ్యాపీ సండే హరివిల్లుకు స్వాగతం అంటూ రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా ఎల్లూరు నుంచి పంపిస్తున్నారు. మీరు కూడా ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ శివ శ్రీఫణి గారు దేశాయిపేట వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే బడ్డు తులసీదాస్ నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ పోరంకి నుంచి వీర రాఘవమ్మ, రేఖ, సాయి, మోనికా గారు పంపిస్తున్నారు. బట్ నేను అడిగిన క్వశ్చన్ కి అయితే ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే భాను కిరణ్ ఫ్రమ్ అనంతపూర్ డిస్టిక్ వెలుగుప్ప నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గద్వాల్ జిల్లా ఎర్రపల్లి మండలం వల్లూరు నుంచి కె పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఇంటికి ఆన్సర్ ఏంటి అంటే 2026లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 8వ సెషన్ జరిగింది అంటే 81వ సెషన్ అనమాట. సో 81వ సెషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఎనివే నెక్స్ట్ కానూర్ నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. సో ఎనివే ఈ గుడ్ మార్నింగ్ మెసేజెస్ కాదు, నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే పంపించండి. అండ్ సంజన ఫ్రమ్ రాయ్పూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎనివే మరి సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే గనక 2026-27 కాలానికి ఎస్సీఓ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్ గా ఏ నగరాన్ని ఎంపిక చేశారు? క్వశ్చన్ మళ్లీ రిపీట్ చేస్తున్నాను. 2026-27 కాలానికి ఎస్సీఓ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్ గా ఏ నగరాన్ని ఎంపిక చేశారు? సో దీని కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866-24-888-14. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం హరవిల్లు ప్రోగ్రామ్ లో. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026-27 సంవత్సరానికి ఎస్సీఓ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్ గా ఏ నగరాన్ని ఎంపిక చేశారు అని. సో చాలా మంది అయితే మెసేజ్లు పంపించారు, చూద్దాం ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ గారు ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు, ఎనీవే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, వచ్చేసి అక్కుబాయి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కోల నాగలక్ష్మి నంది వెలుగు నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సంజనా గారు రాయ్పూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మార్కపురం డిస్టిక్ డోర్నాల నుండి నీల నాయక్ మల్లా నాయక్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కాన్, హనీ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పోలేపల్లి శ్రీనివాస్, రాజన్నపేట, సిరిసిల్ల నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మురళీ గారు జస్ట్ హాయ్ దీపు గారు అంటూ పంపిస్తున్నారు, నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ కైతే ఆన్సరే పంపించలేదు. ఎనీవే నెక్స్ట్, హాయ్ అక్క శుభోదయం, నా పేరు జాన్సీ, నేను పుత్తూరు కోట్లో జాబ్ చేస్తాను అంటూ పంపిస్తున్నారు, ఆన్సర్ పంపించారు కానీ బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక అనంతపురం నుండి అనురాధ గారు ఓకే సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి ది గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కడప నుంచి వినయ్, చందన, సీత పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. నెక్స్ట్ ఎవరు అంటే గనక బొడ్డు ఓంకార్ గౌరీ రామనగర్ వేటపాలెం నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఆన్సర్ ఏంటి అంటే 2026-27 సంవత్సరానికి ఎస్సీఓ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్ ఏ నగరాన్ని ఎంపిక చేశారు అంటే లాహోర్. లాహోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో మోస్ట్లీ చాలా మంది కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి థర్డ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఇవాల్టి హరివిల్లులో థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే ప్రాజెక్ట్ నేత్ర ఏ సంస్థకు సంబంధించినది. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రాజెక్ట్ నేత్ర NETRA నేత్ర ఏ సంస్థకు సంబంధించినది. సో దీనికి గనక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866-24-888-14. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం ట్యూర్ ఆర్జే దీపు.
1: Congratulations, Vicky.
2: Thank you.
1: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga. Koncham energetic ga. Koncham musical ga.

0: ఇదిగో కోడల్పిల్ల.
1: ఏంటత్తయ్యా?
0: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
1: ఏంటవి?
0: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
1: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
0: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
1: ఓ,
0: ఎలాగంటే యూపీఐతో?
1: అలాగా?
0: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
1: అదేంటత్తయ్యా?
0: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
1: అబ్బా చాలండి అత్తయ్యా.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
1: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్న హరివిల్ల ప్రోగ్రామ్ లో సేమ్ అక్కడ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ప్రాజెక్ట్ నేత్ర ఏ సంస్థకు సంబంధించినది అని. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించారు, ఎవరెవరు పంపించేశారో చూద్దాం. రామ్ నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కోలా నాగలక్ష్మి నంది వెలుగు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కడప నుంచి వినయ్, దీపు, సౌజన్య అంటూ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తుజావల్లి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సంజనా గారు రాయ్పూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక కోనసీమ జిల్లా శంకర్ గుప్తం ఆచంట పెద్దరాజు అండ్ లక్ష్మీ కుమారి గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే విజయవాడ నుంచి నందు గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసాపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, ఎదొచ్చి సక్కుబాయి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నమస్తే శుభోదయం అంటూ పంపిస్తున్నారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విమల గిరిబాబు ఫ్రమ్ సత్యసాయి డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, బెంగళూరు అంట, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ బొడ్డు తులసీదాస్ నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్

ఉన్నారు అంటే గనక బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనికపురి కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ అక్క శుభోదయం, నా పేరు ఝాన్సీ అంటూ పంపిస్తున్నారు. చాలా పెద్ద మెసేజ్ పెట్టేసావు, అందులో నీ ఆన్సర్ ఎక్కడుందో ఎదుక్కోవాలి. ఎనీవే నువ్వైతే రైట్ ఆన్సర్ పంపించేశావు. నెక్స్ట్ ఎవరు అంటే గనక పొన్నూరు మండలం చింతలపూడి నుండి బి ఆదా మల్లేశ్వరి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఎస్వి సుబ్రహ్మణ్యం ఫ్రమ్ దక్షిణ చీరువల్ లంక అవనిగడ్డ కృష్ణా డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అలాగే గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కె పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివారాణి రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే కడప నుంచి సీత, ప్రసన్న, జ్యోతి, తేజు మా పేర్లు మాకే చెప్తున్నారా? ఎనివే మరి రైట్ ఆన్సర్ పంపించేశారు, కానీ మీ పేరు మాత్రం మెన్షన్ చేయండి, ఆద్య పేర్లు కాదు. ఎనివే నెక్స్ట్ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కాన్, హనీ పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక ప్రాజెక్ట్ నేత్ర ఏ సంస్థకు సంబంధించింది అంటే ఇస్రో అనమాట. ఇది అంతరిక్షంలోని వస్తువులను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఎనీవే మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. ఇవాళ హరివిల్లులో లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గనక 2026లో భారతదేశం ఆస్కార్ 2027 కోసం అధికారికంగా ఎంపిక చేసిన సినిమా ఏది? క్వశ్చన్ మళ్లీ రిపీట్ చేస్తున్నాను. 2026లో భారతదేశం ఆస్కార్ 2027 కోసం అధికారికంగా ఎంపిక చేసిన సినిమా ఏది? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసిన నెంబర్ 08662488814. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM ప్యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యు రాజే దీపు అని మనమున్నాం హరవిల్లులో. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026లో భారతదేశం ఆస్కర్ 2027 కోసం అధికారికంగా ఎంపిక చేసిన సినిమా ఏది అని చెప్పేసి. సో మెసేజెస్ అయితే చాలా మంది పంపించారు. ఎవరు పంపించారు అంటే రామ్ నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే మూసాపేట గ్రామం మహూనగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదోచి సక్కుబాయి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్ అండ్ అలాగే నెక్స్ట్ నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు అండ్ అలాగే నెక్స్ట్ శుభోదయం అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కడప నుంచి వినయ్ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు, సత్య భార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే బాలరాజు, రాధ, మారుతి, లిఖిత, రక్షిత ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తుజావల్లి రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వేదాంత జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ ఫుల్ డీటెయిల్ గా కూడా పంపించేశారు. ఎనివే నెక్స్ట్ బొడ్డు తులసీదాస్ నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఆత్మకూర్ని ఆదిశేషు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే హాయ్ దీపు మేడం అంటూ పంపించేస్తున్నారు. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హ్యానీ ప్రోగ్రామ్ సూపర్, మంచి సాంగ్స్ వినిపించారు అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే హాయ్ దీపు మేడం అంటూ. నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే నెక్స్ట్ పొన్నూరు మండలం చింతలపూడి నుంచి బి ఆదం మల్లేశ్వరి గారు రైట్ ఆన్సర్ పంపించారు అనుకున్నా కానీ మీరేంటండి సార్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి రైట్ ఆన్సర్. అలాగే విమల గిరిబాబు ఆరాధ్య ఫ్రమ్ ముడిగుబ్బ సత్యసాయి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ విజయవాడ నుంచి ఆదిత్య కిషోర్ రఘు, మీరు అసలు మీ పేరు మాత్రం పంపించరట్లేండి, అందరి పేర్లు మాత్రం పంపిస్తున్నారు. ఎనివే మీరు రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదొచ్చి సక్కుబాయి గారు ఈరోజు మీ షో చాలా బాగుంది అంటూ పంపిస్తున్నారు. ఎనివే థ్యాంక్ యూ అండి. ఎనివే మరి ఆన్సర్ అయితే నేను రివీల్ చేసేస్తున్నాను. సో చాలా మంది కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక 2026లో భారతదేశం ఆస్కర్ 2027 కోసం అధికారికంగా ఎంపిక చేసిన సినిమా గోందల్ అనమాట. సో 99వ అకాడమీ అవార్డ్స్ ఆస్కార్ 2027 కోసం భారత్ తరపున అధికారిక ఎంట్రీగా గోందల్ అనే మరాఠీ మూవీని ఎంపిక చేశారనమాట. ఎనివే మరి స్టూడియోలో టైం చూస్తే 10 గంటలు దాటి 50:48 కావస్తుంది. మరి ఈ రోజుకి మీ ఆర్జే దీపు సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసిందనమాట. సో బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలైతే మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక షోలో ఇంకా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ అందరికీ కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ స్వాగతం. నేను మణిశ్రీ. గుంటూరు జిల్లా తెనాలిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బూరిపాలెం నుంచి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి రాష్ట వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మృతి చెందారు. దీంతో ఆయనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడంతో ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల ఏపీ రాష్ట సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. పాన్ ఐఐటీ సమ్మిట్ వివిధ నూతన వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. విజయవాడలో నిర్వహించిన ఈ సదస్సులో అంకుర్ సంస్థలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సందర్శించారు. ప్రభుత్వం తరపున అంకుర సంస్థలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయా కంపెనీలకు భూ కేటాయింపు సహా వివిధ అనుమతుల మంజూరు ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని ఐటీ కార్యదర్శి కాటినేని భాస్కర్ కు సీఎం సూచించారు. గుంటూరు జిల్లాలో ఈరోజు 2 కీలక కార్యక్రమాలు జరగనున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. భారత్ అభివృద్ది చెందడానికి 1 దశాబ్దం చాలని, ఆ స్వర్ణ దశాబ్దం ఆంధ్రప్రదేశ్ది కావాలని, దానికి స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ అనే 3 S మంత్రం ఆధారం కావాలని రాష్ట విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నంద్యాల జిల్లా కొలింబిగుండలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 1.67 కోట్లతో నిర్మించిన నూతన భవనాన్ని, 18 లక్షలతో ఆధునీకరించిన మండల పరిషత్ కార్యాలయాన్ని రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ నిధులతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వివిధ మండలాల్లో 7,068.96 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన 75.64 కిలోమీటర్ల పొడవైన 36 రోడ్లను రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయరాణి ప్రారంభించనున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు ప్రొద్దుటూరు మండలంలో పర్యటించనున్నారు.

1.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

విండో ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:59:52. మయూరి పుష్పక విమానం, మైఖేల్ మదన కాబరాజు, ఆదిత్య 369, ఇలాంటి అంటే ఈ మూవీస్ నేమ్స్ వింటే డెఫినెట్ గా ఎవరు గుర్తొస్తారు? సంగీతం శ్రీనివాసరావు గారు. ఆయన అందించిన క్లాసిక్స్ అన్ని ఇన్ని కాదు, మన మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే క్లాసిక్స్ అందించారు. అంటే టెక్నాలజీ అంత అడ్వాన్స్డ్ గా లేని ఆ రోజుల్లోనే చాలా వైవిధ్యం గల స్టోరీస్ ని, ఒక యూనిక్ కాన్సెప్ట్స్ ని ఆలోచించడమే కాదు, వాటిని ప్రజెంట్ కూడా చేశారనమాట. అంటే సిల్వర్ స్క్రీన్ పైన మనకి ప్రజెంట్ చేసి చూపించారు. మనల్ని మెస్మరైజ్ చేసిన డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు. ఆయన నిన్న కాలం చేశారు, కానీ ఆయన సినిమాలు మాత్రం మన మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయనే చెప్పొచ్చు. ఆయన స్మరించుకుంటూ ఫస్ట్ అయితే ఒక సూపర్ సాంగ్ ప్లే చేస్తున్నాను, ఆదిత్య 369. ఈ సాంగ్ మీ అందరి కోసం. వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సో మనం మాట్లాడుకుంటున్నాం సింగీతం శ్రీనివాసరావు గారి గురించి. 1931 సెప్టెంబర్ 28 నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారు ఆయన. ఆయన తండ్రి ఒక హెడ్ మాస్టర్ అయితే తల్లి వయలిన్ వాయిద్య నిపుణురాలంట. అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో చదివేటప్పుడు శ్రీనివాసరావు గారికి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ పర్యవేక్షణలో నాటక రంగంలో ప్రవేశం ఏర్పడిందంట. అండ్ అంతేకాదు, అంటే కాలేజ్ డేస్ లోనే హాలీవుడ్ సినిమాలు అనేవి బాగా చూసేవారు సింగీతం శ్రీనివాసరావు. అండ్ డిగ్రీ అందుకున్న తర్వాత సూళ్లూరుపేటలో ఉపాధ్యాయుడిగా కూడా వర్క్ చేశారు. అంతేకాదు, అంటే స్వయంగా రచించిన నాటకాలు అంటే బ్రహ్మ అంత్యఘట్టం అనే నాటకాల్ని తన విద్యార్థులతో కలిసి ప్రదర్శింపజేసేవారండి. అంతేనా కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ నాటకమైన చిత్ర అనే నాటకాన్ని చిత్రార్జున అనే సంగీత నాటకంగా రూపొందించి ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు సింగీతం శ్రీనివాసరావు గారు. సో ఈ నాటకాన్ని ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ గారు కూడా చూశారంట. అండ్ టామ్ భూషాన్ అనే స్కాటిష్ నాటకకారుడు ఈ నాటకాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఒక అమెరికన్ టెలివిజన్ ఛానల్లో కూడా ప్రసారం చేశారంట. సో ఇలా చెప్పుకుంటూ ఉంటే ఆయన చరిత్రని అంటే ఆయన జీవితాన్ని ఒక బుక్ కింద రాయొచ్చన్నమాట. ఎనీవే, రీసెంట్ గా అంటే ఆయన ఆల్మోస్ట్ 90+ వయసులో సింగీతం అనే మూవీని కూడా డైరెక్ట్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ నాగశ్విన్ గారు ప్రొడ్యూసర్గా ఉన్నారు ఆ మూవీకి. అంతేకాదు ఆయన హెల్ప్తో, అంటే ఈయన డైరెక్ట్ చేస్తూనే ఆయన హెల్ప్ తీసుకుని డైరెక్షన్ చేశారు సింగీతం అనే మూవీ. అండ్ దానికి డిఎస్పీ మన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా అందించారు. అంటే ఈ వయసులో కూడా ఆయన మూవీని డైరెక్ట్ చేయాలి అని అనుకున్నారు అని అంటే ఆయన ప్యాషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన మూవీస్ని చూస్తే అర్థమవుతుంది, ఆయన కాన్సెప్ట్స్ని చూస్తే అర్థమవుతుంది, ఆయన విజువల్ అంటే ఆయన విజనరీ ఎలా ఉందనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ దట్టు ఏదో తీసామా అంటే తీసామా లాంటి సినిమా కాదు అది కూడా. సింగీతం రీసెంట్గా వచ్చిన మూవీ అది కూడా ఏదో తీసామా ఈ వయసులో అని అని కాకుండా ఒక యూనిక్ కాన్సెప్ట్తో. ఆ మూవీ కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. అంటే ఒక ఊరు ఒక శాపానికి గురవుతుందనమాట. ఆ ఊర్లో ఏంటంటే ఎవరు కూడా మాట్లాడుకోవడానికి వీల్లేదు. ఎవరైనా సరే ఏదైనా కన్వే చేయాలి అని అంటే అన్ని పాటలతోనే మాట్లాడుకోవాలి. సో అందరూ కూడా పాటలతోనే రిప్లై ఇచ్చుకుంటారు, పాటలతోనే మాట్లాడుకుంటారు. కుదిరితే డెఫినెట్గా మూవీ చూడండి. అంటే ఈ వయసులో కూడా అలాంటి కాన్సెప్ట్ ఆలోచించి ఆ మూవీని తీయాలి అని కష్టపడి ఈ వయసులో తీశారు అని అంటే ఆయన హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. సో ఇంకొక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను మైఖేల్ మదన కామరాజు నుంచి వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలా రా?
2: ఏం పర్లేదక్కా.

0: అమ్మానాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
0: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
0: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా.
0: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:28 మనమున్నాం సినిమా కబుర్లో. సో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న మూవీ, అంటే ఈ మూవీకి డైరెక్టర్ అట్లీ అనమాట, తమిళ డైరెక్టర్ అట్లీ, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న మూవీ రాక. సో టెక్నాలజీని బేస్ చేసుకుని ఒక హై ఎండ్ క్లాసిక్ ఇవ్వాలని సిద్ధమైనట్టున్నారు వీళ్ళిద్దరూ. మరి చూద్దాం ఈ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ దీనికి సంబంధించిన ఒక గ్లిమ్స్ కూడా రీసెంట్ గా అంటే ఇంటర్నెట్ లో, ఎక్స్ లో, మన ట్విట్టర్ లో చక్కర్లు కొట్టింది. బట్ అది ఎంతవరకు నిజమనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ మూవీని 2 పార్ట్స్ గా రిలీజ్ చేయబోతున్నారంట. సో ఫస్ట్ పార్ట్ వచ్చి డిసెంబర్ 2027 లో అండ్ సెకండ్ పార్ట్ వచ్చి 2028 లో రిలీజ్ చేయడానికి మూవీ టీమ్ అయితే ప్లాన్ చేస్తుంది. అండ్ ఈ మూవీలో దీపికా పదుకొనే, అలాగే రష్మిక అండ్ మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు ఈ మూవీలో. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అని తెలియాలి అని అంటే ఇంకొక 1.5 ఇయర్ వెయిట్ చేయాలన్నమాట. ఎనీవే ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వ్యూ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:39:25. హాయ్ క్రిష్ జీ, బాగున్నారా? మీరు వచ్చారని మీ మ్యూజికల్ ఓకే మ్యాజికల్ మ్యూజిక్ ని బట్టి గెస్ట్ చేసేసాం. సండే వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ జీ. ఇక సాయంత్రం వరకు మీకు మాకు సందడే సందడే అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో సండే ఫన్ డే, ఎంజాయ్ చేద్దాం. 5 o'clock వరకు మిమ్మల్ని సందడి చేయిస్తాను, మీతో మనందరం సందడి చేద్దాం. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ దేని గురించి అనండి, తండేల్ మూవీతో నాగ చైతన్యకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందించిన డైరెక్టర్ చందు మొండేటి అనమాట. సో ఇప్పుడు ఆయన అంటే నెక్స్ట్ మూవీ బాలీవుడ్ లో చేయబోతున్నారు. సో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి ఉన్నారు కదా, ఆయన నిర్మిస్తున్న ఒక భారీ ప్రాజెక్ట్ మహాకాళ్ అనే మూవీ ద్వారా హిందీ చిత్రసీమకి డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు చందు మొండేటి. కార్తికేయ 2తో చందు మొండేటి క్రియేట్ చేసిన మ్యాజిక్ అంతా ఇంత కాదు, అండ్ బాలీవుడ్ లో కూడా. సో ఇది నచ్చి భన్సాలి గారు అంటే సంజయ్ లీలా భన్సాలి స్వయంగా ఈ పౌరాణిక డ్రామా బాధ్యతలన్నీ కూడా ఆయనకి అప్పగించినట్లు తెలుస్తుంది. అండ్ ఈ మూవీలో దగ్గుబాటి రానా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వీళ్ళందరూ కూడా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ అంటే ఎక్కువ వారణాసిలో జరగబోతుందంట, అండ్ భారీ బడ్జెట్ కూడా ఈ మూవీకి ఒక విజువల్ వండర్ గా దీన్ని తెరకెక్కించాలని చూస్తున్నారంట. చందు మొండేటి ఐడియాస్ అండ్ విజన్ నచ్చి కూడా కొన్ని అంటే స్టోరీలో కొన్ని చేంజెస్ కూడా చేశారని చెప్పి తెలుస్తుంది. మరి చూద్దాం, సంజయ్ లీలా భన్సాలి గారు అంటేనే ఆయన ఒక బిగ్గెస్ట్ డైరెక్టర్, ఆయన ప్రొడక్షన్ లో అంటే ఆయన ప్రొడ్యూస్ చేస్తూ చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నారంటే మరి ఆ విజువల్ వండర్ ఎలా ఉండబోతోంది అని అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అసలు ముందు అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రావాలి ఈ మూవీకి సంబంధించి, మనకి ఇదంతా కూడా కొన్ని రూమర్స్ ద్వారా తెలిసిన విషయాలన్నమాట. ఎనీవే ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతీ ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

0: ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:48. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గారు నటిస్తున్న ప్రెస్టీజియస్ 100th మూవీ కింగ్ 100 అనే మూవీని అంటే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. రీసెంట్ గా ఒక టీజర్ కూడా లాంచ్ చేశారు. ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవన్నమాట. అంటే అప్పటి వరకు ఏ చిన్న ఒక ఫస్ట్ లుక్ గానీ ఏది దీనికి సంబంధించి ఈ మూవీకి సంబంధించి ఏ డీటెయిల్ కూడా

బయటికి రానివ్వలేదు. బట్ సడన్ సర్ప్రైజ్ లాగా ఆగస్ట్ 29 అంటే ఆయన బర్త్డే సందర్భంగా కింగ్ 100 అనే టైటిల్తో ఒక టీజర్ లాంచ్ చేశారు. ఆర్ కార్తిక్ డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీని. అంటే ఇది ఒక యాక్షన్ డ్రామా అండ్ థ్రిల్లింగ్ అంశాలతో ఉంటుందంటే మూవీ అయితే. అండ్ ఈ మూవీకి సంబంధించి ఒక రీసెంట్ అప్డేట్ కూడా ఏంటంటే, ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ కి మళ్ళీ, అంటే తమిళ్ హీరోనే అశోక్ సెలవన్ అని చెప్పి ఈయన్ని ఈ మూవీలో విలన్ గా తీసుకున్నారనమాట. సో అంటే లాస్ట్ టైం ఈ డైరెక్టర్ అండ్ ఈ విలన్ గా యాక్ట్ చేసిన హీరో ఎవరైతే ఉన్నారో, అశోక్ సెలవన్, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో నిన్నిలా నిన్నిలా అనే మూవీ వచ్చింది. మరి క్రేజీ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది చూడాలి అని అంటే డిసెంబర్ 24 వరకు వెయిట్ చేయాలి. అండ్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ గురించి. సో డిఎస్పి అంటే దేవిశ్రీ ప్రసాద్ అండ్ కింగ్ నాగార్జున గారి కాంబినేషన్ అంటేనే సాంగ్స్ అన్ని అదిరిపోతాయి అనమాట. లైక్ ఫస్ట్ మన్మధుడు, కింగ్, మాస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అండ్ భాయ్, అఫ్ కోర్స్ భాయ్ మూవీ ఫ్లాప్ అయి ఉండొచ్చు బట్ సాంగ్స్ మాత్రం అల్టిమేట్ ఉంటే ఆల్బమ్ మాత్రం. సో మళ్ళీ ఒక టీజర్ లో వచ్చిన ఒక బీజియం ఏదైతే ఉందో దాంతోనే ఒక అంటే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశారని చెప్పారు డిఎస్పి కాంబినేషన్ లో మన కింగ్. సో చూద్దాం మరి డిసెంబర్ 24 ఈ మూవీ ఎలా ఉండబోతుందో. ఇప్పుడైతే ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, వింటూ స్టూడియో.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్‌లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తెనాలలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనకు ముందు ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి కేంద్ర మంత్రి ఈ రోజు చేరుకున్నారు. సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన స్వాగతం పలికారు కేంద్ర మంత్రికి. ఈ సమావేశంలో భాగంగా పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జపాన్లోని ఐచీ నగోయా వేదికగా జరిగిన 2026 ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు చారిత్రాత్మక ప్రదర్శన కనబర్చారు. మొత్తం 85 పతకాలు సాధించి పతకాల పట్టికలో 4 స్థానంలో నిలిచారు. ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీజీ రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సెర్ప్ ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కోసం బలమైన వాదన వినిపిస్తామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖల వ్యవహారాలను పర్యవేక్షించే 24 పార్లమెంట్ స్థాయి సంఘాలను స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. సెప్టెంబర్ 26 నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల స్థాయి సంఘం చైర్మన్గా ఉన్న టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అదే పదవిలో కొనసాగనున్నారు. రైల్వే కమిటీ చైర్మన్గా ఉన్న బీజేపీ సభ్యులు సీఎం రమేష్ స్థానంలో ఆ పార్టీకి చెందిన మధ్యప్రదేశ్ ఎంపీ సుధీర్ గుప్తాను నియమించారు. విమానంలో సహ పైలట్ గొడ్డలతో దాడి చేసిన అసాధారణ ధైర్యంతో పోరాడి వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నిన్న స్వయంగా కెప్టెన్ మచ్చర్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయనను హీరోగా అభివర్ణించడమే కాకుండా ఇజ్రాయెల్ అత్యున్నత గౌరవానికి ఆహ్వానించారు. ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవిత్ర జ్యోతిని వెలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మచ్చర్ను కూడా ఆహ్వానించారు.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ రాఘవన్ నుంచి ప్లే చేస్తాను అండి. సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్ అండి. పాటను పాడింది కార్తీక్ అండ్ నకుల్ అండ్ క్రేష్ అండి. పాటకు లిరిక్స్ అందించింది వేటూరి సుందరరామూడు. మనమున్నాం ఎక్కడ మీకు తెలుసాలో మాట్లాడుకుంటున్నాం. చైనాకు సంబంధించి అంటే ఏదైతే ఎడార్లు ఉన్నాయో అవన్నీ కూడా తీర ప్రాంతాలను, అంటే ఒక సముద్రం కొద్ది కొద్దిగా తన తీర ప్రాంతాలను ఎలా ముంచేస్తుందో, అలాగే ఎడారి కూడా తన సమీప ప్రాంతాలు దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నింటినీ కూడా అలా తినేస్తుందంట. అక్కడ చైనాలో గోబి అంటే ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఎడారి ఇది. చైనాకు ఉత్తరం వైపు నుండి ఈ ఎడారి ఇసుక రాసులతో అందంగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి ఇయర్ వచ్చే ఇసుక తుఫాన్లు, అంటే వాటిని ఎదుర్కోవడం అనేది చాలా చాలా కష్టమైన పని. ఇసుకతో ముంచెత్తుతూ వందల ఎకరాల భూముల్ని తనను కలిపేసుకుంటుందంట. అండ్ దీనికి భయపడి అంటే లాస్ట్ ఇయర్లో ఈ ఎడారికి దగ్గరలో ఉండే లక్షల కుటుంబాలు వలస కూడా వెళ్ళిపోయినాయంట. అలాగే ఇంకొక ఎడారి కూడా ఉంది, ఆ ఎడారిలో కూడా ఇదే ప్రాబ్లం. అంటే ఈ ఎడార్ల విస్తరణతో తీవ్రంగా సతమతమైన చైనా ఏం చేసిందంటే, మొత్తానికి 1978లో 3 నార్త్ షెల్టర్ బెల్ట్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు కాదు, 1978లో. దీన్నే గ్రేట్ గ్రీన్ వాల్ అని పిలుస్తారు, ఇందాక చెప్పాను కదా. ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేయడానికి, దీన్ని అడ్డుకోవడానికి, అలాగే దుమ్ము తుఫాన్లు ఏదైతే ఉంటాయి వాటిని అడ్డుకోవడానికి ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అండ్ ఎడారి చుట్టుపక్కల ప్రాంతాల్లో మానవ నిర్మిత అరణ్యాలను సృష్టించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇంకా దీనికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం ఇంకొక సాంగ్ తర్వాత వింటూ స్టేడియం.

0: వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ, నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. 16 డేస్ మూవీలో నుంచి ఒక లవ్లీ సాంగ్. అడీ సాంగ్ ని పాడింది, అడీ సాంగ్ ని పాడింది హరిచరణ్ అండ్ బాంబే జయశ్రీ. మనమునాం మీకు తెలుసాలో మాట్లాడుకుంటున్నాం చైనాలో ఎడార్లు ఎలాగ అని తీర దగ్గర ప్రాంతాలన్నింటినీ కూడా చుట్టుముట్టేసి తనలో కలిపేసుకుంటున్నాయని చెప్పి చెప్పాను కదా. 6,600 కోట్ల మొక్కలు నాటేశారని చెప్పి. సో ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రోగ్రామ్ కింద 13 ప్రావిన్స్ ఎడార్ అంచుల చుట్టూ, అంటే ఆ ఏదైతే బార్డర్స్ ఉంటాయో ఆ బార్డర్ చుట్టూ దాదాపు 4,500 కిలోమీటర్స్ పొడవున చెట్లతో మొత్తం పచ్చగా నింపేశారంట. ఇందులో భాగంగా 1978 నుంచి, ఇందాక కూడా చెప్పాను 1978 లో స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ అని చెప్పి, ఇప్పటి వరకు 6,600 కోట్ల మొక్కలను నాటినట్లు ఎవరైతే ఆఫీషియల్స్ ఉంటారో వాళ్ళు రివీల్ చేశారన్నమాట. అండ్ 2050 వరకు కూడా ఈ ప్రాజెక్ట్ ని కొనసాగించి 10,000 కోట్ల మొక్కలు నాటాలని చెప్పి చైనా లక్ష్యంగా పెట్టుకుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ కింద ఎడారి సమీప ప్రాంతాల్లో యూకలిప్టస్ లాంటి వేగంగా పెరిగే అలాగే నీటి అవసరం తక్కువగా ఉండే మొక్కలను కూడా నాటారంట. అండ్ ఇంకొన్ని చోట్ల అయితే రైతులే స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ కూడా చేశారు. అండ్ 7 ఏళ్ల కింద నాటిన మొక్కలు ఇప్పుడు మహావృక్షాలుగా మారి మానవ నిర్మిత అరణ్యాలు ఏర్పడ్డాయన్నమాట అక్కడ. దీంతో అంటే దీనివల్ల ఉత్తర చైనాలో అటవీ విస్తీర్ణం అనేది 5% నుంచి 13.5% కి పెరగడం అనేది చాలా పెద్ద విశేషంగానే చెప్పచ్చు. అండ్ దీనివల్ల వర్షపాతం కూడా పెరిగింది. అండ్ ఇసుక తుఫాన్లు ఆ పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గిందండి. మామూలు విషయం కాదు కదా. అది సంగతి ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఎగ్జాక్ట్ గా 12:30 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి. మళ్ళీ ఎగ్జాక్ట్ గా కలుద్దాం 12:40కి. మీకు తెలుసాలో మరిన్ని విశేషాలు అయితే మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్ గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు ఎరువుల కమిటీ చైర్పర్సన్ గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్నీ, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. విజయవాడలో జరిగిన పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, అమరావతిలో పాన్ ఐఐటి వరల్డ్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇది రాష్ట డీప్ టెక్ పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ల రంగాలకు కీలక సిఫారసులు అందిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 1 కోటి మంది ఏఐ నిపుణులను తయారు చేసే లక్ష్యంలో ఏపీ నుండి 50 లక్షల మందిని అందించాలని నిర్ణయించారు. సదస్సులో విడుదల చేసిన పాన్ ఐఐటి అమరావతి డిక్లరేషన్ 2026 ద్వారా డీప్ టెక్ స్టార్టప్ల కోసం 500 కోట్ల రూపాయల వెంచర్ ఫండ్, విద్యా సంస్థల్లో 10 ఇండస్ట్రీ చైర్లు, 100 మంది గ్లోబల్ ఐఐటి మెంటార్ నెట్వర్క్ ఏర్పాటు చేయనున్నారు. వేగంగా మారుతున్న

భౌగోళిక, రాజకీయ, సాంకేతిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు, నియంత్రణ వ్యవస్థలు రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సభ్యులు రాజీవ్ గౌబా చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సులో విఘాతాల యుగంలో నియంత్రణ పర్యవేక్షణ అనే అంశంపై ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విధానకర్తల ముందున్న సవాలు నియంత్రణ లేదా వృద్ది మధ్య ఒకదాన్ని ఎంచుకోవడం కాదని, ప్రమాదాలను అదుపు చేస్తూనే ఆవిష్కరణలు, పోటీతత్వం, పెట్టుబడులకు తోడ్పడే నిబంధనలు రూపొందించడమేనని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఎదురయ్యే ప్రమాదాల స్వభావం, ఫలితాలకు తగినట్టుగా దామాషా పద్దతిలో ఉండాలని రాజీవ్ గౌబా అభిప్రాయపడ్డారు. అప్గ్రేడ్ చేసిన ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి నైపుణ్యం ఉపాధి పరివర్తన పథకం పీఎం సేతు నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ది, పారిశ్రామికవేత్తల శాఖ చేపట్టిన ఈ పీఎం సేతు పథకం గత ఏడాది అక్టోబర్ 4వ తేదీన ప్రారంభించబడింది. మారుతున్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక భాగస్వామ్యంతో కూడిన పాలనను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్తగా వైమానిక దాడులు చేపడుతోందని, దీనికి నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. శీతాకాలానికి ముందు పౌర లక్ష్యాలపై దాడులను విస్తరించేలా రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త సైనిక విధానానికి ఆదేశాలిచ్చారని ఉక్రెయిన్ నిఘావర్గాలు చెబుతున్నట్టు ఆయన తెలిపారు. కాగా ఈ అంశంపై క్రెమ్లిన్ నుండి ఎటువంటి స్పందన రాలేదు. అయితే తమ భూభాగంపై ఉక్రెయిన్ దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు జరుపుతున్నామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి తన నిరసన తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలోనే భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల్లో ఘన విజయం సాధించి తిరిగి వచ్చిన భారత మహిళా హాకీ జట్టుకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సుదీర్ఘంగా 44 సంవత్సరాల విరామం తర్వాత భారత మహిళల హాకీ జట్టు దేశానికి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని అందించి సరికొత్త చరిత్ర సృష్టించింది. విజయోత్సాహంతో వచ్చిన క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్ విష్ణు సుధాకరన్ ఘన స్వాగతం పలికారు. క్రీడాకారులను పూలమాలలతో, సాంప్రదాయ మైసూర్ పేటాతో సత్కరించి వారి ప్రతిభను కొనియాడారు. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు షేఖోన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మారథాన్ 2వ ఎడిషన్ను భారత వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ ప్రారంభించారు. భారత వైమానిక దళం నుండి ఏకైక పరమవీర చక్ర పురస్కార గ్రహీత అయిన ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జీత్ సింగ్ షేఖోన్ జ్ఞాపకార్థం ఈ మారథాన్ నిర్వహించారు. వైమానిక దళ యోధుల వేగం, సహనం, ఆత్మస్థైర్యాన్ని వేడుకగా చేసుకుంటూ జాతీయ ఐక్యత, ఫిట్నెస్ ను ప్రోత్సహించడం ఈ మారథాన్ లక్ష్యం. ఈ పరుగును 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించారు. కేరళ మాహే
తమిళనాడు, పుదుచ్చేరి

0: కారైకాల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 2 రోజుల్లో మరఠ్వాడ, విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ఇండోనేషియాలోని సుంబవా ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. అయితే ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ఆస్తి లేదా ప్రాణనష్టం జరిగినట్టు నివేదికలు అందలేదని పేర్కొంది. అమెరికాలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో వర్జీనియాలోని గ్రావెల్లీ పాయింట్ పార్క్లో వికసిత్ భారత్ యూనిట్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. వాషింగ్టన్ సమీపంలోని పొటోమాక్ నది వద్ద రన్నింగ్, యోగా, ధ్యానం తదితర కార్యక్రమాలు నిర్వహించి ఫిట్నెస్, సామాజిక భాగస్వామ్యంపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటీ పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచీ నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

రంగమూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్నారు. సాంగ్ ని పాడింది ఆలా ప్రజు అండ్ పాటను కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్ అని మనం ఉన్నాం. మీకు తెలుసాలో, సో చైనాలో ఒక మ్యాటర్ గురించి మాట్లాడుకుంటున్నాం, అంటే ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో అంటే న్యాచురల్ ఫారెస్ట్ తో పోలిస్తే ఈ ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ అనేవి 66% చాలా ఫాస్ట్ గా పెరుగుతున్నట్లు కొంతమంది చెప్తున్నారనమాట ఎక్స్పర్ట్స్ అయితే. అంతేకాదు, శాటిలైట్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ తో ఈ అడవుల్ని వీళ్ళు అనలైజ్ చేసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. సో కార్బన్ డైఆక్సైడ్ ని ఎక్కువగా పీల్చుకోవడం అండ్ ఇతరత వేరే వేరే రీజన్స్ ఉన్నాయి. వాటి వల్ల అంటే మనుషులు నాటే మొక్కలు వేగంగా పెరుగుతున్నట్లు అక్కడ సైంటిస్ట్ అయితే కొంతమంది చెప్తున్నారు. అయితే దీని వల్ల కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయంట. ఇంత అంటే ఎంత ఫాస్ట్ గా పెరిగినప్పటికీ ఇవి ఆర్టిఫిషియలే కదా, ఎప్పటికైనా న్యాచురల్ న్యాచురలే, ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియలే. ప్రజెంట్ మనకి కొన్ని ప్రయోజనాలు ఉన్నా సరే, అంటే లాంగ్ టైమ్ లో చూసుకుంటే మనం న్యాచురల్ ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో అవి అవే మంచివని చెప్పి అక్కడ కొంతమంది ఇంకొంతమంది వాదన అన్నమాట. ఎందుకు అని అంటే న్యాచురల్ గా వచ్చే అడవులు ఏవైతే ఆ చెట్లు కానీ ఏవైతే ఉంటాయో ఫామ్ అవుతుందో ఫారెస్ట్ అంతా కూడా, దానివల్ల పర్యావరణం అంటే మన ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో అది బ్యాలెన్సింగ్ గా ఉంటుందని చెప్పి ఇంకొంతమంది చెప్తూ ఉంటారు. అంటే ఇలా పెద్ద పెద్ద చెట్లు నాటుతూ సహజ సిద్ధంగా ఏర్పడిన ఎడారిని తగ్గించడం వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయని చెప్పి ఊహించలేమని చెప్పి ఇంకొంతమంది అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకొంతమంది వాళ్ళు వాదిస్తున్నారు. ఏదేమైనా సరే, చైనా తలపెట్టిన ఈ గ్రేట్ గ్రీన్ వాల్ మాత్రం పర్యావరణ పరిరక్షణకు కొత్త పాఠం నేర్పుతోందనే యాప్. అండ్ ఇంకొన్ని ఆఫ్రికా దేశాలు కూడా దీన్ని అనుసరిస్తూ ఎడారిలో పచ్చదనం తీసుకొస్తున్నాయి. అది సంగతి అంటే ఇది మామూలు విషయం కాదు, ఎందుకంటే ఎడారిని ఆల్మోస్ట్ మనం ఒక ఫారెస్ట్ లాగా ఇన్ని వేల కోట్ల చెట్లను నాటుతూ ఒక ఫారెస్ట్ లో తీర్చిదిద్దాలి అని అంటే అసలు అది మామూలు

విషయం కాదు, చెప్పాలంటే నిజంగా చైనాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. 1978 లో స్టార్ట్ చేసింది ఈ ప్రోగ్రామ్ ని, అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 6,600 కోట్ల మొక్కలు నాటారనమాట. అండ్ ఈ ప్రోగ్రామ్ ఇంకా 2050 వరకు కూడా కొనసాగుతుందంట. వాళ్ళ అంటే వాళ్ళ గోల్ ఏంటి అని అంటే 10,000 కోట్ల మొక్కలు నాటాలని చెప్పి చైనా ఒక లక్ష్యంగా పెట్టుకుంది అనమాట. చూద్దాం మరి, 2050 అంటే ఇంకా 24 ఇయర్స్ ఉంది. సో అప్పటికి చూద్దాం ఆ నెంబర్ ని రీచ్ అవుతుందో లేదో. అది సంగతి. అండ్ 12:48 దాటి 48 సెకండ్స్ స్టూడియోలో టైం. ఇది ఈ రోజు మీకు తెలుసా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఎగ్జాక్ట్ 1 o'clock ఈ న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ధీరాలో కొంతమంది ధీరల గురించి మాట్లాడుకుందాం, వాళ్ళెవరనేది తర్వాత చెప్తాను. వింటూ స్టెరియో.

భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అలాగే దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో బుర్రిపాలెం ఓబుల్నాయుడు పాలెం గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్న 177 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా వీటి నిర్మాణానికి ముందుకొచ్చిన సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.0 కింద మొత్తం 3 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇదివరకే 75,000 గృహాలకు కేంద్రం అనుమతిచ్చింది. తాజాగా 2.25 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్టంలోని 24 జిల్లాల్లోని 87 నియోజకవర్గాల్లో నిర్మించిన 264 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఈ నెల 6వ తేదీన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

విండు ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:03:10. అండ్ ఈ రోజు ధీరాలో మాట్లాడుకుందాం కొంతమంది ధీరాల గురించి. అంటే సడన్ గా ఎవరైనా సైంటిస్ట్ పేర్లు చెప్పమంటే ఏం చెప్తారు? ఆల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఎడిసన్ ఇలాంటి అంటే మెన్ సైంటిస్టుల గురించి చెప్తారు. బట్ ఎంతమందికి ఉమెన్ సైంటిస్టుల నేమ్లు గుర్తున్నాయి చెప్పండి? అలా మహిళా సైంటిస్టులు చాలా మంది తమ తమ ఆవిష్కరణలు శాస్త్ర సాంకేతిక రంగాలను చాలా వరకు అంటే సుసంపన్నం చేసిన సంగతి మీలో ఎంతమందికి తెలుసు? అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఘన విజయాలను సాధించిన మహిళా శాస్త్రవేత్తల గురించి అంటే కొంతమంది గురించి

ఈ రోజు ధీరాలో మాట్లాడుకుందాం మనం. సో వీళ్ళు అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, గర్ల్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళని ఈ రంగాల వైపు ఆకట్టుకుంటున్నారని చెప్పొచ్చు. అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది నేటి తరం యువతలపైన చాలా వరకు ఉండాలి. వాళ్ళు పెద్ద కళలు కనేలా చేస్తున్నారు వీళ్ళు. అండ్ బాలికలు, మహిళలకు విద్యలో అభిరుచికి తగిన రంగాల్లో సరైన అవకాశాలు అందక వారి శక్తి సామర్థ్యాలు వృధాగా పోతున్నాయి. యాక్చువల్ గా చెప్పాలి అంటే ఎనీవే, ఈ రోజు అయితే మనం కొంతమంది ఉమెన్ సైంటిస్టుల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ గురించి మీలో ఎంతమంది తెలుసో నాకు తర్వాత చెప్పండి, ఇప్పుడు కాదు. మెసేజ్లు అయితే ఇప్పుడు వద్దు, 2:30 నుంచి మాట్లాడుకుందాం. ఎనీవే, ఇప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. ఇంటూ స్టెరియో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేఉమారాణి. ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు. రాష్టంలోని స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. టిడ్కో గృహాల కాలనీలో కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఇక వివరాలు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్న 177 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా వీటి నిర్మాణానికి ముందుకొచ్చిన సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ,
1: దేశంలో మొట్టమొదటిసారిగా గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ మరియు సిఎస్ఐఆర్ సిబిఆర్ఐ రూర్కీతో చారిత్రాత్మక ఎంఓయు కుదుర్చుకున్నాం. 3D టెక్నాలజీ అత్యంత వేగవంతమైన నిర్మాణం, నాణ్యత, అధిక బలం, తక్కువ వ్యయం మరియు వ్యర్థాల తగ్గింపు, మరి అనేక ఉపయోగాలున్న కొత్త టెక్నాలజీని మన రాష్ట్రంలోనే ప్రవేశపెడతాం. మనందరికీ కూడా గర్వకారణం చెప్పేసి కూడా మీ అందరికీ శ్రేణిగమనం చేస్తాను. ప్రత్యేకమైన చొరవతో, పట్టుదలతో కేంద్ర మంత్రి చౌహాన్ గారు సహకారంతో 3 లక్షల ఇళ్లను సాధించామని చెప్పేసి మీ అందరికీ శ్రేణిగమనం చేస్తామని నేను.
0: రాష్టంలోని స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో ఆయన ఈరోజు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, కేంద్రం నుంచి 16వ ఆర్థిక సంఘం కింద 12,000 కోట్ల రూపాయల మేర నిధులు రాష్ట్రానికి రానున్నాయని చెప్పారు. బీసీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. టిడ్కో గృహాల కాలనీలో కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ది పనులకు ఆయన ఈరోజు పరిశీలించారు. 27వ వార్డులో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్, రజపతిరాయిపేట పార్కు, సమత మహిళా సంఘ భవనం, టిడ్కో గృహాల కాలనీ, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఎన్టీఆర్ కళాక్షేత్రం, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం తదితర పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ,
2: పాలకొల్లు పట్టణంలో అభివృద్ది కార్యక్రమాలు, టిడ్కో ఇళ్లకు సంబంధించి బ్యాలెన్స్ పనులన్నీ కూడా ఏర్పాటు చేసుకుంది. ఈ 2 సంవత్సరాల్లోనే విడతలో 1600 దాకా ఇచ్చాము. మిగిలిన బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేయడమే కాకుండా టిడ్కో ఇళ్లు కూడా కార్పొరేట్ లెవెల్లో ఉండాలనే ఆలోచనతో అక్కడ రైతు బజారు, టీఎస్సీ సెంటర్, స్కూలు, అంగన్వాడీ ఉన్నాయో ఆ సౌకర్యాలను కూడా ఒక్కొక్కటి ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఇంప్లిమెంట్ చేస్తూ వస్తుంది.
0: వెనుకబడిన తరగతులకు రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రాధాన్యత కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ,

0: బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం కోసం ప్రభుత్వం పోరాటం చేస్తోందన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేస్తూ,
1: రాష్ట్రంలో బీసీ సమాజ వర్గం 1.5% ఉన్నారు కాబట్టి అన్ని సమాజ వర్గాలకి న్యాయం చేయాలి కాబట్టి ఖచ్చితంగా మా రాష్ట్రానికి 34% రూరల్ ఏరియాలోని 33.3% అర్బన్ ఏరియాలో రిజర్వేషన్ కల్పించాలని, 34% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా బీసీస్కి ఇవ్వాలన్న ఆలోచన కూడా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ది కావచ్చు, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నటువంటి భవిష్యత్ అవ్వచ్చు.
0: రాష్ట్రంలోని 24 జిల్లాల్లోని 80 నియోజకవర్గాలు నిర్మించిన 264 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఈ నెల 6వ తేదీన వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురంలో జరిగే రాష్టస్థాయి కార్యక్రమంలో మంత్రి పాల్గొని అన్ని జిల్లాల్లోని భవనాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఒకే దేశం ఒకే పన్ను విధానం గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదన దాదాపు 17 సంవత్సరాల పాటు చర్చల్లోనే ఉండి పలు ప్రభుత్వాల ప్రయత్నాలు విఫలమయ్యాయి. అంతకుముందు రాష్ట్రాల సరిహద్దులు దాటే వస్తువులపై పలు రకాల పన్నులు విధించడంతో పాటు పన్నుపైనే మళ్లీ పన్ను విధించేవారు. దీంతో 3 రాష్ట్రాలు దాటేసరికి వస్తువు ధరపై స్పష్టత లేకుండా పోయేది. గతంలో కేంద్రం నుంచి రావాల్సిన కేంద్ర అమ్మకాల పన్ను బకాయిలు చెల్లించకపోవడం కూడా రాష్ట్రాల ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పాత బకాయిలను పరిష్కరించడంతో పాటు ప్రతి రాష్ట్రానికి సంవత్సరానికి నిర్దిష్ట స్థాయిలో ఆదాయ వృద్ధికి హామీ ఇచ్చింది. ఫలితంగా 2017 జులైలో వస్తు సేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చింది. రాష్ట్రాల మధ్య పన్ను సరిహద్దులు తొలగి దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్ ఏర్పడింది. జీఎస్టీ సంస్కరణల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: 22 సితంబర్ సే దేశ్ మే జీఎస్టీ ఏక్దమ్ కమ్ హో జాయేగీ. దేశ్ మే ఆప్కీ రోజ్మర్రా కీ జరూరత్ కీ జ్యాదాతర్ చీజో పర్ జీఎస్టీ మే బడీ కమీ కీ గయీ హై. జీఎస్టీ కమ్ హోనే సే మాతాఓ బహనో కా రసోయి కా ఖర్చ్ బహుత్ కమ్ హోనే వాలా హై. మంజన్ సాబున్ శాంపూ సే లేకర్ ఘీ ఆర్ ఖానే కీ కై చీజే సస్తీ హో జాయేగీ. బచ్చో కీ పఢాయి మే కామ్ ఆనే వాలి స్టేషనరీ కీ కీమత్ గట్ జాయేగీ.
0: ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాస మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెండి తెరపై ఆయన చేసిన ప్రయోగాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయని ముఖ్యమంత్రి ఎక్స్వేదిగ్గా తెలిపారు. ఆయన భౌతికంగా దూరమైనా సినీ ప్రేమికుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వి అనిత, కందుల దుర్గేష్ సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం చెన్నైలో సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈరోజు వీఐపీ దర్శనాలు నిలిపివేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. వరుస సెలవులు ఆదివారం కావడంతో పెరిగిన భక్తుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలు నిలిపివేసినట్లు వెల్లడించారు. మహామండపం ర్యాంప్ మీదుగా కొండపైకి వెళ్లాలని భక్తులకు సూచించారు. ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షకులుగా ఖ్యాతి గడించిన జంతు ప్రేమికులు ఇటలీకి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ అసిసి 1226 సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆయన గౌరవార్థం ఆ మరుసటి రోజు అక్టోబర్ 4వ తేదీన ఆ ప్రాంతంలో పండుగ వాతావరణంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా అక్టోబర్ 4వ తేదీన ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ మండలంలో 330 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది పనులు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో నిన్న పర్యటించిన మంత్రి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ నీటి సరఫరా పథకం ద్వారా తొలిదశలో 80 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు.

అన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా మరో 10 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వీబీజీ రామ్జీ సాస్కి రహదారుల భవనాల శాఖ నిధులు 164 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు. రాష్టంలోని స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. టిడ్కో గృహాల కాలనీలో కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:30:55. మనమునాం ధీరాలో మాట్లాడుకుందామని చెప్పాను మహిళా శాస్త్రవేత్తలు కొంతమంది గురించి. సో ఫస్ట్ జంపింగ్ జీన్స్ అనమాట, అంటే వారసత్వ నిర్ధారణ కోసం చేసే డిఎన్ఏ పరీక్ష ఉంటుంది కదా, ఆ ఏదైతే ఉంటుందో దానికి మూలమైన జన్యువులను కనుగొన్న శాస్త్రవేత్త బార్బరా మెక్లింటాక్. సో ఈవిడే కనిపెట్టారనమాట జన్యువుల్లో, అంటే డిఎన్ఏ పరిణామంలో మార్కులు ఏదైతే చేంజెస్ ఉంటాయో ఆ చేంజెస్ కి కారణమయ్యే జంపింగ్ జీన్స్ ని కనుగొన్నందుకు వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని కూడా అందుకున్నారు బార్బరా. సో ఇంకా ఇలా ఉమెన్ సైంటిస్టులు అయితే ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ తర్వాత వింటూ స్టేడియో

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి 101.3 అండ్ స్టూడియోలో టైం 1:42:10. మనమున్నాం ధీరాలో ఉమెన్ సైంటిస్టుల గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ డైనోసార్ మేడం, ఎందుకు ఇలా అన్నాను అని అంటే, ఈవిడ కూడా ఒక శాస్త్రవేత్త, ఆవిడ పేరు మేరీ అన్నింగ్ అనమాట. ఇంగ్లాండ్ లో సముద్ర తీరంలో కొండలను అన్వేషించి ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ప్లెసియోసారస్ అనే అస్థిపంజరాన్ని, అంటే డగ్ ది డైనోసార్ అనే దాన్ని కనిపెట్టారనమాట. డైనోసార్ల గురించి మరింత తెలుసుకోవడానికి ఇది చాలా వరకు వేరే శాస్త్రవేత్తలకు చాలా యూజ్ అయిందని చెప్పచ్చు. ఇలా చెప్పుకుంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది, సైంటిస్టుల లిస్ట్. అవి కూడా మాట్లాడుకుందాం బ్యాక్ టు బ్యాక్. లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టేట్యూ.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:59:57. మన్మునామ్ ధీరాలో కొంతమంది ఉమెన్ సైంటిస్టుల గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ నెక్స్ట్ సైన్స్ టీచర్ అనమాట. సో ఎందరో బాలికలను సైన్స్ దిశగా ప్రోత్సహించారు సాలీ రైడ్ అనే ఆవిడ. అంటే తర్వాత ఆస్ట్రోనాట్ గా మారి అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర కూడా సృష్టించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఆమె బోధించిన ఉపగ్రహాల సిద్ధాంతాలను తర్వాత కాలంలో అంటే అంతరిక్ష పరిశోధనలో కూడా యూజ్ చేశారనమాట. అండ్ ఈవిడ ముఖ్యంగా అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏం చేశారంటే బాలికల అంతరిక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి చాలా చాలా హెల్ప్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ అయితే చెప్పారనమాట. అంతేకాదు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. అంతేనా కాదు, ఇంకా ఎందరో ఉన్నారు. సూర్యుడితో సహా విశ్వంలోని నక్షత్రాలన్నీ ఎక్కువ భాగం హైడ్రోజన్ హీలియంతోనే నిండి ఉన్నాయని చెప్పి తొలిసారిగా ఫస్ట్ చెప్పిన అంతరిక్ష శాస్త్రవేత్త సెసిలియా పెయిన్ గాపోష్కిన్ అనే ఆవిడ. అంతేకాదు అంతరిక్ష అంటే అమెరికన్ అంతరిక్ష సంస్థ అయిన నాసా కంప్యూటర్స్ ను వినియోగించుకోవడానికి అంటే యూజ్ చేయడానికంటే ముందు అంతరిక్ష ప్రయోగాల సమయాన్ని ఖచ్చితంగా గణించి చెప్పిన హ్యూమన్ కంప్యూటర్ క్యాథరిన్ జాన్సన్ కూడా. అంతేకాదు ఇన్సులిన్, పెన్సిలిన్, విటమిన్ B12 లాంటి జీవరసాయనాల ఆ నిర్మాణాన్ని ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ సాయంతో గుర్తించే విధానాన్ని రూపొందించిన ఇంకొక సైంటిస్ట్ డొరోతి హాట్కిన్. ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పను కదా ఆ లిస్ట్ చాలా ఎక్కువే ఉంటుంది. ఇలా ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ఉన్నారన్నమాట. సో ఫస్ట్ అడిగిన క్వశ్చన్ లానే అంటే మీలో ఎంతమందికి సైంటిస్ట్ నేమ్ తెలుసు అని అంటే సైంటిస్టుల నేమ్స్ తెలుసు అని అంటే మాక్సిమం అందరూ కూడా మెన్ సైంటిస్టుల నేమ్స్ చెప్తూ ఉంటారు. బట్ ఇలా చాలా మంది ఉమెన్ సైంటిస్టులు ఉన్నారనమాట. మనకు తెలియని వాళ్ళు, ఎన్నో ఇన్వెంట్ చేసిన వాళ్ళు, డిస్కవర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి టైం లేదు కాబట్టి ఇప్పుడు కొంతమంది గురించి మాట్లాడుకున్నాం, ఇంకొంతమంది గురించి నెక్స్ట్ ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇది ఈరోజు ధీరా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక సూపర్ ఇన్స్పిరేషనల్ సాంగ్ తో ఈరోజు బై బై చెప్పేద్దాం. ధీరాకి మాత్రమే ఎగ్జాక్ట్ గా 2:00 న్యూస్ తర్వాత మళ్ళీ 2:00 ఢిల్లీ నుంచి న్యూస్ కూడా ఉంటుంది. సో 2:15 మనం మళ్ళీ కలుద్దాం సందడే సందల్లో. వింటూ స్టేట్యూ.

0: 93.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్

0: tally of 85 medals, including 21 gold, 27 silver and 37 bronze. And with that, we end the midday news.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: 101.3
1: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
2: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
3: राम, नालो नीकु నచ్చిందేంటి?
4: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:31. ఈ టైం మన ఫేవరెట్ టైం, సందడేస్ అందరికి వెల్కమ్ చెప్పేస్తూ నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ తెలిస్తే 0866 2488 14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఎప్పట్లానే ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను. సాయి ధరమ్ తేజ్ హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి? చాలా మంది మూవీ క్వశ్చన్స్ అంటున్నారు కదా, అది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అడిగారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి తెలిస్తే 0866 2488 14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం, వింటూ స్టడీ.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ నిన్ను కోరి నుంచి ప్లే చేశాను. అండ్ నేను అడిగిన క్వశ్చన్, సాయి ధరమ్ తేజ్ హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి అని చెప్పి చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను. చూద్దాం మరి ఎంతమంది ఆన్సర్స్ పంపిస్తారు. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, హాయ్ కిషోర్ గారు ఎలా ఉన్నారు? నిన్న మా నాన్నగారు కాలం చేశారు, అందుకని ఈ రోజు నేను ప్రోగ్రామ్ లో పాల్గొనడం లేదు అని. ఐఎమ్ సో సారీ ఫర్ యువర్ లాస్. అండ్ నెక్స్ట్, కారపూస స్నాక్స్ తింటూ మీ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తున్నాం అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాంత్ హని, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్జే గారికి, సహస్రోతలకు అందరికీ శుభ మధ్యాహ్నం. చక్కగా భోజనం చేసి సందరేస్ అందరికీ సిద్ధంగా ఉన్నామంటూ ఆచార్య చిరంజీవి రామలింగం నుంచి పంపించారు, కాదు హైదరాబాద్ నుంచి పంపించారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్యక్రమ సమర్పకులకు, సహస్రోతలకు నమస్తే. జేరుపతులు బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుంచి థ్యాంక్ యూ.

సో మచ్ అలాగే హాయ్ ఎలా ఉన్నారు తిన్నారా సార్ అని అంటూ అమూల్య నేను చాలా బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు అండ్ మూసాపేట గ్రామం నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా అంటూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అండ్ శ్యామ్ కల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్ అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ భాస్కర్ పెడల నుంచి రైట్ ఆన్సర్ అండ్ ధనలక్ష్మి గన్నెపూడి నుంచి పంపించారు రామచంద్రపురం నుంచి రైట్ ఆన్సర్ అలాగే డాక్టర్ రామకృష్ణ గారు అండ్ సునీత ఫ్రమ్ రాజోల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ సునంద అనంతపురం నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అలాగే ఫణిసత్య శ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్ అండ్ క్రిష్ గారు బాగున్నారా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ కలమందలపాడు గ్రామం నుంచి పంపించారు ఖాసీ ముత్జవలి రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అలాగే గురుకుమార్ ఏసీనగర్ విజయవాడ నుంచి సారీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారు రే కాదు రే సెకండ్ మూవీ అండ్ సాయిధరం తేజ్ ఫస్ట్ మూవీ అని అంటూ పాలంపోలే గారు ఆలగడ్డ నుంచి పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్ అండ్ ముకుంద మూవీ అంట శంకర్ పైడిపల్లి నుంచి పంపించారు అండ్ దసగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ మీ మొదటి ప్రశ్నకు సమాధానం అని అంటూ రైట్ ఆన్సర్ వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ అండ్ రామలక్ష్మి కాలనీ నుంచి పంపించారు నరసన్న శివగంగ రైట్ ఆన్సర్ అలాగే గద్వాల జిల్లా ఎర్వలి మండలం నుంచి పంపించారు కే పెద్ద నరసింహ పద్మబాయి శ్రీవాణి వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ జాన్సన్ విజయవాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ బాగున్నారా అంటూ పులిపాటి వెంకటేష్ పులిపాటి సత్యవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహబూబ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ గురుస్వామి నాయుడు ధన రొంపిచర్ల నుంచి పంపించారు రేయ్ కాదు ఇంకో సినిమా ఉంది అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీముడిపాడు నుంచి హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు అని అంటూ రైట్ ఆన్సర్ అండ్ అమూల్య రైట్ ఆన్సర్ అండ్ నెల్లూరు జిల్లా నుంచి పంపించారు రామకృష్ణయ్య సుభాష్ని శ్రీ విష్ణు వీళ్ళందరూ రైట్ ఆన్సర్ చేబ్రోల్ నుంచి అండ్ కొలిపర్ నుంచి మౌలాలి గారు రైట్ ఆన్సర్ అలాగే మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేర్పోతుల బుచ్చయ్య గారు హనుమకొండ జిల్లా నుంచి పంపించారు అండ్ షేక్ ముబీన్ అండ్ మస్తాన్ పంపించారు బీవీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్ రైట్ ఆన్సర్ అండ్ పిల్ ఓకే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచమ్మాల నుంచి రైట్ ఆన్సర్ అండ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఏంటా రైట్ ఆన్సర్ పిల్ల నువ్వు లేని జీవితం అనమాట ఆ సినిమా పేరు ఇంకెవరు కూడా ఇప్పుడు ఆన్సర్ విని ఆన్సర్ చెయ్యొద్దు సో నేనైతే సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను దానికంటే ముందు వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కిషోర్ ఈరోజు వర్షం పడి వెలిసింది ఇప్పుడే సందరే సందరికి స్వాగతం పలుకుతూ మీరు అడిగిన ప్రశ్నకు నా ఆన్సర్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ శ్యామ్ కల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అది సంగతి 2:37:57 సెకండ్లు స్టూడియోలో టైం మనమున్నాం సందడే సందడిలో మన ఫేవరెట్ ప్రోగ్రామ్

మన పెన్ పేపర్ క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 10 సెకండ్స్ టైం ఇస్తాను, పెన్ రెడీ చేసుకోండి. సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 6 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 1, 2, 3, 4 కలిపితే తూర్పు, 6, 2, 4 కలిపితే ఎలుక అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866248144 ఈ నెంబర్కి ఆన్సర్ పంపిస్తూ ఉండొచ్చు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా, 6 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇందులో 1, 2, 3, 4 కలిపితే తూర్పు అండ్ 6, 2, 4 కలిపితే ఎలుక అని అర్థం వస్తుంది. ఏంటా పదం తెలిస్తే 0866248144 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. కానూరు నుంచి తాతారావు గారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ ఆన్సర్ ఆలోచిస్తూ పంపిస్తూ ఉండండి. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం, వింటూ స్టే ట్యూన్.

సో అదన మాట సంగతి సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ కృష్ణార్జున యుద్ధం నుంచి ప్లే చేశాను. అండ్ మనం సందడే సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్ సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. చాలా చాలా ఈజీ క్వశ్చన్, ఐ మీన్ ఆన్సర్ కూడా చాలా ఈజీయే. బాధాకరమైన సంఘటన నుండి అప్పలరాజు గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అని అంటే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, సూపర్ అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ ఎం నరేష్ అండ్ రోజా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. రాంగ్ ఆన్సర్ మూసాపేట నుంచి అండ్ గచ్చిబౌలి నుంచి ప్రసూన రైట్ ఆన్సర్ అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ అండ్ నెల్లూరు జిల్లా ఇనుమడుగుడు నుంచి పంపించారు. శ్రీ చేబ్రోళ్ళు రామకృష్ణయ్య గారు వీళ్ళందరూ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో మొత్తం కలిపితే ఏ వర్డ్ అవుతుందని క్వశ్చన్ అడిగాను. మళ్ళీ మీరు నేను పంపించిన క్లూసే రివర్స్లో నాకు పంపించారు. అండ్ మీ రెండో ప్రశ్నకు సమాధానం అని అంటూ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ అండ్ ఫనీ సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్ అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ అమూల్య రైట్ ఆన్సర్. అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ పాలంపోలయ్య గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్ అండ్ కమతమ్మ వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కౌస్తుభా స్టడీంగ్ 9th క్లాస్ అంట ఆత్మకూరు నుంచి, హాయ్ కౌస్తుభా అండ్ రైట్ ఆన్సర్. అలాగే ఉమ్మడిశెట్టి సుధాకర్ అండ్ జ్యోతి అక్కివారిపల్లి గ్రామం నుంచి పంపించారు కడప జిల్లా, రైట్ ఆన్సర్. అండ్ ఎలిఫెంట్ అంట హాయ్ అంటూ గడ్డం అంకయ్య గారు బండారపల్లి నుంచి పంపించారు. ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ బట్ సెకండ్ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నమస్తే ఆర్జే కిషోర్ గారు ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ అని అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ సగమే రైట్ ఆన్సర్. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అండ్ తిరుపతి నుంచి దేవసేన రైట్ ఆన్సర్ అనుకుంటున్నాం అని అంటూ రామకృష్ణ గారు సునీత రాజోల్ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ కలబందలపాడు గ్రామం నుంచి కాసీ ముత్జవలి రాంగ్ ఆన్సర్. ఒక్క లెటర్ తగ్గింది పుష్ప. అండ్ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి పంపించారు కే పెద్ద నరసింహ పద్మబాయి వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ పులిపాటి వెంకటేష్ పులిపాటి సత్యవతి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ ఓకే మీకు భాస్కర్ గారు పంపించారనమాట పులిపాటి వెంకటేష్ గారు ఆన్సర్ అయితే మీరు అలాగే ఫార్వర్డ్ చేశారు నాకు. అండ్ నెల్లూరు జిల్లా ఇనుమడి నుంచి శ్రీ చేబ్రోలు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ సైనిక్పూర్ కాలనీ నుంచి పంపించారు హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్.

అంటూ పంపించారు. సో ఆన్సర్ ఏంటి ఇంతకీ ఇందులో, అండ్ రామకృష్ణ కాలనీ సారీ రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ, ఆన్సర్ రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష, రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ బాషా, అబ్దుల్ మనాన్, మొబిన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్, చాలా వేడిగా ఉంది, వానపాట ఇయ్యండి అంట, వాన వస్తే బాగుంటుంది అని అంటూ. ఇటు కొంచెం క్లైమేట్ క్లౌడీగా ఉంది, పంపిస్తాను లేనట్టు, ఒక వానపాట కూడా వేస్తాను. అండ్ మూసాపేట గ్రామం నుంచి ఎం నరేషన్, ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. అండ్ ప్రశ్న ఒకసారి చెప్పండి, ఆన్సర్ రివీల్ చేసే టైంలో ప్రశ్న ఇంకా. అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ రేవతి రాజశేఖర్ రాజోల నుంచి రైట్ ఆన్సర్. సో సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. ఆన్సర్ ఈస్టర్ అన్నమాట, ఈఏఎస్టీఈఆర్ ఈస్టర్. చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు కాబట్టి ఏం చేద్దాం, సాంగ్ ప్లే చేద్దాం. బట్ దానికన్నా ముందు థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ.

సామెత, మనం ఎప్పట్లానే మన పెన్ పేపర్ క్వశ్చన్స్ తో పాటు సామెతలు కూడా ఉంటాయి కదా. కాబట్టి ఫస్ట్ సామెత ఏంటంటే, ఈరోజు ఆర్చేవారు లేరు, తీర్చేవారు లేరు, ఇక్కడ పడితే లేవదీసేవారు కూడా లేరు అని సామెత. ఏంటది తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. చాలా సింపుల్ గా అడిగాను నేను, ఎక్కువ అంటే ఐ మీన్ ఎక్కువ మ్యూట్ కూడా చేయలేదు, ఐ మీన్ ఎక్కువ ఆన్సర్ని కూడా దాచలేదు, కొంచెం మాత్రమే దాచాను. ఆర్చేవారు లేరు, తీర్చేవారు లేరు, ఇక్కడ పడితే లేవదీసేవారు కూడా లేరు అని సామెత. తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక సూపర్ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: నో పెళ్లి సో అదనమాట సంగతి ఫ్రమ్ ద మూవీ సోలో బ్రతికే సో బెటర్ సినిమా నుంచి ప్లే చేసిన సూపర్ సాంగ్ అండ్ మనమున్నాం సందడే సందడిలో. నేను అడిగిన థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఒక సామెత అనమాట. యాక్చువల్ గా ఇది ఆర్చేవారు లేరు, తీర్చేవారు లేరు, ఇక్కడ పడితే లేవదీసేవారు కూడా లేరు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. సామెత ఇది, దాన్ని కంప్లీట్ చేయమని చెప్పాను. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం. సో ఎగ్జాక్ట్లీ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అని క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరిన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. సో ఎగ్జాక్ట్ గా కాకపోయినా కొంతమంది దగ్గరగా పంపిస్తే ఓకే రైట్ ఆన్సర్ కింద కన్సిడర్ చేద్దాం. నేను రామనగర్ రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రమణ్యం గారు రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట గ్రామం నుంచి నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండ్ దేవసేన తిరుపతి నుంచి పంపించినారు రాంగ్ ఆన్సర్. అలాగే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య వీళ్ళందరూ. దీనికి జవాబు కన్నీరు, ఎందుకంటే కన్నీటిని ఎవరో తుడవరంట కాదు. అండ్ దస్తగిరి సంధ్యా ప్రదరూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ అమూల్య తెలియదు సార్ మీరే చెప్పండి ఏంటి సార్ లంచ్ చేశారా ఏంటి స్పెషల్ సార్ అంటూ లంచ్ అయితే చేశాను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ అమూల్య ఫర్ ఆస్కింగ్. అండ్ కౌస్తుభా ఆత్మకూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ నమస్తే ఆర్జే కిషోర్ గారు. ఎర్మిళి సీతామహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ రాంగ్ ఆన్సర్. అండ్ సైనిక్పూర్ కాలనీ నుంచి పంపించారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పద్మశ్రీ శ్యామ్. అలాగే పాలంపోలే గారు ఆలగడ్డ నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముజ్జావలి దిక్కులేని వాడికి దేవుడే దిక్కంట కొత్త ఆన్సర్ చెప్పారు. అండ్ నాగేంద్ర అనంతపురం నుంచి రైట్ సంసారంలో కాదు రాంగ్ ఆన్సర్. అండ్ పి జానకిరామ్ ఉమా ఊబిలో నుంచి అని అంటూ నందిగామ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఉమ్మడిశెట్టి సుధాకర్ అని జ్యోతి అక్కివారిపల్లి గ్రామం నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ కాదు రాంగ్ ఆన్సర్ తరాలపల్లి గ్రామం నుంచి జేరుపోతలు బుచ్చయ్య గారు. అండ్ హాయ్ అంటూ గడ్డ అంకయ్య బండారుపల్లి నుంచి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్ అండ్ వి వరప్రసాద్ గౌడ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎర్రగూడూరు విలేజ్ నంద్యాల నుంచి పంపించారు రైట్ కాదు రాంగ్ ఆన్సర్. అండ్ దమాక్ ఖరాబ్ ఆన్సర్ తెలుస్తలేదు బాయ్ ఆచార్య చిరంజీవి రామలింగ. సో హైదరాబాద్ నుంచి ఆన్సర్ నేను చెప్తాను. అండ్ అడవిలో పడితే అడిగే నాదుడే లేడు అని అంటూ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొత్త సెంటెన్స్ పంపించారనమాట. అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీముడిపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే అప్పుల్లో పడితే కాదు కదా సాయి శిరీష తిరుపతి నుంచి అండ్ ఉట్కూరు జిల్లా నారాయణపేట గ్రామం నుంచి పంపించారు డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ హేమ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్. అలాగే తాడు అంట గురుకుమార్ ఏసీ నగర్ నుంచి ఏంటా తాడు మరి కాదు రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి క్రిష్జీ సెకండ్ ఆన్సర్ అని అంటూ యాక్చువల్గా ఇది థర్డ్ ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ ఇది ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ జానకిజీ. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్ అండ్ హాయ్ సార్ అని అంటూ పంపించారు. నర్సాపురం నుంచి పాపారావు గారు రైట్ ఆన్సర్ అండ్ ఆచార్య చిరంజీవి గారు రాంగ్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడల నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు పంపించారు విమలా గిరిబాబు ఆరాధ్య అండ్ ముదిగుబ్బం నుంచి పంపించారు సత్యసాయి డిస్టిక్ అంట కష్టాన్ని చూసి జాలిపడేవారు లేరు బాధను పంచుకునేవారు లేరు అని అంటూ సో కొత్త ఆన్సర్. అండ్ అలాగే షేక్ యస్మిన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బీబీ నగర్ నెల్లూరు నుంచి రైట్ కాదు రాంగ్ ఆన్సర్. అండ్ అమూల్య సార్ ఇలా చాలా డేస్ కి మీతో ఉండడం చాలా హ్యాపీగా ఉంది అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అమూల్య. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ ప్రసూన గచ్చిబోలు నుంచి ఎగ్జాక్ట్ గా కాకపోయినా రైట్ ఆన్సరే. అండ్ వానపాట వేస్తాను అన్నందుకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వేస్తాను డెఫినెట్ గా. అండ్ పాలంపోలే గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రాంగ్ ఆన్సర్ ఫ్రమ్ గురుకుమార్ ఏసీ నగర్ నుంచి. అండ్ హాయ్ క్రిష్జీ లంచ్ చేశారా మీ మూడవ ప్రశ్నకు జవాబు లంచ్ చేసి ఒక స్మాల్ నిద్ర వేసి ఇప్పుడే లేచాం నడిబజార్లో పెట్టి వేసినా దిక్కులేదు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ. బట్ ఎనీవే మెసేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆన్సర్ మాత్రం రాంగ్ ఆన్సర్ కదా. అండ్ సెగా అంట చేబ్రోలు సుభాష్ని రామకృష్ణయ్య వీళ్ళందరూ బట్ రాంగ్ ఆన్సర్. నేను అడిగింది సామెత అనమాట. ఆర్చేవారు లేరు, తీర్చేవారు లేరు, అడుగును పడితే లేవదీసేవారు లేరు, అడుగున పడితే అది ఆన్సర్. బట్ చాలా మంది డిఫరెంట్ ఆన్సర్స్ పంపించారు. ఎనీవే రైట్ ఆన్సర్ కింద పడితే, అడుగును పడితే, బావిలో పడితే ఇలా పంపించారనమాట. సో అది సామెత.

అండ్ ఈసారి కూడా ఒక మూవీ క్వశ్చన్, ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ లాగే అనిపిస్తుంది నాకు, మరి చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. నాని అండ్ నాగ్, యువ సామ్రాట్ నాగార్జున, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఒక మూవీ ఏంటి తెలిస్తే 08662438814 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను, మూవీ క్వశ్చన్. నాగార్జున గారు అలాగే నాని హీరోలుగా యాక్ట్ చేసిన మూవీ ఏంటో తెలిస్తే 08662438814 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక సూపర్ సాంగ్ మీ అందరి కోసం.

అదనమాట సంగతి. నాకు కూడా సర్ప్రైజ్ చాలా ఎక్కువ మెసేజ్లు వచ్చినాయి, బట్ సర్ప్రైజ్ కాదని చెప్పాలి, ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ నేను చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను, చాలా మెసేజ్ వచ్చినాయి, ఇంకొక 4 మెసేజెస్ వస్తే హాఫ్ సెంచరీ అవుతుంది అనమాట. సో జేర్పతులు బుచ్చయ్య గారు, ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ అండ్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ రామకృష్ణ గారు, సునీత ఫ్రమ్ రాజోల్ నుంచి అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అండ్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని అంటూ ఊపిరి కాదు కదా ఊపిరి కార్తీ అండ్ నాగ్ కాంబినేషన్ వచ్చిన సినిమా.

అయ్య, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, దాశరథి, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, త్యాగమతి కుమారి ఎంబి హిమచంద్రిక, శేషక్క శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, తాయారమ్మ శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. వినండి సతీ త్యాగమతి.

0: ఇలాగే నా ఇంట సిరులు కురిపిస్తూనే ఉండమ్మా. నీకు ప్రతిరోజు అరబెల్ల కర్పూరంతో హారతి ఇస్తానమ్మా. ఓం జగజ్జనని శ్రీదేవి అందుకో నా హారతి.
1: ఓహో, ఇప్పుడే అంగడిని తెరిచినట్టున్నావే యజ్ఞేశ. బాగున్నావా?
0: ఎవరు? తాయారమ్మా, రామ్మా. జాము పొద్దెక్కింది కదా, రోజుటి వలనే లక్ష్మీ పూజ చేస్తున్నానమ్మా అంతే.
1: మీ ఆవిడింకా ఊరినుంచి రాలేదా? ఏం
0: వస్తే ఊరుకుంటుందా? కొబ్బరికాయలు నైవేద్యాలంటూ నా కొంప గులజేయదు.
1: నీదంతా పిసినారతనం మహాశయ.
0: ఏమన్నావు?
1: అదే పిసినారతనం అంటున్నాను. లేకపోతే ఏంటి, లక్ష్మీ పూజ అంటూనే సరిగ్గా హారతి కూడా ఇవ్వవు. కర్పూరం ఎక్కడ అరిగిపోతుందో అని హుఫ్ఫున ఊదేస్తావు.
0: అదంతా పొదుపులే బా, పిసిని కూడతనం కాదు.
1: ఏడ్చినట్టే ఉంది, ఇదా పొదుపు. ఆ మాత్రానికి పూజ అని గొప్ప చెప్పుకోవడం ఎందుకయ్యా?
0: సర్లే, ఇది రోజు మనకున్నదే కదా, ఎంతకు పొద్దున్నే విడిపడ్డావు, ఏం కావాలేమిటి?
1: నాకేం వద్దులే కాని, ఇది విన్నావా?
0: ఏది నువ్వు చెప్పందే?
1: మన ఊర్లో వరదాచార్యులు లేడు.
0: ఎవరు?
1: అదేనయ్యా, నామాల పంతులు.
0: చెప్పు చెప్పు.
1: ఆయన భార్య చక్కని చుక్క, ఈ మధ్యనే కాపురానికి వచ్చిందట.
0: ఎవరు? రామలక్ష్మియా?
1: ఆవిడే. మొగుడేమో ఆవిడ్ని త్యాగమతి అని పిలుస్తారట, విన్నావా?
0: విన్నావా ఏమిటి? చూశాను. గుడికి వెళ్ళాలంటే మన అంగడి ముందు నుంచే వెళ్ళాలి కదా. అలా ఒకే ఒక్కసారి చూశాను. అబ్బా తాయారమ్మా, అందాల గని, మందార పూబంతి, ఆహా.
1: అబ్బో, గ్రంథసాంగుడివే, నీకు తెలియకుండా ఉంటుందా? మరి మీ ఆవిడ వచ్చేలోపుగా.
0: అర్థమైంది, ఆ వ్యవహారాన్ని నువ్వు ముందుండి నడిపించాలి తాయారమ్మా.
2: అది అంత తేలిక కాదు యజ్ఞేశ, పైగా ప్రమాదం కూడాను.
0: అబ్బో, శేషక్క కూడా వచ్చిందే కన్నపురం నుండి. ఎప్పుడు రావడం?
2: ఇప్పుడే వస్తున్నాను, త్వరగా వెళ్ళాలి మళ్ళీను.
1: ఏమిటా తొందర శేషక్క, వెలిదూగానులేమ్మా.
2: అది కాదమ్మా తల్లి, రేపు మా ఆయన వస్తున్నాడు. యజ్ఞేశ, అలంకరణ సామాగ్రి కోసం నీ దగ్గర కుదువు పెట్టిన రత్నాల ఉంగరం ఇచ్చేయి, త్వరగా. ఇదిగో డబ్బు తెచ్చాను.
0: మీ ఆయన వచ్చేది రేపు కదా, కాసేపు కూర్చో అమ్మా వెళ్దుగానే.
2: అది సరే. ఇంతకు త్యాగమతి ఎటువంటిదో అర్థమైందా తాయారమ్మా?
1: నీకు బాగా తెలిసినట్లుందే, చెప్పు చెప్పు విందాం.
2: కొన్ని విషయాలు మాత్రం తెలుసమ్మా.
0: ఏమిటో చెప్పవచ్చు కదా, రారా ఇలా కూర్చో.
2: త్యాగమతి అతి బీద కుటుంబం నుంచి వచ్చిన వనిత, వరదాచార్యులను, అదే ఆ నామాల పంతుల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పంతులకు పౌరోహిత్యమే తెలుసు, దాంతోనే దంపతులు పొట్ట నింపుకుంటున్నారు. అయినా అయ్యవారి నట్టిల్లు ఎప్పుడూ నిప్పచ్చరమే అన్నట్లుంటుంది.
0: అయ్యో పాపం, మనం సాయం చేద్దామా?
2: ఏమిటి, నువ్వా? పెళ్లికి బిచ్చం పెట్టని వాడివి, ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టలేని వాడివి, నువ్వు సాయం చేస్తావా? యజ్ఞేశ, నీ మాట నమ్మడానికి మా చెవుల్లో పూలేమీ లేవు.
0: నవ్వండి నవ్వండి, నా సంగతి మీకు ఇంకా తెలీదు. త్యాగమతి ఒప్పుకుంటే చాలు, నా సర్వస్వం సమర్పించుకోను.
1: పాపం, అంతా ఇచ్చేసి నీ భార్యనేం చేస్తావు? చాలు చాలు ఊరుకోవయ్యా.
0: నవ్వులాట కాదు తాయారమ్మా, నిజమే చెప్తున్నాను. మీ ఇద్దరూ కలిసి ఆవిడ నాకు అప్పచెప్పండి. మీ ఇద్దరిని కూడా ముత్యాలతో ముంచెత్తుతాను, సరేనా?
2: సర్లే, సంతోషించాం. కాని ఆమె వచ్చి ఆరు నెలలే అయ్యింది కనుక తొందర పడకూడదు, జాగ్రత్త.
1: అవును, కొంతకాలం తర్వాత మనం ప్రయత్నం చేద్దాం. యజ్ఞేశ, ఎప్పుడో ఒకప్పుడు ఆమె మన వల్ల పడక తప్పదు. కానీ ఇందాక నువ్వు అన్న మాటను, ఓయ్ ఇందాక నువ్వు అన్నావే, ఆ మాటను నిలబెట్టుకోవాల్సుమా.
0: ఏది ముచ్చాల సంగతే? అలాగలాగే, మాట తప్పను. శశక్క, ఇదిగో నీ ఉంగరం, డబ్బిలతే.
2: ఇదిగో లెక్క పెట్టుకో.
0: సరిగానే ఉన్నాయి. శశక్క, మధ్య మధ్య వస్తూనే ఉంటావుగా.
2: అలాగే, పొద్దు పోయింది, వస్తా తాయారక్క.
1: అలాగే శేషక్కా.

0: జాగ్రత్తగా వెళ్ళు, అసలే సొమ్ముతో వెళ్తున్నావు, భద్రం సోమా.
1: ఓ, నాకేం భయం లేదులే అక్క.
2: తాయారమ్మా, ఈ విషయంలో నువ్వు గట్టిగా ప్రయత్నం చేయాలి.
0: అలాగే కాని ఒక్క విషయం.
2: ఏమిటో చెప్పు.
0: త్యాగమతికి ఒకే ఒక్క చీరుంది, దాన్నే రోజు ఉతికి ఆరేసుకుంటూ ఉంటుంది. ఇంత దారిద్ర్యపాదను ఆసరా చేసుకుని నీ సంపదతో ఆకర్షించాలి. వీలైనప్పుడల్లా బంగారం సొమ్ములు అంటూ ఆశ చూపాలి.
2: అయితే ఒకసారి ఆవిడ ఇంటికి వెళ్ళమంటావా?
0: వద్దు వద్దు, మీ ఇంటికే వచ్చేటట్టు చెయ్యి. కనపడితే తీయగా మాట్లాడు, ఊరించు. నా ప్రయత్నం నేను చేస్తాను. మరి మాకు అదే ఆ ముత్యాల సంగతి మర్చిపోకు.
2: సరే సరే, అట్లాగే. ఏం మర్చిపోను గానీ ఏదైనా జరిగితే నీ వల్ల జరగాలి తయారమ్మా.
0: సరే వస్తాను.
3: త్యాగి, ఓ నా ప్రియసతి త్యాగమతి.
4: వస్తున్నానండి.
3: ఎక్కడున్నావు? అర్చన పూర్తయింది, ఇదిగో తీర్థ ప్రసాదాలు తీసుకుందువు గాని రా త్వరగా.
4: వచ్చాను.
3: ఇదిగో ఈ తీర్థం పుచ్చుకో. రామానుజాచార్య దివ్యజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం
4: అన్నట్లు యతిరాజులు, సద్గురువులు, రామానుజాచార్య స్వామివారు నిన్న శ్రీరంగం నుండి తిరుమలకు బయలుదేరినారట. త్రోవలోనే కదా మన ఈ అష్టసహస్ర గ్రామమున్నది. వారు మన ఇంటికి వేయించేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో కదా. వారికి సేవ చేయాలనుందండి నాకు.
3: పిచ్చిదాన, అంత పెద్ద మహానుభావులు ఈ చిన్న శిష్యుని ఇంటికి విచ్చేస్తారా? లేనిపోని ఆశలు పెట్టుకోకు.
4: అది కాదండి, ఎవరూ పిలవకుండానే ఆయనంతటా ఆయనే తన శిష్యుల ఇళ్లకు వస్తారంటండి.
3: అలాగా వస్తే రాని, కాని మన ఇంట్లో ఏముంది?
4: స్వామి అనుగ్రహం ఉంటే అన్నీ అవే వస్తాయండి. మీరు మాత్రం ఈ 2 రోజులు ఎటూ వెళ్ళకండి.
3: అదేమిటే త్యాగి, వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? నేను వెళ్లి పౌరోహిత్యం చేస్తేనే కదా 4 గింజలు కళ్ళబడేది. పైగా వాళ్ళు వస్తే సరుకులు అవి బాగా కావాలి కదా. ఈ ఊర్లో ఇక దొరికేటట్టు లేదు, పొరుగురు వెళ్ళాలి. ఎలాగూ వాళ్ళు నిన్న బయలుదేరారు కాబట్టి ఇక్కడికి రావడానికి కనీసం 2 రోజులైనా పడుతుంది. ఈలోగా నేను వెళ్ళి కావలసిన సామాగ్రిని అర్థించి తీసుకువస్తాను.
4: అయ్యో, ఈ మధ్యలో యతిరాజుల వారు శిష్య సమేతంగా వస్తే ఎలాగండి?
3: ఏదో విధంగా నువ్వే సర్దుబాటు చెయ్యాలి త్యాగి.
4: అమ్మో, ఎలాగండి, ఉన్న ఒక్క చీరను రోజు ఉతుక్కొని కట్టుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితులలో నేను అంత సామాగ్రిని ఎలా సమకూర్చగలను చెప్పండి.
3: నన్ను మన్నించు త్యాగి, నీకు చీరలు కూడా తేలేని దుస్థితిలో పడ్డాను. అయినా శ్రీమన్నారాయణుని నమ్మిన వారు ఎన్నటికీ చెడిపోరని పెద్దలు చెప్తారు. నిన్ను నన్ను కాపాడేది ఆ భగవంతుడే. సాధ్యమైనంత త్వరగా వస్తాను. కాస్త అటు ఇటు ఆలస్యమైనా కంగారు పడకు, పక్కింటి వాళ్ళ సహాయం తీసుకో. అయినా వారు అంత త్వరగా రారులే, విచారపడకు. ఇది ఆ పైకండువా తీసుకురా, బయలుదేరుతాను.
4: ఇదిగోండి కండువా, పదండి, నేను కూడా పొలిమేర దాకా వస్తా. పదండి.
3: సరే, నడువు. అవును త్యాగి, నేనెప్పుడో 2 ఏళ్ల క్రితం రామానుజాచార్య స్వామివారి పాదాలను ఆశ్రయించి శిష్యునిగా చేరాను కదా. ఇంతకాలం తరువాత ఆయనకు వరదాచార్యులు అంటూ నేనింకా జ్ఞాపకం ఉంటానంటావా?
4: తప్పకుండా జ్ఞాపకం ఉంటారండి. ఆయన మహావిజ్ఞాని, ఏకసంతాగ్రాహి, గొప్ప ప్రజ్ఞావంతులు.
3: నిజమే.
4: ఒక్కసారి చూస్తే చాలు, 8,000 మందిలో ఉన్నా గుర్తుపడతారు. మన ఈ అష్టసహస్ర గ్రామాన్ని మర్చిపోరు. మన ఇంటిని వెతుక్కుంటూ కూడా వస్తారు. చూస్తూ ఉండండి, లేనిపోని సందేహాలు మాని త్వరగా వెళ్ళిరండి.
3: ఎంత దృఢ విశ్వాసంతో చెప్తున్నావే. సరేగాని నేను ఈసారి తిరిగి రావడానికి బాగా ఆలస్యమవుతుందేమో అని అనిపిస్తుంది. అసలే స్వాముల సేవ, ఖర్చు బాగానే ఉంటుంది. అంత ఎక్కువగా సొమ్మును సంపాదించాలి కదా.
4: సరే అయితే ఉదయానికల్లా రండి. యతిరాజుల వారు రేపుటెల్లుండిలో వస్తూ ఉండొచ్చు. మీరు లేకపోతే నాకు కాళ్ళు చేతులు ఆడవు.
3: ఊరికే భయపడకు పిచ్చిదానా, ఆ స్వామి అంత తొందరగా రారులే. వచ్చినా పెరుమాళ్ళు మనకు ఏదో ఒక దారి చూపకపోడు. సాధ్యమైనంత వరకు ఉదయాన్నే వస్తా, కుదరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం

0: వరకల్లా తప్పకుండా వచ్చేస్తా. బెంగపడకు, ఇంకెంత దూరం వస్తావు, వెళ్ళు వెళ్ళు.
1: సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి, నేను ఇంటికి వెళ్తున్నాను.
0: సరే.
2: ఆహా, ఏమి నడక, ఏమి అందం, ఏమి చందం! మబ్బుల్లోంచి నడిచి వస్తున్న మెరుపు తీగల ఎంత బాగా మెరుస్తున్నావు. రా రా, పూల తీగ వలె నడిచిరా, మందాకిన వలె కదలిరా. రా రా త్యాగమతి, సొగసులు కందిపోతాయేమో, మెల్లగా రా. నా కలల పంట, నా అందాల రాణి, రా రా త్యాగమతి, రా. ఇదిగో ఇదే నా రత్నాల అంగడి. ఈరోజన్నా నన్ను ధన్యుని చేయరాదా?
1: యజ్ఞేశ, నీకిది తగదంటిని కదా. నేను వివాహితను, నన్ను ఆశించడం నీకు చాలా ప్రమాదకరం. లే, హడ్డులే, పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళాలి.
2: వెళుదువుగానిలే, ఇంటికేగా, ఆ ఇల్లు ఎప్పుడు ఉన్నదేగా. నా ఇల్లు బంగారు మేడ, ఒక్కసారి అడుగుపెట్టి పావనం చెయ్యి.
1: పరకాంత వ్యామోహం ఎంతటి వారికైనా ప్రాణాంతకం. ఈ సౌందర్యం క్షణభంగురం, దీనికోసం నీ నిండు జీవితాన్ని నాశనం చేసుకోకు, మర్యాదగా ప్రక్కకు తప్పుకో.
2: లేదు లేదు సుందరాంగి, ఈరోజు చాలా మంచి రోజు. నా భార్య పుట్టింటికి వెళ్ళింది, వారం రోజుల దాకా రాదు. మీ ఆయన దూరదేశం వెళ్ళాడు, 2 రోజుల దాకా రాడు. ఇంత మంచి అవకాశాన్ని వృధా చేయకు, రా నా బాహువుల్లోకి రా సుందరి, రా రా.
1: యజ్ఞేశ, కామాంధకారంలో నీకు నీవే అగాధంలో పడిపోతున్నావు, దయచేసి నన్ను పోనివ్వు.
2: సుందరి, నీ అందంతో నన్ను పిచ్చివాణి చేస్తున్నావు. మహారాణిలా మన్మథ సామ్రాజ్యాన్ని పరిపాలించవలసిన నువ్వు ఆ దరిద్రపు కంపలో చిరుగుపాతల మూగుడుతో ఎందుకు అవస్థపడతావు? రా నా మందిరానికి రా, నేను బంగారంతో అభిషేకిస్తాను, ముత్యాల పందిరిలో నవరత్నాలతో పూజిస్తాను. రా సుందరి, రా.
1: నీ ప్రలోభాలు నన్నేమి చేయలేవు, నీ సంపద సర్వస్వం నా భర్త కాలి గోటికి కూడా సరితూగలేవు. గాలం వేస్తే చేప పడుతుందేమో కాని తిమింగలం పడదు, జాగ్రత్త.
2: అయితే గాలమేం కర్మ, ఏకంగా ఓ పెద్ద పూల పడవనే పంపిస్తా, దర్జాగా వద్దుగాని.
1: పిచ్చి పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టి బుద్ధిగా వ్యాపారం చేసుకో. పరమ సాధ్వి అయిన నీ భార్య ఉసురు పోసుకోకు, నాగలోకాన్ని అందుకోవాలనుకునే నక్క జిత్తులు మానుకో.
2: నన్ను తోసేసి వెళ్ళినంత మాత్రాన వదిలిపెడతాను అనుకోకు, ఈ జీవితంలో నిన్నెప్పటికైనా సాధించి తీరుతాను. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గరకు రాకమానవు, అప్పుడు చూపిస్తా నా సంగతి. వెళ్ళు వెళ్ళు.
3: శేషక్క, చూడు చూడు, ఆ త్యాగమతి ఎంత కోపంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తున్నదో.
4: అవును మరి, మహా తిప్పులాడి కదా.
3: ఎందుకలా తిప్పుకుంటూ వస్తున్నది?
4: ఈ ఊళ్ళో అందరికంటే తానే మహా అందగత్తెనని చచ్చే అహంకారం పొగరును.
3: అందంత అనుకుంటే ఉండవచ్చు గాని పొగరెందుకమ్మా?
4: నువ్వో పాతకాలం మనిషివి తయారమ్మా, అందం ఉన్నవాళ్లకు పొగరు తప్పకుండా ఉంటుంది. మనకేమైనా పొగరుందా చెప్పు.
3: లేదమ్మా, ఆ అందమూ లేదు, ఈ పొగరు లేదు. కానీ ఆవిడికంత కోపం ఎందుకు ఇప్పుడు?
4: ఏం లేదు, ఆ రత్నాల వ్యాపారి యజ్ఞేశయ్యలేడు, ఆయన ఈవిడ మీద మనసు పారేసుకున్నాడు గదా. ఎన్నిసార్లు బ్రతిమలాడినా ఈవిడ పోపమ్మని కసిరి కొడుతున్నదట. ఈవేళ కూడా ఆయనకేదో శృంగభంగం జరుగుంటుంది.
3: అయినా అంత పెద్ద మనిషి ధనవంతుడు కోరుకుంటే కొండ మీద కోతైనా దిగి వస్తుంది, ఈవిడికిదేం బుద్ధి? ఒక్కసారి ఆయనకి ముద్దు చెల్లిస్తే ఏమైనా అరిగిపోతుందా కదా శేషక్క?
4: అవునమ్మా, నేను కూడా చెప్పి చూసా. పాపం వాణ్ణి అలా కష్టపెట్టకు, ఈ దరిద్రంలో ఎన్నాళ్ళు అవస్థపడతావు. ఆయన్ని ఒక్కసారి కరుణించవమ్మా, నీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని చిలక్కి చెప్పినట్లు చెప్పా, అయినా వింటేనా? దానికి కాకి బుద్ధులు దానివి.
1: నేను చిలకని ఎలకని కాను, నోరు మూసుకొని మీ పనులు చూసుకోండి. ఎక్కడ పండ్లేకపోతే సరి, వెళ్ళండి.
4: అదేమిటమ్మా అంత కోపం? నీ తెలివి తక్కువతనానికి మామీద ఎగురుతావేం త్యాగమ్మా.
3: శేషక్ని.

0: మంచుకోరే చెప్పింది. అంత చిరాకెందుకమ్మా?
1: అమ్మా తాయారమ్మా, ఊళ్ళో వాళ్ళ మంచంతా మీ భుజాల మీదే వేసుకుని తిరుగుతున్నారా ఏం? మీకంత మంచి అనిపిస్తే మీరే వెళ్ళి యజ్ఞేశుని వల్లో వాలండి. నన్ను వెళ్ళమనడానికి మీరెవరు? చాలు చాలు, కదలండి.
0: నేను కూడా నీ వయసులో ఉంటే మహారాణిలా వెళ్లేదాన్నేమో. నీలా తిప్పుకుంటే తిరిగేదాన్ని కాను. శేషక్క పోదాన్ రావే.
2: యథార్థవాది, లోక విరోధి అని పెద్దలు ఊరికే అన్నారా? మనకెందుకులే తాయారమ్మా, పోదాం పద.
1: మాయదర్పీడ.
3: గురుదేవా, ఆచార్యదేవా.
4: ఏం నాయన?
3: బాగా ఎండగా ఉంది, ఈ చెట్టు కింద కాసేపు విశ్రమిద్దాం, విచ్చేయండి.
4: అలాగే కాని దాశరథి, అష్టసహస్ర గ్రామం ఇంకెంత దూరంలో ఉన్నది నాయన?
3: బహుశా ఇంకో 3 క్రోసుల దూరంలో ఉండవచ్చు. అయినా ఇంత ప్రయాసపడుతూ ఈ గ్రామానికే రావటం ఎందుకు స్వామి?
4: నాయన దాశరథి, ఈ ఊళ్ళో మనకు అత్యంత ఆప్తుడైన వరదాచార్యులు అనే శిష్యుడున్నాడు. అతడెప్పుడో మేము కంచులో ఉండగా శిష్యునిగా చేరాడు. మంచి సాంప్రదాయ కుటుంబీకుడు, ఆత్మాభిమాని, సజ్జనుడు, సదాచార పరాయణుడు. అతని ఇంటికి వెళితే ఎంతో సంతోషపడతాడు. శిష్యుల ఆనందమే మా ఆనందం కదా.
3: గురుదేవా, మరి ఈ పరిస్థితుల్లో అతను ఎట్లా ఉన్నాడో, అసలు ఊళ్ళో ఉన్నాడో లేదో తెలుసుకోకుండా వెళితే ఇబ్బంది పడతామేమో గురుదేవా.
4: ఏం భయం లేదు నాయన. శ్రీమన్నారాయణమూర్తి మనల్ని నడిపిస్తున్నట్లుగాని అతన్ని కూడా కరుణించకపోడు.
3: దాసోహం స్వామి. అయితే ఒక సందేహం.
4: కానీ చెప్పు.
3: మనం ఆయన ఇంటికి వెళతామనుకోండి, మనమంతా కలిసి సుమారుగా 100 మంది ఉంటాం కదా గురువుగారు, మరి ఇంతమందికి ఆతిథ్యం జరిపే స్తోమత అతనికి ఉందో లేదో. ఒకవేళ అలా లేకపోతే మనం చిక్కుల్లో పడతాం కదా స్వామి. చూడండి, అసలే మధ్యాహ్నం కావస్తుంది.
4: ఏమయ్యా దాశరథి, నీకన్నీ అనుమానాలే. స్వామివారు పెరియాళ్ళవారును ఎలా కరుణించారో తెలుసు కదా. తాత్విక చర్చ చెయ్యాలన్న సంకల్పం ఇచ్చింది శ్రీహరియే, గెలిపించింది శ్రీహరియే. మనం కేవలం నిమిత్తమాత్రులం. అట్లాగే వరదాచార్యులకు కూడా స్వామివారే అన్నీ సమకూరుస్తారు లేవయ్యా.
3: అవును స్వామి, ఆశ్రిత వత్సలుడు హరియే అన్నిటినీ నిర్వహించగలడు. మీ పలుకులు వేదవాక్కులు అమృత తుల్యములు. ఆ గురువర్యా.
4: దాశరథి,
3: అందరము సేద తీరాము, బయలుదేరుదామా స్వామి. సోదరులారా, స్వామివారికి గొడుగు పట్టండి.

0: నడవలేక కాళ్ళు పీక్కుపోతున్నాయి. 5 క్రోసుల దూరం రావడానికి 4 గంటలు పట్టింది. ఉన్న ఊరిలో ఆదరణ లేని వారి గతి ఇంతే కదా. అష్టసహస్రంలో సాంప్రదాయ కార్యకలాపాలు బొత్తిగా నశించాయి. నా వేదాధ్యయనం, నా పౌరోహిత్యం ఎవ్వరికీ పనికిరాకుండా పోతున్నాయి. ఈ కన్నపురమైన కరుణిస్తుందో లేదో. శ్రీమన్నారాయణ, నమో నమః. ఈ భవంతి వారిని అడిగి చూద్దాం.
1: మహారాజా, ప్రభో, నేడు వైశాఖ శుద్ధ దశ.
0: అయ్యో, భవంతికి తాళం వేసి ఉన్నదే.
1: ప్రథమ కబలే మక్షికాపాత అన్నట్లుంది నా పని. మొదటి ప్రయత్నమే బెడిసి కొట్టింది.
0: ప్రక్క వీధిలోకి వెళ్తాను.
1: జై జై శ్రీమన్నారాయణ. హే గోపాలక, హే కృపాజలనిదే.
2: అయ్యా స్వామి, మిమ్మల్ని
0: ఎవరో పిలుస్తున్నట్టుందే. ఇక్కడ నన్నెవరు పిలుస్తారబ్బా?
2: పంతులు, ఓ నామాల పంతులు, నిన్నేనయ్యా.
0: ఎవరమ్మా మీరు?
1: వస్తున్నా.
0: ఏమమ్మా, మీరేనా పిలిచింది?
2: అవునయ్యా, నేనే. నన్ను శేషక్క అంటారు. ఇలా లోపలికి దయచేయండి.
0: చాలా సంతోషమమ్మా. దిక్కుముక్కు తెలియని ఈ ఊర్లో నన్ను గుర్తించి పిలవడం సంతోషంగా ఉంది తల్లి. ఎవరు మీరు, నన్నెట్లా గుర్తుపట్టారు?
2: మాది ఈ ఊరేనండి. అప్పుడప్పుడు మీ ఊరికి చుట్టాల మార్గంగా వచ్చిపోతూ ఉంటాను. మీ ఆవిడ త్యాగమతి అని విన్నాను. మీ గురించి కూడా అందరూ అనుకుంటుంటే విన్నాను.
0: ఓహో, మా త్యాగు స్నేహితురాలివా? బాగు బాగు, అనంత సౌభాగ్యం.

0: మస్తు తల్లి.
1: అవును, మీ ఊరు వదిలి ఇంత దూరం వచ్చారే, ఏదైనా పౌరోహిత్యం ఉందా ఏమిటి?
0: అదే, ఏదైనా దొరుకుతుందేమోనని వచ్చానమ్మా. నీ ఎరికెలో ఏదైనా ఉంటే చూసి పెట్టమ్మా, ఇల్లు జరగడం ఇబ్బందిగా ఉంది.
1: ఈ ఊరు కూడా అంతంత మాత్రమేలండి, దీనికంటే మీ ఊరే నయం.
0: అలాగా తల్లి, ఎంతో ఆశపడి వచ్చానే. అందులో గురువుల వారు వేం చేస్తున్నారని తెలిసింది. ఎక్కువ సొమ్ము పోగు చేస్తే తప్ప మాట తక్కదమ్మా. ఇప్పుడు ఏమిటి చెయ్యడం? నువ్వే ఏదైనా ఉపాయం చెప్పమ్మా తల్లి.
1: అయ్యో, నాకేం తెలుసు, మా ఆయన ఉంటేనన్నా ఏదో దారి చూపించేవారు. వారు వ్యాపారం పని మీద కాంచీపురం వెళ్లారు.
0: అంతేనా అమ్మా? మళ్ళీ అంత దూరం ఒట్టి చేతులతో కాళ్ళీడ్చుకుంటూ వెళ్లాల్సిందేనా?
1: అయ్యో, అంత మాట అనకండి. మా ఊరికి వచ్చిన వాళ్ళెవ్వరూ ఒట్టి చేతులతో వెళ్లడానికి వీల్లేదు. అయితే కొంచెం ఓపిక పట్టాలండి.
0: నాకున్నదే అది, పని జరుగుతుందనుకుంటే ఎంతైనా ఓపిక పడతానమ్మా.
1: అయితే ఓ పని చేయండి.
0: చెప్పమ్మా, నీకు పుణ్యముంటుంది.
1: ఇంత క్రితం మీరు చూసిన భవంతికి తాళం వేసి ఉన్నది కదా?
0: అదేనమ్మా విచిత్రం. ఇంత పెద్ద ధనవంతులు గదా, పరిచారికులెవ్వరు కూడా కనిపించకపోవడం ఏమిటి అని అనిపించింది. అంతే కదమ్మా?
1: ఆ, అది శ్రీనివాసస్వామి అనే పెద్ద మండలేశ్వరుల భవంతి. ఆ పక్క వీధిలోనే ఆయన బావగారు అక్కా ఉంటారు. ఆ రెండు కుటుంబాల వారు సపరివారంగా నిన్ననే ఏదో పెళ్లికని వెళ్లారు. బహుశా ఈ రాత్రికి రావచ్చు.
0: అయ్యో, అట్లాగా? ఇప్పుడు ఎట్లాగమ్మా మరి?
1: ఏం లేదు, ఈ రాత్రికి మా భవనంలోనే మీకు విడిది ఏర్పాట్లు చేస్తాను. హాయిగా విశ్రాంతి తీసుకుని ప్రొద్దున ఆ మహానుభావులను కలిసి మీ పని ముగించుకోవచ్చు. ఇదిగో ఈ పండ్లు స్వీకరించండి.
0: మొత్తానికి మంచి ఏర్పాటే చెప్పావమ్మా. నీకు సదా శుభం జరగాలి. చూద్దాం రేపు నా భాగ్యం ఎట్లున్నదో.
1: అది సరే, నేను మాట అడుగుతాను, కోప్పడరు కదా?
0: ఉన్నమాటంటే కోపం ఎందుకు తల్లి? ఏం లేదులే, అడగమ్మా.
1: మీ ఊళ్ళోనే రత్నాల వ్యాపారి యజ్ఞేశుడు ఉన్నాడు గదా, ఆయనతో పరిచయం లేదా?
0: ఏకేం, పరిచయం ఉందమ్మా. అయితే
1: ఆయన్ని ఎప్పుడన్నా సహాయం అడగకపోయారా?
0: లేదమ్మా, అతగాడు పక్కా వ్యాపారస్తుడు, దాన ధర్మాలు చేసేవాడు కాదు. పూజలు పునస్కారాలు కూడా అంతగా ఇష్టపడేవాడు కాదని అందరూ చెప్పుకుంటుంటారు. పైగా డబ్బులు అప్పుగా ఇవ్వాల్సి వచ్చినా విలువైన వస్తువులేవైనా తాకట్టు పెట్టమంటాడట. నా దగ్గరేముంది, తులసి తీర్థం తప్ప.
1: అదే, మీ దగ్గర విలువైన వస్తువే లేదా? బాగా ఆలోచించండి.
0: లేవమ్మా, ఏవి లేవు.
1: విలువైనవి వస్తువులే కానక్కరలేదు.
0: అంటే నీ ఉద్దేశం?
1: ఏం లేదు, మీరడిగితే తాకట్టు సంగతి చెప్పాడు కదా, సుందరాంగైన మీ ఆవిడతో అడిగించి చూస్తే అలా మాట్లాడకపోవచ్చునేమో అని నా ఉద్దేశం.
0: అంటే?
1: అంటే ఏం లేదు, ఆడవాళ్ళంటే యజ్ఞేశునికి ఎంతో అభిమానం గౌరవం ఉన్నాయి కదా, అందుకని.
0: వద్దులేమ్మా, ఎవరు ఎటువంటి వారో ఎలా చెప్పగలం? ఏదో గుట్టుగా అభిమానంతో బ్రతుకుతూ ఉన్నవాళ్ళం. లేనిపోని కొత్త చిక్కులు తెచ్చిపెట్టుకోవడం ఎందుకమ్మా? పోనీలే.
1: ఏదో నాకు తోచింది చెప్పాను, మీకు తోచింది చేయండి.
0: సరేనమ్మా, ఆలోచిద్దాం. ఇంతకు నా విడిది
1: ఇట్లా దయచేయండి.
2: తెల్లారిపోయింది, నాథుడు ఇంకనూ రాలేదు. ఉన్న ఒక్క చీర ఉతికి ఆరేశాను. ఈ పరిస్థితులలో అతిథులెవరైనా వస్తే ఏది దిక్కు? అన్నిటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడు. నారాయణ, పరంధామ, మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రి. శ్రీమన్నారాయణ.

0: సత్యమన్నారాయణ.
1: నాయన వరదాచార్యులు, వరదాచార్యులు, గురువర్యులు రామానుజాచార్య స్వామి వారు వేంచేశారయ్యా. శిష్యులం మేమంతా వారిని అనుసరిస్తూ నీ ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చేశాం. ఇదిగో వరదాచార్యులు, నీ ఇంటి వసారలో.

0: విడిది చేశాం, బయటకి రావయ్యా.
1: అమ్మో, అనుకున్నంత అయింది. భాగవతోత్తములందరూ విచ్చేశారు. స్వాగతం చెప్పటానికి నాథుడు లేకపోయే ఇప్పుడు నేనెలా వెళ్లేది? తల మాత్రం బయటికి పెట్టి మాట్లాడతాను. యతిరాజస్వామి, గురువర్యా, ఎంతకాలానికి మమ్మలను కటాక్షించారు? నా నాథుడు పనిమీద పొరుగురుకు వెళ్ళినారు. భాగవతోత్తములారా, దాసోహం, అలా పూజామందిరంలో విశ్రమించండి.
0: ఇదేమిటి గురువర్యా, మాట్లాడుతున్నదే గాని బయటికి రాదేమి?
2: దాశరథి, ఆమె మానవతి, అసమాన త్యాగమయ్యి, ఇదిగో ఈ వస్త్రాన్ని ఆమె వైపు విసిరివేయి.
0: ఓహో, తెలిసింది. అమ్మా త్యాగమతి, ఇదిగో గురుప్రసాదం కాషాయాంబరం, దీన్ని ధరించి రండి.
1: ధన్యురాలిని స్వామి.
0: గురుదేవా, కట్టుకోవటానికి కూడా సరైన చీర కూడా లేని ఈ బీదరికపు గృహంలో ఇంతమందికి భాగవత అర్చన ఎలా చేయగలుగుతుంది స్వామి?
2: నాయనా దాశరథి, ఆమె స్థిర సంకల్పురాలు, దృఢ మనస్కి, భర్తకు అనుకూలవతి, ధర్మాచరణ పరాయణి, భగవద్భాగవత పూజా తత్పరి. ఆమె శక్తి ఏమిటో మున్ముందు మీకే తెలుస్తుంది. అదిగో త్యాగమతి వస్తున్నది.
1: పరమ భాగవతోత్తములకు సాష్టాంగ దండ ప్రణామములు. దాసురాలి ఆలస్యానికి క్షమించండి.
2: అమ్మా త్యాగమతి, నీ భక్తి తత్పరత మహోన్నతమైనది. క్షమించవలసిన అపరాధం నువ్వేమీ చేయలేదు తల్లి, విచారించకు.
1: స్వామి, మీకన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. పెరటిలో బావి దగ్గర బొక్కెన సిద్ధంగా ఉంది. స్నానాలు అనుష్ఠానాలు జరిపి దేవతార్చన కానివ్వండి. నేనీలోగా నివేదనను సిద్ధం చేస్తాను. స్వామి, ఆజ్ఞ ఇవ్వండి.
2: తొందరేమీ లేదమ్మా, నిదానంగానే నీ విధిని నీవు నిర్వర్తించు తల్లి. వరదాచార్యుల వారు కూడా ఉంటే బావుండేది.
1: తమ దర్శనం కోసం వారెంతో ఉబలాటపడ్డారు స్వామి. రాత్రే రావలసింది. ఏ కారణం చేతనో ఆగిపోయారు. త్వరలోనే వచ్చేస్తారు స్వామి, మీరు కానివ్వండి.
2: శుభమస్తు, అభీష్టి సిద్ధిరస్తు తల్లి.
1: ఇప్పుడే వస్తాను స్వామి.
2: అలాగే తల్లి.
1: ఇప్పుడేం చేయాలి? ఇంట్లో బియ్యపు గింజలేదు. ఇంతమంది శిష్యులకు భాగవతార్చన ఎలా చేసేది? ఆయన ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉపాయం చేసి సర్దుబాటు చేసేవారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. ఈ పరీక్షనెలా తట్టుకోవడం, ఈ నిస్సహాయ స్థితిని స్వాములకు విన్నవించుకోవడానికి మనసొప్పడం లేదు. మన మీద ప్రేమాభిమానాలతో అనుగ్రహించడానికి అంత దూరం నుంచి ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన ఆ మహానుభావుడిని వట్టి చేతులతో ఆకలి బాధతో ఎలా పంపేది? కాని ఇప్పుడు నాకు మార్గమేది? అవును, తోచింది. అట్లా చేయక తప్పదు. పాపమో పుణ్యమో అంతా భగవదధీనం. నేను నిమిత్త మాత్రురాల్ని. శ్రీమన్నారాయణ, నన్ను పాప విముక్తురాల్ని చేయి స్వామి. ఇది నీ సంకల్పంగానే భావిస్తున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం ప్రాణేశ్వరాయ నమః, ఓం పతిదేవాయ నమః. సర్వం భగవదర్పితంగా చేస్తున్న ఈ కార్యంలో నాకే కలంకము అంటకుండుగాక. అదిగో చీర ఆరినట్లుంది. దాన్ని ధరించి నా కర్తవ్యాన్ని ప్రారంభిస్తాను.

ఆహా, వీధి వీధంతా కాంతిమయమైపోతున్నది, మెరుపు తీగ నడిచి వస్తున్నట్టున్నది. ఎవరా వచ్చేది? సుందరి, నా కల్లరాణి త్యాగమతేనా? ఆహా, ఏమి నా భాగ్యం! ఈనాటితో నా కోరికలన్నీ తీరిపోతాయి. అబ్బో, ఏమా నడక, ఏమా అందం! జగదేక సౌందర్యవతి త్యాగమతి రా, ఇంతకాలానికి ఈ దాసునిపై అనుగ్రహం కలిగింది. రా సుందరి, రా. నీ రాక వల్ల నా మణిమందిరం మరింతగా ప్రకాశిస్తుంది.

0: ఉంది. నువ్వు అడుగుపెట్టినంత మేరకు కనకవర్షం కురుస్తుంది. రా మనోహరి, సుందరి.
1: యజ్ఞేశ, జీవితంలో ఎన్నడూ ఎదురు చూడని అదృష్టం ఈరోజు మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది.
0: అవునవును, నాకు కూడా అంతే.
1: నీ వల్ల ఈనాడు ఒక మహోపకారం కావాలి, సహాయపడగలవనే ఆశతోనే వచ్చాను.
0: చెప్పు త్యాగమతి, ఏం కావాలో చెప్పు. మణులా మాణిక్యాలా, బంగారమా దాస దాసీ జనమా, అడుగు సుందరి. నా సర్వస్వం నీకు అర్పిస్తాను.
1: అవేమీ అవసరం లేదు యజ్ఞేశ, ఈ రోజు వరకు సరిపోయే భోజన సామాగ్రి ఇస్తే చాలు.
0: ఏమిటి, బియ్యం పప్పు వగేరా సామాగ్రి కావాలా?
1: అవును యజ్ఞేశ, శ్రీరంగ క్షేత్రం నుండి భగవద్ రామానుజుల వారు 100 మంది శిష్యులతో కలిసి మా ఇంటికి ఆతిథ్యానికి విచ్చేశారు. వారందరికీ సరిపడే ఆహార దినుసులు సమకూరిస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు.
0: అమ్మో, స్వాములు వారు వచ్చారా? అయితే చాలా చిక్కేనే.
1: ఏమిటి చిక్కు, డబ్బు గురించేనా? మా వారు సాయంత్రం రాగానే ఎంత డబ్బైనా చెల్లించుకుంటాను, ఈ పూటకు మాట దక్కించు.
0: చచ్చా, డబ్బుదేముంది సుందరి, ఇవాళ వస్తుంది రేపు పోతుంది. కానీ ఈనాటి సదవకాశం మళ్ళీ వస్తుందో చెప్పు.
1: అదే కదా నా బాధ, యతిరాజస్వాములు మళ్ళీ మళ్ళీ రాబోతారా? వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకునలేకపోతే మన జీవితాలు ఎందుకు చెప్పు.
0: అవును, ఎందుకు చెప్పు, నేను అదే ఆలోచిస్తున్నాను సుందరి.
1: తర్వాత తీరిగ్గా ఆలోచించుకోకాని ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా వెళ్ళాలి. ఆ సరుకులిప్పించు, నీకు పుణ్యం ఉంటుంది.
0: సరే, అలాగే ఇస్తాను. మరి దీనితో నీ కోరిక తీరుతుంది, మరి నా కోరిక
1: అంటే?
0: అదే, కొన్ని యుగాల నుంచి నీ సౌందర్యపు విందు కోసం నేనెంతో ఎదురు చూస్తున్నానో నీకు తెలియదా? ఈ దీనుణ్ణి ఇప్పటికైనా కాపాడలేవా?
1: నీకిది తగదు యజ్ఞేశ, నిస్సహాయురాలైన అబలను నీ తుచ్చమైన కోరికకు బలి చేస్తావా?
0: పిచ్చిదానా, దీంట్లో బలే ఉంది. నీకు కావాల్సింది నేను ఇస్తున్నప్పుడు నాకు కావాల్సింది నువ్వు ఇవ్వడం ధర్మమే కదా, కేవలం ఇచ్చిపుచ్చుకోవడమే అంతే. ఆలోచించు, సమయం ఇచ్చిపోతుంది.
1: భగవంతుడా, ఈ పరీక్ష నాకు కాదు నీకు. నీ ఉనికిని నీవే నిరూపించుకోవాలి, అంతా నీ సంకల్పమే. ఓం పతిదేవాయ నమః. యజ్ఞేశ, అలాగే నీ కోరిక నెరవేరుతుంది.
0: అయితే రా, లోపలికి వెళదాం.
1: ఓహో, ఇప్పుడు కాదు, రాత్రికి. ముందు సరుకులివ్వు, స్వాములకు తదీయ ఆరాధన పూర్తి చేసి రాత్రికి వస్తాను.
0: నమ్మమంటావా సుందరి?
1: నిన్ను నమ్మే కదా సరుకుల కోసం నీ దగ్గరకొచ్చింది.
0: ప్రమాణం చెయ్యి.
1: మా ఆయన మీద ఒట్టు, సరేనా?
0: అయితే సరే, ఇదిగో ఇప్పుడే పంపిస్తా. ఒరే రంగా, ఇలా రా. వచ్చావా? ఇగో ఈ బస్తాలు మూటలు అన్ని మన బండి మీద ఎక్కించి ఈ అమ్మగారింటికి తోలుకుపో. సామాన్లు ఇంట్లో దించి కాస్త చేతి కింద ఉండు. పో.
1: తది ఆరాధన అయ్యాక వీడికి భోజనం పెట్టి పంపిస్తాన్లే. రా రంగయ్య, ఇవాళ నువ్వే మా పాలిటి పెన్నిదివి. యజ్ఞేశ, ధన్యవాదాలు, వస్తాను.
2: అన్నదాత సుఖీ భవ. అమ్మా త్యాగమతి,
1: స్వామి,
2: నీ భక్తి తాత్పర్యాలు కొనియాడదగినవమ్మా.
3: తల్లి త్యాగమతి.
1: స్వామి,
3: సమయానికి భర్తగారు ఇంట్లో లేరని విచారించకమ్మా. నీవు ఒంటరిదానవు కావు, నీ భర్త నీలోనే ఉన్నారు, నీవు వారిలో ఉన్నావు.
1: తెలిసి తెలియక ఈ దాసురాలు ఏదైనా అపరాధం చేస్తే మన్నించండి స్వామి.
3: లేదమ్మా, లేదు, నీవు నిర్దోషవు. భక్తి ప్రపత్తులతో నీవు స్థిరపరిచిన పదార్థాలన్నింటినీ రుచిగా శుచిగా పెరుమాళ్ళు ఆరగించినారమ్మా. శాకపాకాలన్నీ అమృతతుల్యాలు తల్లి, అమృతతుల్యాలు.
1: తమరి రుచులకు అభిరుచులకు తగినట్లుగా పదార్థాలు కుదిరినాయో లేదోనని చాలా ఆందోళన పడ్డాను స్వామి.
3: అదేమీ లేదమ్మా, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే తల్లి. అవును, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే. నీ వంటలో వడ్డన

0: లో నిరుపమానమైన మాతృహృదయం తొణకిసలాడుతున్నది. ఇంకా ఏ విచారమూ చేయకమ్మా.
1: ధన్యురాలిని స్వామి.
2: గురువర్యా, పొద్దు వాటారుతున్నది. ఇంతవరకు వరదాచార్యుల వారు వేం చేయలేదు. మరి
0: అవును దాశరథి, ఇక మనం బయలుదేరే సమయం వచ్చింది.
1: అయ్యో, అప్పుడేనా స్వామి? ఈ రాత్రికి విశ్రమించి ఉదయాన బయలుదేరొచ్చు కదా.
0: లేదమ్మా, చాలా దూరం వెళ్లవలసి ఉన్నది. వరదాచార్యులు వస్తే మేం మళ్లీ వస్తామని చెప్పమ్మా.
1: అలాగే స్వామి.
2: ప్రాణేశుడు కోసం ఎదురు చూస్తూ త్యాగమతి కూడా భోజనం చేయలేదు స్వామి.
0: అయ్యయ్యో, అదేమిటి తల్లి? నీ భర్త ఏ పని మీదనో ఉన్నట్టున్నారు, నీవిలా అభోజనంగా ఉండకూడదమ్మా.
1: పర్వాలేదు స్వామి, వారు రాగానే శ్రీపాద తీర్థాన్ని సేవించి భోజనం చేస్తాం. కానీ మీరు
0: బయలుదేరక తప్పదు తల్లి. తరువాత మమ్మల్ని కలుసుకోమని నీ భర్తకు చెప్పమ్మా. ఆ స్వామివారి తీర్థప్రసాదాలను చుట్టుప్రక్కలున్న మీ శ్రేయోభిలాషులకు కూడా అందించడం మరిచిపోకు తల్లి. శుభమస్తు.
1: అలాగే స్వామి. దాసోహం.
0: సుఖీభవ. పతి ప్రణయ సౌభాగ్య సిద్ధిరస్తు. అభీష్టి సిద్ధిరస్తు. దాశరథి
3: స్వామి
0: పదండి.
3: జై శ్రీమన్నారాయణ.
4: జై శ్రీమన్నారాయణ.
5: జై.

0: భజయతి రాజం భజయతి రాజం.
1: జై శ్రీమన్నారాయణ.
2: జై శ్రీమన్నారాయణ.
3: త్యాగు త్యాగు, నిన్నేనే.
4: ఎవరు?
3: ఇలా నేల మీద పడుకున్నావేమిటి? చీకటి పడింది, దీపం కూడా పెట్టలేదు. త్యాగు.
4: ఏమండి?
3: లే, ఇటు కాని వేళ ఏమిటి నిద్ర?
4: వచ్చారా? అయ్యో, అప్పుడే చీకటి పడిపోయిందా? దీపం పెట్టాలి.
3: ఇదిగో నేను వెలిగించానులే. అయినా అదేమిటి, అలా నేల మీదనే మొద్దు నిద్ర? ఏం జరిగింది?
4: భగవద్ రామానుజ యతీంద్రులు శిష్య సమేతంగా వచ్చారండి.
3: ఎవరు? ఎంబెరు మానరే మన ఇంటికి వచ్చారా?
4: ఉదయమనగా వచ్చి ఇప్పటిదాకా మీకోసం ఎదురు చూసి ఇప్పుడే తిరుమల యాత్రకు బయలుదేరి వెళ్లారండి.
3: అయ్యయ్యో, గురుదేవులు వేం చేసినప్పుడు నేను లేకపోతేనే ఎంత దురదృష్టవంతుడిని.
4: ఇంతకు మీరు వెళ్లిన పని ఏమైందండి?
3: అనుకున్నంత డబ్బు సమకూరలేదు. అవును, అంతమందికి తదియారాధన ఎలా చేయగలిగావు?
4: అదంతా తర్వాత చెప్తాను. ముందు స్నానం అనుష్ఠానం కానివ్వండి. పొద్దుట్నుండి ఏమీ తినలేదు, ఆకలి మండిపోతుంది.
3: సరే సరే, చిటికెలో అన్నీ ముగించుకొని వస్తా. నువ్వు లేచి అనుష్ఠానానికి ఏర్పాటు చెయ్యి.
4: సరేనండి.
3: త్యాగు, వడ్డించడం కాదు, ఇలారా నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిద్దాం.
4: సరే, అలాగేనండి. ఇదిగో కూర్చుంటున్నాను.
3: త్యాగు, నువ్వెంత పుణ్యం చేసుకున్నావో, స్వామివారికి సేవ చేయగలిగావు. నేనే నిర్భాగ్యుడను. సాక్షాత్తు భగవానుడే ఇంటికి విచ్చేస్తే దర్శించుకోలేని పాపాత్ముడిని.
4: బాధపడకండి, స్వామివారు మళ్ళీ వస్తామన్నారు. ఈలోగా మిమ్మల్ని ఎక్కడో ఓ చోట వారిని కలియమన్నారు.
3: అంతటి వరమిచ్చారా నాకు? స్వామి ఎంత దయామయులు, ఈరోజు నాకే ప్రాప్తం లేకపాయే.
4: పోనీయండి, పదే పదే ఆ మాట ఎందుకు? స్వామివారు నీలోనే నీ భర్త ఉన్నారు అని నన్ను దీవించారండి. మరి నేను చేస్తే మీరు చేసినట్లే కదా, ఎందుకు ఆ విచారం?
3: అవును, నిజమే. ఉండు, భోజనం చేశాక నీకు పాదాభివందనం చేస్తాను. నీ పుణ్యంలో సగం చొప్పున నాకు వచ్చేస్తుంది.
4: చాలేద్దరు మీరు మీ చమత్కారం.
3: అది కాదు, ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనాం పరం తస్మతత్పదరం ప్రోక్తం తదియారాధానం కురు అని పెద్దలు సెలవిచ్చినట్టుగా ఎంతో మహోత్కరష్టమైన తదియా

0: సాధన సేవను ఇంత ఘనంగా ఎలా నిర్వహించావో చెప్పనేలేదు సుమా.
1: మీకు చెప్పకే, చెబుతాను.
0: చెప్పు చెప్పు. నీకు సహకరించిన ఆ మహానుభావులెవరో చెప్పు, వారి కాళ్ళ మీద పడతాను.
1: అంటే ఎప్పుడు కాళ్ళ మీద పడడమేనా మీ పని?
0: అది కాదు, భాగవతోత్తముల సేవ ఊరికే లభిస్తుందా? దానికెంతో పుణ్యం చేసుకోవాలి.
1: పుణ్యమో పాపమో యజ్ఞేశుడే ఆదుకున్నాడు.
0: ఎవరు? ఆ రత్నాల వ్యాపారియా? వాడు లాభం లేకుండా ఏ పని చేయడే?
1: లాభం కోరాడు.
0: ఏమిటది?
1: నన్నే.
0: నిన్న? అవును, ఎప్పటి నుంచో వాడికి నీ మీద కన్ను, ఇప్పుడు వాడికి దొరికావన్నమాట.
1: అనివార్యమైపోయిందండి.
0: అంటే?
1: కావలసినంత సామాగ్రి ఇచ్చాడు, రాత్రికి వస్తానని మాట ఇచ్చాను.
0: మంచి పనే చేశావు, బాగుంది. నీ పేరును సార్థకం చేసుకుంటున్నావన్నమాట. మరి నేను రానా?
1: రండి, మీరు నాలో అర్ధభాగమే కదా, రండి.
0: సరే, త్వరగా చెయ్యి కడుక్కో, వెళ్దాం.
1: అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు కూడా తీసుకురండి, యజ్ఞేశునికిద్దాం, ఆనందపడతాడు.
0: అలాగే.

0: అబ్బాబాబాబా, చీకటి పడి చాలాసేపు అయింది, ఈ సుందరి ఇంకా రాదే, అవసరం తీరగానే ఆగిపోయిందా? మాట తప్పే మనిషి కాదే. భోజరాజు కథల్లోని ఆవు పులి కథలో ఆవులాగా సత్యదీక్షను పాటిస్తుందా? మరి ఇంతసేపు అయింది ఏందబ్బా? ఈ విరహవాదను ఎలా తట్టుకునేది? బయట పున్నమ చంద్రుడు, లోపల వన్నెల మన్మధుడు వేధించుకు తింటున్నారు. ఇంకా రాదేవబ్బా. వంప తీసి మొగుడికి చెప్పిందా? ఏ అయినా వాడు ఊళ్ళో లేడు కదా, లేకపోతే నలుగురు వస్తాదుని వెంట తీసుకొస్తుందేమో. అమ్మో, ఆవిడ తెలివి అలాంటిది. చచ్చ అలా ఉండదు. చూస్తూ చూస్తూ తనంతటగా తాను నలుగురికి చెప్పుకుని అల్లరి పాలవుతుందా? ఆహా, అలాంటి మనిషి కాదు, తప్పకుండా వస్తుంది. కాస్త ఆలస్యమైనా వస్తుంది, వచ్చి తీరుతుంది. అదిగో దూరంగా మసక్గా కనిపిస్తుంది, ఆవిడేనా? ఆవిడే. అబ్బా, ఈరోజు నాకు విశేష పర్వదినం, నా జన్మ తరించిన శుభతరుణం, నా నిరీక్షణ ఫలించింది, నా నోములు పండాయి, ఈనాడు స్వర్గ సుఖం అందుకో. అదేమిటి, వెంట ఇంకెవరో వస్తున్నట్టున్నారే, ఎవరై ఉంటారబ్బా? చూడబోతే వెంట వస్తున్న మనిషి ఆడమనిషిలా లేదే, మగాళ్ళగా కనిపిస్తున్నాడే. మొగుడు ఊరి నుంచి ఉడిపడ్డా ఏమిటి? చచ్చవరా దేవుడా, సవ్యంగా సాగిపోతుందనుకుంటే ఈ లంపటం ఏమిటి?
1: యజ్ఞేశ, ఆలస్యమైంది, రాననుకున్నావా ఏమిటి? అలా దిగాలు పడ్డావు.
0: అబ్బే, అదే లేదు. మరి వీరు?
1: ఓ, వీరా? మా శ్రీవారే, మన విషయమంతా చెప్పాలే. ఓ, సహకరించినందుకు నిన్ను, మాట ఇచ్చినందుకు నన్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
0: ఏమిటి చెప్పావా, మన విషయం చెప్పావా?
2: కంగారు పడకు యజ్ఞేశ, ఇందులో తప్పేమీ లేదు. అయినా ఎంతటి పుణ్యపురుషులండి మీరు, నాకు దక్కని గురుసేవా భాగ్యం పరోక్షంగా ఉన్న మీ చలువ వల్ల మా త్యాగమతికి దక్కింది. మహాపురుషులకు ఆతిథ్యం ఇవ్వడానికి సహకరించిన అదృష్టం మీకు దక్కింది.
0: అబ్బే, దాన్నేముందండి, ఈ సంపదంతా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఒక పుణ్యకార్యానికి వినియోగపడడం కంటే భాగ్యమే ఉంటుంది, చెప్పండి.
2: అంతే అంతేనాయన, ధనము యవ్వనము కూడా మీసాలపై తేనెల్లాంటివి, ఎక్కువ కాలం ఉండవు, జారిపోతూనే ఉంటాయి, ఆపడం ఎవరితరమూ కాదు. కాకపోతే ఉన్న నాలుగు నాళ్ళైనా వాటిని సద్వినియోగపరచుకోవడమే మానవుని కర్తవ్యం. ఆ పని మీరు చక్కగా చేశారు.
0: ఎప్పటి నుండో రామానుజుల వారికి సేవ చేయాలని ఆశపడుతుండేవాణ్ణి, అది ఈ రూపంలో తీరిందేమో. ఇంతకీ మీరు పొరుగురు వెళ్ళారేమో, ఎప్పుడు వేయించేశారు?
2: ఏమడుగుతావులే, నా కర్మకాలి స్వామి.

0: స్వాముల వారు శిష్య బృందంతో వెళ్ళిపోయాక వచ్చాను. కాస్త ఓ గంట ముందు రాకూడదు, నాకు ప్రాప్తం లేదనుకుంటాను. అంతేలేండి,
1: ఇప్పటికే చాలా పొద్దుపోయింది. యజ్ఞేశుడు ఆవలింతలు తీస్తున్నారు, వారికి తీర్థప్రసాదాలు ఇవ్వండి.
0: అవునాయనా, మర్చిపోయాను, ఇదిగో ఈ తీర్థం తీసుకో. శ్రీమన్నారాయణ పాదోదకం, సకల పాపహరణం పావనం శుభం. ఇదిగో స్వామివారి భుక్తశేషం, ప్రసాదంగా పుచ్చుకో. నాయనా యజ్ఞేశ, ఇక్కడితో నా పౌరహిత్యం పూర్తయింది. రత్నబిహారి
2: స్వామి,
0: వివాహ బంధం అనేది 7 జన్మలది. నాలో సగం ఇదిగో ఈ త్యాగమతి, ఆమెలో సగం నేను. మా దేహాలే వేరు, ప్రాణం ఒక్కటే. నీవు వర్తకుడవు, నీ అప్పు తీర్చడానికి సాక్షిగా నేను వచ్చాను. ఇట్టి నా అర్ధాంగి త్యాగమతిని నీకప్పగిస్తున్నాను. అసత్య దోషం అంటని మా దొడ్డ ఇల్లాలు పరమ పూజ్య సుగుణాల కని ఈమె. నీవు చేసిన మేలుకు ఈ ప్రత్యుపకారం సరిపోదు, కానీ ఇంతకన్నా ఎక్కువ ఏమి సమర్పించుకోలేని పేదవాడిని. ప్రియ సఖి త్యాగు, యజ్ఞేశుల వారిని సంతోషపెట్టి సూర్యోదయ వేళకు వచ్చేసి. యజ్ఞేశ
2: స్వామి,
0: సుఖీభవ, సెలవు.
1: యజ్ఞేశ
2: అమ్మా,
1: ఇప్పటికైనా నా మీద నమ్మకం కుదిరింది కదా. మాట తప్పి నీ నుండి తప్పించుకున్నాననుకున్నావా? ఇచ్చిన మాట తప్పడం కాశీలో గోహత్య చేసిన పాపంతో సమానం. ఏదేమైనా యతిరాజుల వారికి, వారి శిష్యులకు నా జన్మలో తదీ ఆరాధన చేయగలనని అనుకోలేదు. ఆ పుణ్యమంతా నీదే. నాకింతటి పుణ్యాన్ని, స్వాముల వారి ఆశీస్సులను లభింపచేసిన నీ రుణం జన్మ జన్మలకైనా తీరదు. ఇక నేను నీ ఆధీనం, మరి నీ ఇష్టం.
3: అమ్మా అమ్మా, నువ్వు దేవతవు తల్లి, నిజంగా త్యాగమతివే. స్వామివారి పాదతీర్థ సేవనంతో నా కళ్ళు తెరుచుకున్నాయి. మాతృవత్పరనారి అనే భారతీయ ధర్మాన్ని విస్మరించి మహాపాపం చేశాను. అమ్మా ఇదిగో నీకు పాదాభివందనం చేస్తున్నా తల్లి, నా పాపాన్ని తొలగించు తల్లి.
1: అయ్యయ్యో అయ్యయ్యో యజ్ఞేశ, ఏమిటిది, నా కాళ్ళు వదులు. నేనంత గొప్పదాన్నేమీ కాదు, మామూలు పేద ఇల్లాలినే. కాళ్ళు వదలవయ్యా ముందు.
3: లేదు తల్లి, లేదు, నువ్వు నన్ను మనసారా క్షమించేదాకా నీ పాదాలను వదలలేనమ్మా.
1: అయ్యో ఇందులో నీవు చేసిన పాపం ఏదీ లేదు, అంతా భగవంతుని లీల.
3: కావచ్చు, కానీ నీచ బుద్ధితో నీ శరీరాన్ని ఆశించాను, నీలో తల్లిని చూసుకోలేని అంధుణ్ణయ్యాను. ఒక పరమార్థం కోసం శీలాన్ని కూడా బలిపెట్టడానికి సిద్ధపడిన నీలోని త్యాగం యొక్క విలువను గ్రహించలేకపోయానమ్మా. నన్ను జనని, నన్ను క్షమించమ్మా.
1: అయ్యో ఏమండి, ఒకసారి వెనక్కి తిరగండి, ఈ యజ్ఞేశుడు నా పాదాలు వదలటం లేదండి.
0: ఇదేమిటి యజ్ఞేశ, కరవులు అందుకోవయ్యా అంటే చరణాలు పట్టుకున్నావేం?
3: అయ్యా మహానుభావ, బుద్ధొచ్చిందయ్యా. నేనెంతో మహాప్రార్థన చేశానయ్యా, కన్నుగారని కామంతో ఎవరిచ్చారు, నా తప్పు తెలిసింది. మీ దంపతులు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి, అంతదాకా నాకు నిష్కృతి లేదు.
0: అర్థం చేసుకున్నావు కదా, ఇక లేవవయ్యా లే.
3: భార్య ఇంకొకరికి ఇచ్చిన మాటను అది ఎలాంటిదైనా స్వీకరించి నెరవేర్చగలిగే హృదయ సంస్కారాన్ని మీలో సంపూర్ణంగా దర్శించారు స్వామి. ఎంత గొప్ప ఆదర్శం మీది.
0: అదంతా ఇప్పుడు ఎందుకు గాని, ముందు లేచి నిలబడవయ్యా విఘ్నేశయ్యా. నిలబడు, లేవవయ్యా.
3: ఈ పాపాత్ముడిని క్షమించినట్లే కదా.
0: స్వాముల సేవ చేసి తరించిన పుణ్యాత్ముడవు, నీ పశ్చాత్తాపమే నిన్ను పాప విముక్తుడని చేసింది, చింతించకు.
1: కానీ యజ్ఞేశ,
2: అమ్మా,
1: నీ దగ్గర నుండి సరుకులను ఉచితంగా తీసుకోవడం మాకు భావ్యం కాదు. దానికెంత సొమ్ము చెల్లించాలో చెబితే కలిగినంతలో ఇస్తాం.
3: అమ్మా నాకే సొమ్ము అక్కర్లేదమ్మా, నేనే ఈ

0: మహాకార్యాన్ని నిర్వహించి తదీయారాధన ఫలాన్ని పొందానన్న సంతృప్తి చాలమ్మా నాకు.
1: అది కాదయ్యా, అంత పుణ్యఫలాన్ని నీకొక్కడికే దారపోస్తే ఎలా? మా జీవితాలు ఏం కావాలి?
0: అయితే ఒక విన్నపం.
1: చెప్పు చెప్పు.
0: రామానుజాచార్యులు వారి శిష్యులలో మీరెలా చేరారో నన్ను కూడా ఓ శిష్యునిగా చేర్చండి, మీకు పుణ్యం ఉంటుంది, అది చాలు నాకు.
2: ఓ, దానిదేం భాగ్యం. రామానుజుల వారు ఈ అష్టసహస్ర గ్రామం నుండి నేరుగా తిరుమలకు వెళ్తున్నారు. రేపే మనం బయలుదేరి వారిని ఎక్కడో ఓ చోట కలుసుకుని మనవి చేద్దాం.
1: అవును, నేను కూడా వారిని దర్శించుకోలేకపోయాను. అందరి కోరిక నెరవేరుతుంది, పదండి.
0: ధన్యుడును స్వామి, ధన్యుడును. జై శ్రీమన్నారాయణ.

మీరింతవరకు సతీ త్యాగమతి నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేతోజు భానుప్రకాష్, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, కుమారి ఎంబి హిమచంద్రిక, శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ కాలేజ్ జాన్ నుంచి ప్లే చేశాను. అండ్ ఇంకొక ఎస్ఎంఎస్ వస్తే హాఫ్ సెంచరీ కంప్లీట్ అవుతుందన్నమాట. నేను అడిగిన లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, 10th క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే ముందు క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. అన్ని దేశాలకు ఇద్దరే రాజులు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు, చూద్దాం మరి ఆన్సర్స్ ఏంటో. ఆముదం, ఓకే, ప్రీవియస్ ఆన్సర్ నేను చెప్పలేదు, ఆముదం రైట్ ఆన్సర్ అనమాట. అండ్ నాగేంద్ర రేణుకమ్మ అనంతపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడ నుంచి, అండ్ మూసపేట మహబూబ్ నగర్ నుంచి నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ శ్రీవిద్య సునంద అనంతపూర్ నుంచి పంపించారు, అలాగే దేవనూరు మధురా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి. అండ్ కడప జిల్లా ముదనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, అలాగే భాస్కర్ పెడల నుంచి. అండ్ హాయ్ క్రిష్జీ, మీ పదవ ప్రశ్నకు జవాబు అని అంటూ, మీరు వస్తే ఏదో ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినట్లుగా చాలా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది అని అంటూ, హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ ఆన్సర్ కూడా వీళ్ళందరూ ఎంచిలుకు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి. అండ్ గురుకుమార్ ఏసీ నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి పంపించారు నాగేష్ లావణ్య లక్ష్మీ సుప్రియ వీళ్ళందరూ. అండ్ కలమందులపాడు గ్రామం నుంచి కాశీ ముజావలి. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి. అండ్ శాంతినగర్ నుంచి పంపించారు ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. అండ్ ఫణిసత్యశ్రీ తెనాల నుంచి. అండ్ ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువల్ల నుంచి పంపించారు. అండ్ పాలెంపోలే గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నేను ఎవరికి తెలియదేమో అనుకున్నాను ఆన్సర్, చాలా మందికి తెలుసు. అండ్ మస్తాన్ వలీ ఫాతిమా వీళ్ళందరూ పంపించారు మార్కాపురం నుంచి శివాజీనగర్. అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ, కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, కాదు అనంతపురం నుంచి రంగం వెంకటస్వామి గారు అన్నయ్య వీళ్ళందరూ పంపించారు. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి. అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి పంపించారు. అండ్ కేవీ రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు. అండ్ క్రిష్ గారు ఆన్సర్ అని అంటూ, కొడుమూరు నుంచి ఊర్మిళ వీరేష్. అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి వీళ్ళందరూ. అండ్ నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు 10th క్వశ్చన్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్ క్రిష్, టుడే సో హ్యాపీ 10 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశామని అంటూ, థ్యాంక్ యూ సో మచ్, మీరు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినందుకు అందరూ. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ సుధీంద్ర ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ 10th క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ ప్రసూన గచ్చిబోలు నుంచి. అండ్ గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అన్ని దేశాలకు వీరే రాజులు అని అంటూ పోలవరం నుంచి భాస్కర్రావు రాణి. అండ్ కౌస్తుబా నంద్యాల నుంచి పంపించారు. అండ్ కృష్ణా జిల్లా నుంచి పంపించారు హస్బెండ్ అండ్ వైఫ్, ఎవరు మీ పేరు కూడా ఓకే రైట్ ఆన్సర్ మొత్తానికి. అండ్ క్రిష్ గారు మీరు సూపర్ అండి, ఎలా అయినా 10 క్వశ్చన్స్ ఫుల్ చేశారు అని అంటూ, హైదరాబాద్ నుండి సైనిక్పూర్ కాలనీ నుంచి పద్మశ్రీ శ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పొన్నూరు మండలం చిందల్పూర్ నుంచి బోనస్ యాదవ్ మల్లేశ్వరి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ క్రిష్ గారు అని అంటూ మునెమ్మ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపుతుల బుచ్చయ్య గారు. అండ్ అమూల్య పంపించారు, మీరే చెప్పండి సార్, డోంట్ నో సార్, మీతో ఉంటే అసలు టైమే తెలియదు, అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. ఎనీవే చాలా బాగుంది సందడే సందడి, థ్యాంక్ యూ సార్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, ప్రేమతో, చాలా కన్నా చాలా ఎక్కువ ప్రేమతో. అమూల్య థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ మనం కలుద్దాం నెక్స్ట్ వీక్ లో, బట్ ఈలోపు 5 o'clock వరకు ఉంటాను నేను, ఇంకా పాటలు అయితే వినిపిస్తాను డెఫినెట్ గా. అండ్ ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను, బట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. విన్ టు స్టేట్ యూ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కేవు మారాణి. గుజరాత్లోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ సోమనాథ్ దేవాలయంపై దాడి జరిగి 1000 సంవత్సరాలు, అలాగే ఆలయ పునర్నిర్మాణం జరిగి 70

సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడాది పాటు జనవరి 2026 నుండి జనవరి 2027 వరకు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట

పథకం కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు ఈ రోజు భూమి పూజ చేశారు. అలాగే దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో బుర్రిపాలెం ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్న 177 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో జలజీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు ప్రారంభించనున్నారు. 30,156 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట వ్యాప్తంగా 50,315 నీటి సరఫరా పనులు చేపట్టనున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జపాన్లో నేటితో ముగియనున్న ఆసియా క్రీడలు 2026లో భారత మొత్తం 85 పతకాలతో 4వ స్థానంలో నిలవగా ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ ముగింపు వేడుకల్లో భారత మహిళా ఫ్లాగ్ బేరర్గా షూటింగ్ క్రీడాకారిణి నీరు దండ త్రివర్ణ పతకాన్ని చేతబట్టి భారత బృందానికి నేతృత్వం వహించనున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 16. వివరాలకు వెబ్సైట్ www.upsc.gov.in చూడవచ్చు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిషన్ స్టూడియోలో టైం 4:03 అండ్ ఈ టైం వివిధాలో నేను ఒకే ఫిల్మ్ సాంగ్స్ అయితే వినిపిస్తాను. బట్ దానికన్నా ముందు ప్రీవియస్ గా సందడే సందడిలో నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవేంటో చూద్దాం. అండ్ కొలిపర్ నుంచి మౌలాలి గారు రైట్ ఆన్సర్, అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ శ్రీను ఐరాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్, అండ్ హర్షవర్ధన్ కర్నూలు పెరవల్ విలేజ్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు మా నేమ్స్ కుమారి అండ్ లక్ష్మి అని అంటూ, అండ్ నెల్లూరు జిల్లా నుంచి పంపించారు ఎవరు చేబ్రోలు రామకృష్ణయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ విమలా గిరిబాబు ఆరాధ్య వీళ్ళందరూ సత్యసాయి డిస్టిక్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి మళ్లీ ఎప్పుడు వస్తారు సార్ అని అంటూ చెప్పానుగా మళ్లీ నెక్స్ట్ సండే ఈవినింగ్ 5:00 వస్తాను, ఈలోపు కుదిరితే వస్తాను లేదంటే సండేనే కలుద్దాం. అండ్ అలాగే హాయ్ కిషోర్ గారు ఎలా ఉన్నారు ఆన్సర్ ఈజ్ అని అంటూ నాగకుమారి విజయవాడ నుంచి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు, అండ్ కావ్య శ్రీకాంత్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్, అండ్ నావి మాత్రం 9 ఆన్సర్స్ అయినాయి నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ నజీర్ అండ్ నజీర్ ఫ్యామిలీ. సో కాజా నుండి టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి రైట్ ఆన్సర్, అండ్ మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అని అంటూ దాసరపాలెం నుండి శివదాసరెడ్డి తిరుపతమ్మ వీళ్ళందరూ. అలాగే ప్రోగ్రామ్ సూపర్ సార్, మీకు మాకు ఇష్టమైన సాంగ్స్ వినిపించండి, చాలా ఎక్కువ టైం మీతో స్పెండ్ చేసినట్లు అనిపిస్తుంది కృషి, విజయవాడలో దసరా సందర్భంగా చాలా ప్రత్యేకంగా మైసూర్లో చేసినట్లు విజయవాడలో చేస్తారంట, మీరు మాకు లైవ్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి కృషి హైదరాబాద్ నుండి. ఓకే, హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కణహాని, కృషి అంటేనే అనిర్వచనీయమైన ఆనందం అది మేము ఎప్పుడు మర్చిపోమనంటూ థ్యాంక్స్ ఎలాట్, థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ ఎలాట్. డెఫినెట్ గా చూద్దాం ప్రోగ్రామ్ లాంటి ఏమైనా ట్రై చేద్దాం. అండ్ అలాగే గాయత్రి రైట్ ఆన్సర్ మొత్తానికి గాయత్రి, అండ్ అమూల్య సార్ కొంచెం గుర్తుంచుకోండి యాజ్ ఎ లిజనర్ గా నన్ను కూడా అంట, సో నేను అందరినీ గుర్తుపెట్టుకుంటాను టెన్షన్ ఏం పడద్దు. అండ్ ఎం నరేష్ రోజా మరొక క్వశ్చన్ కూడా అడగండి అంట, సో అవన్నీ అడుగుతూ వెళ్తే నేను ఇంక రాత్రి వరకు ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ బాలంపోలే గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్.

సో ఇవన్నమాట నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఏ ఎస్ఎంఎస్ మిస్ చేయకుండా నేను అన్ని ఎస్ఎంఎస్ చదివాను. ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు ఇన్ కేస్ ఎక్కడైనా మిస్ చేసి ఉంటే. సో ఇది ఈ రోజు సందడేస్ అందరికీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎగ్జాక్ట్ గా స్టూడియోలో టైం 4:05:30. బట్ ఇంకొక ఎస్ఎంఎస్ కూడా వచ్చింది మనకి, ఎంఎల్ఎన్ఏ కార్తికయ్య ఖమ్మం నుంచి ఆన్సర్. సో మొత్తానికి ఆన్సర్ నేను రివీల్ చేయలేదు, అన్ని దేశాలకు ఇద్దరే రాజులని చెప్పాను, సూర్యచంద్రులు అనమాట. సో అది రైట్ ఆన్సర్. చాలా మంది ఆన్సర్స్ పంపించారు మీ అందరి కోసం. ఈ రోజు వివిధాలో బ్యూటిఫుల్ ప్లే లిస్ట్ మీ అందరి కోసం రెడీ చేసి పెట్టాను, అదే జీన్స్. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన జీన్స్ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను వివిధాలు, ఒకే ఫిలిం సాంగ్స్. వింటూ స్టే ట్యూన్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:43:15 అండ్ మనమున్నాం వివిధాలు. ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తున్నారు ఫ్రమ్ ద మూవీ జీన్స్ నుంచి ప్లే చేశాను. లవ్లీ సాంగ్స్ విన్నారు అండ్ మనకు ఒక ఎస్ఎంఎస్ కూడా వచ్చింది మంగళగిరి నుంచి. జయలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి మూవీలో సాంగ్స్ వినిపించినందుకు అని అంటూ థ్యాంక్స్ అలాట్ అండ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా. అండ్ ఒక లవ్లీ సాంగ్ తో ఈ రోజు నేనైతే సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఈ మూవీలో నుంచి అర్మాన్ మాలిక్ సాంగ్ పాడిన ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్ అండ్ ఈ సాంగ్ తో నేనైతే బై బై చెప్పేస్తున్నాను. మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ సండే ఈవినింగ్ 5:00 కి కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బై బై. నేను మీ క్రిష్ సైనింగ్ ఆఫ్.

బయట కళ్ళ యొక్క తెల్లబ్రుడ్డు, చర్మం బైన్ బిలిరుబిన్ అనే వర్ణం వల్ల పసుపు ఛాయను సంతరించుకోవడం, అప్పుడే పుట్టిన బిడ్డలకు కొంతవరకు కామెర్లు ఉండటం సామాన్యం. ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం వల్ల, అంటే ఇవి రక్తంలోకి బిలిరూబిన్ ని విడుదల చేస్తాయి. సరిగ్గా ఎదగని కాలేయం వల్ల బిలిరూబిన్ ని సరిగ్గా తయారు చేయలేక మూత్రంలోనికి విసర్జించడం, ఇది జరుగుతుంది. సామాన్య శిశువుకి కామెర్లు పుట్టిన 2 లేక 5 రోజున కనబడతాయి, మరికొంత కాలానికి తగ్గిపోతుంది. శిశువు కామెర్లను నియోనేటల్ హైపర్ బిలిరూబిన్ అనేమియా మరియు ఫిజియోలాజికల్ జాండిస్ అని కూడా వ్యవహరిస్తాం. అప్పుడే పుట్టిన బిడ్డల్లో కామెర్లు లేక నవజాత కామెర్లు సామాన్యంగా హానికరం కాదు. దీన్ని పుట్టిన 2వ రోజు చూడొచ్చు. సాధారణమైన కాన్పుల విషయంలో 8వ రోజు వరకు, ముందుగా పుట్టిన బిడ్డల విషయంలో 14వ రోజుల వరకు కనబడుతుంది. దీని లక్షణాలు ఏంటంటే పసుపు వర్ణం గల చర్మం, కంటిలోని తెల్లగుడ్డు గోళ్లు పసుపు వర్ణంలోకి మారడం, సాధారణమైన దానికంటే ఎక్కువసేపు బిడ్డ నిద్రపోవడం. దీని చికిత్స ఏమిటంటే కామెర్లు సామాన్యమైనవి అయితే 10 రోజుల్లో తగ్గిపోతుంది. అయినప్పటికీ తీవ్రతను తగ్గించుకున్నటకై కొన్ని ఇవ్వబడ్డ వైద్య విధానాలు అవలంబించడం అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, శ్వాసకోశ వ్యాధులు కూడా పిల్లల్లో చాలా కామన్. వీటి లక్షణాలు అంటే ఆకలి, దప్పిక లేకపోవడం, శ్వాస ఎక్కువగా పీల్చడం, పక్కటెముకల కదలిక, గురక, పిల్లి కూతలు ఉంటాయి. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522703.

నీళ్ల విరోచనాలు అతిసార వ్యాధి కారణాలు ఏంటంటే కలుషితమైన పాలసీస, మురికి చేతులతో తినుట, ఎక్కడ పడితే అక్కడ మల విసర్జన చేయుట, ఈగలు వాలిన పాడైన ఆహారం తినిపించట, మురికి నీరు వాడటం వల్ల వస్తాయి. అలాంటప్పుడు శిశువుకి తల్లిపాలే తాగించాలి. శుభ్రమైన మంచినీరు వాడాలి. వంటకు ముందు, తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మూత వేసిన ఆహారం మాత్రమే తినాలి. పిల్లల చురుకుదనంలో తగ్గుదలు ఉన్నట్లయితే, పిల్లలు డల్ గా ఉంటూ తమ చుట్టుపక్కల జరిగే విషయాల మీద ఆసక్తి ప్రదర్శించకుండా ఉంటే అది తప్పకుండా పట్టించుకోవాల్సిన విషయమే. ఇలా పిల్లలు అనాసక్తికరంగా ప్రవర్తించడాన్ని అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ ADHD అంటారు. పిల్లల్లో మొదట్లో చాలా చురుగ్గా ఉంటే యాక్టివ్ గా ఉంటారు, కాలక్రమేణా చెప్పబడిపోతారు. ఇలా ఒక్కసారిగా వారి ప్రవర్తనలో విపరీతమైన మార్పు సంభవిస్తుందన్నమాట. మెదడు ఎదుగుదల సక్రమంగా లేనప్పుడు ఈ పరిస్థితి సంభవిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టీకరిస్తున్నారు. మెదడు మొదటి 5 ఏళ్లలో అత్యధిక ఎదుగుదల రికార్డ్ చేస్తుంది. శరీరంలోని హార్మోన్స్, తినే ఆహారంలోని విటమిన్స్ ఈ విషయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జన్యు సంబంధం అంటే తల్లిదండ్రులతో ఎవరికైనా మెదడు సరిగ్గా లేకపోతే పిల్లలకు ఈ పరిస్థితి రావచ్చు. మేనరిక వివాహాల్లో జన్మించిన పిల్లలు సాధారణంగా ఇవి తక్కువగా ఉండటానికి కారణం. ఈ రకమైన జన్యు సంబంధమైన లోపాలే పసికట్టడం ఎలా? క్లాస్ రూమ్ లో తోటి పిల్లలతో వీరి ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకుంటూ ఉండాలి. పిల్లల స్నేహితులు ఎవరు, వాళ్ళు మన పిల్లలతో ఎలా ఉంటున్నారు, ఈ విషయాలు తెలిస్తే పిల్లాడి ప్రవర్తన అంచనా వేయొచ్చు. ఆరోగ్యకరమైన ప్రశాంత వాతావరణాన్ని పిల్లల చుట్టూ ఏర్పరచాలి. క్రియేటివిటీకి స్థానం ఉండేటట్లు చేయాలి. సంగీతం నేర్పటం, పెయింటింగ్ వేయడం, డాన్స్ ఇట్లాంటివి నేర్పించడం వల్ల ఈ డల్నెస్ పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇలా చేస్తే వాళ్లల్లో ఆహ్లాదకర భావాలు మొదలవుతాయి. కొంతవారి మానసిక పరిస్థితిని అదుపు చేయడానికి ఎదుగుదలకు తోడ్పడుతుంది. డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా బాబుకి 16 నెలలు, ఇదే మాకు తెలుచూలు. మా బాబు మానసిక వికాసంలో తేడా ఉందని అనిపించి డాక్టర్ను సంప్రదించాం. డౌన్ సిండ్రోమ్ అన్నారు. అసలు మా బాబుకున్న సమస్య ఏమిటి? భవిష్యత్తులో ఇది నయం అయ్యే అవకాశం ఉందా? మాకు తర్వాత పుట్టే పిల్లలకు ఇది సమస్య వచ్చే అవకాశం ఉందా? మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి తెలియజేయండి. మీరు చెప్పిన కొద్దిపాటి సమాచారాన్ని బట్టి మీ పాపకు డౌన్ సిండ్రోమ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమస్యను నిర్ధారణ చేయడానికి పాపకు క్రోమోజోమ్ల పరీక్ష చేయడం చాలా ముఖ్యం. డౌన్ సిండ్రోమ్ అనేది చాలా ఎక్కువగా చూసే ఒక జన్యుపరమైన సమస్య. పిల్లల్లో క్రోమోజోమ్ల సంఖ్యలో మార్పు, అంటే ఉండాల్సిన క్రోమోజోమ్ల కంటే ఎక్కువగా ఉండటం అన్నది ఈ డౌన్ సిండ్రోమ్ కి కారణం. ఈ సమస్య ఉన్న పిల్లల్లో కండరాలు మృదువుగా ఉండటం, శరీరంలో తగినంత ఎదుగుదల లేకపోవడం, మానసిక వికాసం లేకపోవడం, గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉండటంతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కూడా సమస్యలు ఉండొచ్చు. అయితే కొద్దిమంది పిల్లల్లో ఫిట్స్ రావడం కూడా చూస్తూ ఉంటాం. డౌన్ సిండ్రోమ్ వచ్చిన పిల్లల్లో మానసికమైన ఎదుగుదల లోపం ఉండదని అందరిలో ఒకేలా ఉండదు. వీళ్లల్లో తెలివితేటలు IQ 30% నుంచి 60% వరకు ఉంటుంది. డౌన్ సిండ్రోమ్ జన్యుపరమైన సమస్య అయినప్పటికీ ఇది ఉన్న పిల్లలు పెద్దలను అనుకరించడం, సంగీతం పట్ల ఇష్టం కనబరచడం, ఎప్పుడూ సంతోషంగా ఉండటం వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లలకు గుండె సంబంధించిన ఏదైనా రుగ్మత ఉంటే తక్షణం చికిత్స చేయించాల్సిందే. డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు స్పెషల్ స్కూల్స్ లో చదివించడం, తేలికపాటి వృత్తుల్లో శిక్షణ ఇవ్వడం సాధ్యమే. మహిళల్లో బాగా చిన్న వయసులో లేదా బాగా వయసు పైబడ్డాక గర్భధారణ జరిగిన వారికి డౌన్ సిండ్రోమ్ తో పిల్లలు పుట్టడం ఎక్కువగా చూస్తుంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి పిల్లల్లో వచ్చే డిజీజెస్ గురించి. వన్ ఎగ్జాంపుల్, అ కేస్ స్టడీ. మా పాపకు 7 వయసు. ఈ మధ్య చాలా విపరీతంగా జ్వరం వచ్చి సన్నగా అయిపోయింది. మా ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది. డాక్టర్ ని సంప్రదించాం. మందులు వాడుతున్నాం. జ్వరం తగ్గి మళ్లీ వస్తుంది. నీరసం ఎక్కువగా ఉంది. వాతావరణం వలనో మరే ఇతర సమస్య వలనో పాప చాలా నీరసంగా ఉంటుంది. పాపకు జ్వరం పూర్తిగా తగ్గి లావు పెరగాలంటే మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి. చిన్నపిల్లల్లో పదే పదే వచ్చే జ్వరాలకు అనేక కారణాలు ఉన్నప్పటికీ మీరు చెప్పిన లక్షణాలు మీరుండే ప్రాంతాన్ని బట్టి చూస్తే మీరున్న ప్రదేశాల్లో ఉండే పిల్లల్లో ముఖ్యంగా వెక్టర్బోన్ డిజీజెస్, అంటే దోమలతో వచ్చే డిజీజెస్ కనబడతాయి. లైక్ మలేరియా, పేళ్ల నుంచి వచ్చే బొరీలియా, పిగ్ బోన్ ఫీవర్, కొన్ని ఏకకణ జీవులతో వచ్చే ట్రిప్నోజోమా వంటి జ్వరాలు ఏమైనా వస్తున్నాయా అని తెలుసుకోవడం మొదట చేయాల్సిన విషయం. అలాగే చిన్నపిల్ల

0: పిల్లల్లో తరచు జ్వరం రావడం, బరువు పెరగకపోవడానికి యూరినరీ ఇన్ఫెక్షన్ మరో ముఖ్య కారణంగా చెప్పవచ్చు. పిల్లల్లో ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత నీరసంగా ఉండటం అన్నది మరో ముఖ్య లక్షణం. అయితే ఇలాంటి వాళ్ళంతా కరెక్ట్ గా డాక్టర్ దగ్గర అన్ని డయాగ్నోసిస్ టెస్టింగ్ చేయించుకున్న తర్వాత, నిర్ధారణ చేసిన తర్వాత దానికి కరెక్ట్ మెడికేషన్ వాడాలి. ఇంకో కేస్ స్టడీ అండి. ఇక్కడ ఏమంటారంటే, మా పాప వయసు 6 ఏళ్ళు, ఈ మధ్య చాలా డల్ గా ఉంటుంది, ఇంతకుముందు చాలా చలాకీగా ఉండేది, మొన్న ఈ మధ్య గొంతు నొప్పి ఉందని అంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించాం. పాప నోటిలోని నాలుక మీద గొంతు లోపలికి భాగంలో 2-3 సార్లు పుండ్లలాగా వచ్చాయి, చాలా నొప్పిగా ఉంటుందని చెప్తుంది. అయితే ఈ లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే మౌత్ అల్సర్స్ వస్తున్నాయి, దీన్ని వీళ్ళు నివారించాలి, కరెక్ట్ మెడికేషన్ తీసుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, ఇలా చూస్తూ పోతే చిన్నపిల్లల్లో ఎన్నో డిజీజెస్ వస్తాయి, కానీ ఏదంటే అది మెడికేషన్ ఇవ్వడానికి వీలు లేదు. చిన్నపిల్లలే కదా, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, వీళ్ళకు ఫీవర్స్ కామనే అని ఏదో ఒక మెడికేషన్ వేసే కన్నా డాక్టర్ దగ్గర తీసుకెళ్లి కరెక్ట్ గా డయాగ్నోసిస్ చేయడం ఉత్తమం. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ చేతన్ ర్యాపింగ్ అప్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు విందాం

ఇవాల్టి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో లలిత సంగీతం తర్వాత దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా క్రీడా మహాకుంభ్ నుండి ఖేలో ఇండియా వరకు, గ్రామం నుండి ప్రపంచ వేదిక వరకు భారత క్రీడా ప్రస్థానం అనే అంశం గురించిన వివరాలు

0: మీ మొబైల్ ఇవ్వండి.
1: ఇదిగో
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
4: ముఖాన మొటిమలా
5: సై బాల్,
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడుగులో తామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
7: ఇప్పుడు వినండి లలిత సంగీతం.

ఇంతవరకు మీరు లలిత సంగీతం విన్నారు. ఇప్పుడు దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా క్రీడా మహాకుంభ నుండి ఖేలో ఇండియా వరకు, గ్రామం నుండి ప్రపంచ వేదిక వరకు భారత క్రీడా ప్రస్థానం అనే అంశం గురించిన వివరాలు. శ్రోతలకు నమస్కారం. అంతరిక్షం నుండి సముద్ర గర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు, వ్యవసాయం నుంచి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటోంది. ఈ మార్పుల వెనుక ఉన్న విధానాలేంటి? ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలేవి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? భారతదేశాన్ని ఆధునిక మౌలిక వసతుల శక్తిగా తీర్చిదిద్దుతున్న నిర్మాణాలేవి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏంటి? ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి ప్రత్యేక కార్యక్రమం దార్శనిక భారత్. దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా క్రీడా మహాకుంభ నుంచి ఖేలో ఇండియా వరకు, గ్రామం నుంచి ప్రపంచ వేదిక వరకు భారత క్రీడా ప్రస్థానం అనే అంశం గురించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు భారత క్రీడల్లో ప్రతిభను గుర్తించడం అంటే కొన్ని నగరాలు, కొన్ని ప్రముఖ క్రీడా కేంద్రాలు, కొద్దిమంది కోచ్ల పరిధిలోనే అవకాశాలు లభించటం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్నా ఆ ప్రతిభకు సరైన వేదిక దొరకకపోవటం ఒక పెద్ద సవాలు. ఈ పరిస్థితిని మార్చే దిశగా గుజరాత్లోని ఖేల్ మహాకుంభ్ వంటి క్షేత్రస్థాయి క్రీడా కార్యక్రమాల అనుభవం దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా రూపంలో మరింత విస్తృతమైన వ్యవస్థగా మారింది. క్రీడను కొద్దిమంది ప్రతిభావంతులకే పరిమితం చేయకుండా పాఠశాలలు, గ్రామాలు, మండలాలు, జిల్లాల స్థాయి నుంచి ప్రతిభను గుర్తించే విధానానికి ఇది బలమైన పునాది వేసింది. ఖేలో ఇండియా కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో ప్రతిభ గుర్తింపు, క్రీడా పోటీలు, మౌలిక వసతులు, ఖేలో ఇండియా సెంటర్స్, అకాడమీలు, ఫిట్నెస్, మహిళలు, దివ్యాంగులు, గ్రామీణ ఇంకా సాంప్రదాయ ఆటలకు ప్రోత్సాహం వంటి అంశాలు ఉన్నాయి. ఖేలో ఇండియా మార్పులో అత్యంత ముఖ్యమైన అంశను ప్రతిభను గుర్తించడం. ప్రస్తుత వ్యవస్థలో ప్రతిభను గుర్తించడం కేవలం పెద్ద క్రీడా కేంద్రాల్లో జరిగే ఎంపికలకు పరిమితం కాదు. ఖేలో ఇండియా మార్గదర్శకాల్లో క్షేత్రస్థాయి ప్రతిభాన్వేషణ కోసం మొబైల్ యాప్లు, ఫిట్నెస్ యాప్లు, పిఈ టీచర్స్ శిక్షణ, టాలెంట్ స్కౌట్స్, జోనల్ ప్రతిభ గుర్తింపు కమిటీలు వంటి వ్యవస్థలు ఉన్నాయి. అంటే ఒక చిన్న పట్టణంలో, గ్రామంలో లేదా సాధారణ పాఠశాలలో చదువుతున్న బాలుడి లేదా బాలికలో అసాధారణమైన వేగం, బలం, సమన్వయం లేదా క్రీడా సామర్థ్యం కనిపిస్తే ఆ ప్రతిభకు తదుపరి దశకు వెళ్లే మార్గం ఉండేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు. గుర్తించిన ప్రతిభను రాష్ట్ర క్రీడా సౌకర్యాలు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్స్, ఖేలో ఇండియా స్టేట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, క్రీడా పాఠశాలలు, అకాడమీలు వంటి తదుపరి స్థాయి వ్యవస్థలకు అనుసంధానించే విధానం ఉంది.

ఖేలో ఇండియా దృష్టిలో క్రీడ అంటే కేవలం పతకాలు గెలవటం కాదు. క్రీడల ద్వారా పిల్లలు, యువతలో సమగ్ర అభివృద్ధి, ఆరోగ్యకరమైన జీవనశైలి, సమాజ అభివృద్ధి, సామాజిక సమైక్యత, లింగ సమానత్వం వంటి విస్తృత ప్రయోజనాలను సాధించటమే లక్ష్యం. అందుకే పాఠశాల స్థాయి నుంచే పోటీలు, ఫిట్నెస్, ప్రతిభ గుర్తింపు, శిక్షణ వంటి అంశాలు ఒక నిరంతర మార్గంగా మారుతున్నాయి. 2026లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన, పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకం ఈ దిశను మరింత విస్తరించింది. 2026-27 నుంచి 2030-31 వరకు 36,441 కోట్ల సమిష్టి కేటాయింపుతో ఖేలో ఇండియా ఇంకా జాతీయ క్రీడా సమాఖ్యలకు మద్దతును పెంచింది. ఈ క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఏర్పడుతున్న మార్గం అంతర్జాతీయ క్రీడల్లో కనిపిస్తున్న భారత ప్రదర్శనతో కూడా అనుసంధానమవుతోంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 2024లో పార్లమెంట్లో వెల్లడించిన సమాచారం ప్రకారం హాంగ్జౌ ఏషియన్ గేమ్స్లో భారత బృందంలోని 124 మంది ఖేలో ఇండియా అథ్లెట్స్ 42 పతకాలు సాధించారు. అదే సమయంలో ప్యారిస్ 2024 ఒలింపిక్స్కు వెళ్లిన భారత బృందంలో 28 మంది ఖేలో ఇండియా అథ్లెట్స్ అంటే సుమారు 25% మంది ఉన్నారు. ప్యారిస్ ఒలింపిక్స్లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ సాధించిన మిక్స్డ్ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ బ్రోన్స్ కూడా ఈ అథ్లెట్ అభివృద్ధి పర్యావరణ వ్యవస్థకు ఒక ఉదాహరణగా కేంద్ర ప్రభుత్వం నమోదు చేసింది. సరబ్జోత్ 2019 నుంచి ఖేలో ఇండియా అథ్లెట్గా ఉండి 4 ఖేలో ఇండియా గేమ్స్లో పాల్గొన్నారు. మను భాకర్ కూడా ఖేలో ఇండియా గేమ్స్లో పాల్గొన్నారు. ఇదే విధంగా హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఖేలో ఇండియా అథ్లెట్ రుద్రాంక్ష్ పాటిల్ 10 మీటర్స్ ఎయిర్స్ రైఫిల్లో స్వర్ణం సాధించారు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశముంది. ఈ విజయాలు కేవలం ప్రతిభ వల్లే సాధ్యమైనవి అని చెప్పలేం. ఖేలో ఇండియా, టాప్స్, ఏసీటీసీ జాతీయ శిబిరాలు, అంతర్జాతీయ అనుభవం, పరికరాలు మరియు శిక్షణ మద్దతు వంటి అనేక స్థాయిల మద్దతు ఇందులో భాగమయ్యాయి. ఒక దేశం ప్రపంచ క్రీడాశక్తిగా ఎదగాలంటే కొద్దిమంది అసాధారణ క్రీడాకారులు మాత్రమే సరిపోరు. విస్తృతమైన ప్రతిభావంతుల సమూహం అవసరం. అందుకే గ్రామం నుంచి పాఠశాల వరకు ప్రతిభను గుర్తించడం అత్యంత కీలకం. ఈ విధానం 3 ప్రధాన మార్పులకు దారితీస్తుంది. మొదటిది అవకాశాల ప్రజాస్వామ్యీకరణ. క్రీడా ప్రతిభకు నగరం, కుటుంబ ఆర్థిక పరిస్థితి లేదా ప్రముఖ అకాడమీకి దగ్గరగా ఉండటం మాత్రమే నిర్ణయాత్మక అంశాలు కాకుండా ప్రతిభ ఉన్న ప్రతి ప్రాంతం నుంచి పిల్లలకు పోటీ చేసే అవకాశం కల్పించవచ్చు. రెండవది పెద్ద టాలెంట్ పూల్. ఎక్కువ మంది పిల్లలు వ్యవస్థలోకి వస్తే భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి ప్రతిభను గుర్తించే అవకాశాలు కూడా పెరుగుతాయి. మూడవది నిరంతర అథ్లెట్ పైప్లైన్. ఒక తరం అంతర్జాతీయ స్థాయికి చేరిన తర్వాత తదుపరి తరం కోసం మళ్లీ మొదటి నుంచి వెతకాల్సిన అవసరం తగ్గుతుంది. పాఠశాల నుంచి క్షేత్రస్థాయి పోటీలు, ఖేలో ఇండియా, శిక్షణా కేంద్రాలు, అకాడమీలు వరకు ఒక నిరంతర మార్గం ఏర్పడుతుంది. భారత క్రీడా భవిష్యత్తులో అసలు మార్పు ఒక పతకం గెలిచిన రోజుతో నిర్ణయించబడదు. ఒక చిన్న గ్రామంలోని పిల్లవాడికి నేను కూడా అంతర్జాతీయ క్రీడాకారుడిగా ఎదగగలను అనే మార్గం కనిపించిన రోజే ఆ మార్పు మొదలవుతుంది. ఖేలో ఇండియా ఆ మార్గాన్ని విస్తరించే ప్రయత్నం. ఒకప్పుడు ప్రతిభను వెతుక్కుంటూ కొద్దిమంది కేంద్రాలకే వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు లక్ష్యం ప్రతిభ ఉన్న చోటికే వ్యవస్థను తీసుకెళ్లటం. అందుకే ఖేల్ మహాకుంభ్ నుంచి ఖేలో ఇండియా వరకు సాగిన ప్రయాణాన్ని కేవలం క్రీడా కార్యక్రమాల విస్తరణగా కాకుండా భారతదేశపు క్రీడా ప్రతిభను విస్తరించే జాతీయ నిర్మాణ ప్రక్రియగా చూడవచ్చు. ఈ ప్రయాణం విజయవంతమైతే రేపటి భారత పతకాలు కేవలం కొన్ని క్రీడా కేంద్రాల నుంచి కాకుండా భారతదేశంలోని ప్రతి ప్రాంతం నుంచి వెలువడే ప్రతిభకు ప్రతిబింబంగా నిలిచే అవకాశం ఉంటుంది. అదే భారత క్రీడా భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంతవరకు మీరు దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా క్రీడా మహాకుంభ్ నుంచి ఖేలో ఇండియా వరకు, గ్రామం నుండి ప్రపంచ వేదిక వరకు భారత క్రీడా ప్రస్థానం అనే అంశం గురించిన వివరాలు విన్నారు.

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: విజ్ఞానం, వినోదం,
2: విద్య, వైద్యం,
1: కళలు, సాహిత్యం,
2: చరిత్ర, సంస్కృతి,
1: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
2: ప్రభాత రేఖలు ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
1: తప్పక వినండి ప్రభాత రేఖలు.
3: ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. కేంద్ర ప్రభుత్వం పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007 సవరణలు చేసింది. దీని ద్వారా ఎటువంటి ఛార్జీలు వర్తించని నిర్దిష్ట డిజిటల్ చెల్లింపు విధానాలను నోటిఫై చేసే అధికారం ప్రభుత్వానికి లభించింది. ఈ సవరణ డిజిటల్ లావాదేవీలలో ఆర్థిక సౌలభ్యం, పారదర్శకతను నిర్ధారించడానికి చట్టపరమైన వెసులుబాటును కల్పిస్తుంది. 2026 సెప్టెంబర్ 14 కేంద్ర ప్రభుత్వం ఈ విధానం కింద ఒక నోటిఫికేషన్ను జారీ చేసింది. దీని ప్రకారం 2,000 రూపాయల వరకు ఉండే యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీలపై 0 మర్చెంట్ డిస్కౌంట్ రేటు వర్తిస్తుందని స్పష్టం చేసింది. కార్యాచరణ ప్రమాణాలు, ఫీజు పంపిణీ, నమూనాలు, కేటగిరీ పరిమితులపై యూపీఐ స్టీరింగ్ కమిటీ చర్చించిన తర్వాత 2026 సెప్టెంబర్ 15 ఎన్పీసీఐ ఒక సమగ్ర సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఈ సర్క్యులర్లోని ప్రధాన ముఖ్యాంశాలేంటంటే, వ్యక్తిగత లావాదేవీలకు లావాదేవీ విలువతో సంబంధం లేకుండా ఎటువంటి ఛార్జీలు ఉండవు. మొత్తం యూపీఐ లావాదేవీలలో పీటూపీ లావాదేవీలు పరిమాణం పరంగా 37%, విలువ పరంగా 70% ఉన్నాయి. 2,000 రూపాయల కంటే ఎక్కువ ఉన్న పీటూఎం లావాదేవీలకు మాత్రమే ఛార్జీలు వర్తిస్తాయి. నామమాత్రంగా 0.4% ఎండిఆర్ ఉంటుంది. ఈ కమిషన్ను బ్యాంకులు, యాప్ ప్రొవైడర్లతో సహా చెల్లింపు వ్యవస్థ భాగస్వాములు పంచుకుంటారు. 75,000 రూపాయలు అంతకంటే ఎక్కువ విలువైన అధిక మొత్తం లావాదేవీలపై ఒక్కో లావాదేవీకి ఎండిఆర్ గరిష్ట పరిమితి 300 రూపాయలుగా ఉంటుంది. రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధనం, వ్యవసాయ ఇన్పుట్లు మొదలైన రంగాల విషయంలో 2,000 రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలకు 5 రూపాయల చొప్పున ఒకే తరహా ఎండిఆర్ వర్తిస్తుంది. ఈ ఒకటి రేటు నమూనా అత్యవసర ప్రజాసేవలు, తక్కువ లాభాల మార్జిన్ ఉన్న పరిశ్రమలలో ఖర్చుల విషయంలో స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. ఇలాంటి పారిశ్రామిక విభాగాలు మొత్తం యూపీఐ పీటూఎం లావాదేవీల పరిమాణంలో దాదాపు 17%, యూపీఐ మర్చెంట్ లావాదేవీల విలువలో సుమారు 46% వాటాను కలిగి ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్లు, సెక్యూరిటీలు, స్టాక్ బ్రోకర్లు, డీలర్లకు చేసే చెల్లింపులపై నామమాత్రంగా 0.02% ఎండిఆర్ వర్తిస్తుంది. దీని గరిష్ట పరిమితి 300 రూపాయలు. ఈ తగ్గిన రేటు వ్యవస్థీకృత ఆర్థిక మార్కెట్లలో రీటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. పర్సన్ టు పర్సన్ మర్చెంట్ వర్గీకరణ కింద యూపీఐ క్యూఆర్ కోడ్ల ద్వారా నెలకు 100,000 రూపాయల వరకు స్వీకరించే చిన్న వ్యాపారులు అన్ని లావాదేవీలపై తప్పనిసరి 0 ఎండిఆర్ సౌకర్యాన్ని కొనసాగిస్తారు. ఇది అవ్యవస్థీకృత వీధి వ్యాపారులను వ్యవస్థీకృత ఖాతాలతో అనుసంధానిస్తుంది. ఇది సంఘటిత, అసంఘటిత రంగంలో డిజిటల్ స్వీకరణను ప్రోత్సహిస్తుంది. యూపీఐ యాప్ ప్రొవైడర్లు ప్లాట్ఫామ్ ఫీజులను లేదా కనిపించని ఛార్జీలను వసూలు చేయకుండా స్పష్టంగా నిషేధం ఉంది. యూపీఐ చెల్లింపులపై ఎండిఆర్ ఛార్జీలను వ్యాపారులు, వినియోగదారుల నుంచి వసూలు చేయకుండా బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యక్తులకు ఉచిత యూపీఐ లావాదేవీలపై నెలవారీ కోటాలు, పరిమాణపరమైన పరిమితులు లేదా విభాగపరమైన పరిమితులు ఏవీ లేవు. బ్యాంకులు, ఎన్పీసీఐ ద్వారా అమలయ్యే రోజువారీ లావాదేవీల పరిమితులు పూర్తిగా రిస్క్ నిర్వహణ చర్యలే కాని వాణిజ్య ఛార్జీల శ్రేణులు

0: కావు. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం కేవలం 4% మర్చెంట్ లావాదేవీలు మాత్రమే ఎండిఆర్ ప్రవేశపెట్టడం ద్వారా ప్రభావితమవుతాయి. ఎందుకంటే చాలా వరకు లావాదేవీలు 2,000 రూపాయల పరిమితి కంటే తక్కువగా ఉన్నాయి లేదా 0 MDR P2M విధానం కింద ఉన్నాయి. ఇది సూక్ష్మ చిన్న వ్యాపారులపై ఖర్చుల భారం పడకుండా చూసుకుంటుంది. చిన్న వ్యాపారుల విషయంలో యూపీఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి వసూలు చేసిన మొత్తం ఎండిఆర్లో 5% ఒక ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. ఇది యూపీఐ వాడకాన్ని విస్తృతం చేయడంతో పాటు అది నిరంతరం కొనసాగేలా ప్రోత్సహిస్తుంది. ఇది భారత డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో చిన్న వ్యాపారుల చేరికను వేగవంతం చేస్తుంది. కొత్త ఎండిఆర్ ఫ్రేమ్వర్క్ యూపీఐని స్వయం సమృద్ధిగా మారుస్తుంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మరింత విస్తరణకు ప్రోత్సాహకాలను అందిస్తుంది. అత్యధిక శాతం చెల్లింపులు ఎటువంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా ఉండేలా చూస్తూనే పోటీతత్వం ఉండేలా చూసుకుంటుంది. ఫైనాన్స్పై స్టాండింగ్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా ఈ నిర్ణయం ఉంది. కమిటీ 32వ నివేదికలో ఈ విధానాలను సిఫారసు చేసింది. యూపీఐ వ్యవస్థ ఆర్థిక సుస్థిరతను సాధించేలా చూసేందుకు లాభదాయకమైన ఆదాయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం చాలా కీలకమని కమిటీ ప్రధానంగా సూచిస్తోంది. వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

ఆకాశవాణి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఉద్యోగ సమాచారం. అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ రెండవ భాగం. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. ముందుగా ఉద్యోగ సమాచారం. ఆర్ఆర్బీలో 3477 ఎన్టీపీసీ ఉద్యోగాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 3477. అర్హత సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి విషయానికొస్తే జనవరి 1, 2027 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవటానికి ప్రారంభ తేదీ 8వ తారీఖు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 6వ తారీఖు. దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్ చిరునామా https://www.rrbapply.gov.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://www.rrbapply.gov.in. తర్వాత ఆర్ఆర్బీలో 1688 అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ పోస్టుల వివరాలు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో అండర్ గ్రాడ్యుయేట్ కి సంబంధించి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి చెందిన టికెట్ క్లర్క్, అకౌంట్స్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 1688. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్ష ఈ పోస్టులకు ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని పోస్టులకు ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ నైపుణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి జనవరి 1, 2027 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ 15వ తారీఖు. ఆన్లైన్ దరఖాస్తులకు ఆఖరు తేదీ 13వ తారీఖు. వెబ్సైట్ చిరునామా www.rrbapply.gov.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి www.rrbapply.gov.in. తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్ వివిధ ట్రేడుల్లో ఐటీఐ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 24. ట్రేడ్ల వారీగా స్టీవర్డ్ 1 ఖాళీ, డెస్క్ టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ 2, సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లేదా హిందీ 2, ఫోటోగ్రాఫర్ 1, సీఓపీఏ 14 ఖాళీలు, ఐటీఈఎస్ఎం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ 2, మల్టీమీడియా అండ్ వెబ్ పేజీ డిజైనర్ 2 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత ట్రేడుల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఐటీఐలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ లేదా మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇమెయిల్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇమెయిల్ ఐడి ఏంటంటే admin.dipr@gov.in. ఇమెయిల్ ఐడి admin.dipr@gov.in. దరఖాస్తులకు ఆఖరు తేదీ 14వ తారీఖు. వెబ్సైట్ చిరునామా మరిన్ని వివరాలకు https://www.drdo.gov.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://www.drdo.gov.in. మరో సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలలో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 2536. పోస్టుల విషయానికొస్తే

0: లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ, ఈ పోస్టులు ఉన్నాయి. అర్హత విషయానికి వస్తే ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. డిఈఓ లేదా డిఈఓ గ్రేడ్ ఏ పోస్టుల కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుంచి గణితం ఒక సబ్జెక్టుగా, సైన్స్ స్ట్రీంలో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 2026 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. టైర్ 1, టైర్ 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇప్పుడు చెప్పిన ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ ఆన్లైన్ దరఖాస్తులకు ఆఖరు తేదీ 7వ తారీఖు. దరఖాస్తు సవరణ తేదీలు 14వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఉంటుంది. మరిన్ని వివరాలకు వెబ్సైట్ చిరునామా https://ssc.nic.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://ssc.nic.in. ఉద్యోగ సమాచారం విన్నారు.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది.
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: ఇప్పుడు విందాం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
6: శ్రోతలకు నమస్కారం. వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగానికి స్వాగతం, క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 మధ్య జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన విషయాల గురించిన క్విజ్ కార్యక్రమం నిర్వహించుకుందాం. ఇందులో 10 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ 10 ప్రశ్నలకు 4 ఆప్షన్స్ కూడా ఇవ్వబడతాయి. ఈ ఆప్షన్స్లో మీరు సరైన ఆప్షన్ మీరు ఎంపిక చేసేలోపు ఒక మంచి పాట విందాం. ఆ తర్వాత ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి సరైన సమాధానం మీకు ఇవ్వబడుతుంది. మరి పేపర్ పెన్తో రెడీగా ఉన్నారు కదా? మొదటి ప్రశ్న, 2026 ఆసియా క్రీడల్లో మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారిణి ఎవరు? ప్రశ్న మరొకసారి, 2026 ఆసియా క్రీడల్లో మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారిణి ఎవరు? ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ సైకోమ్ మీరాబాయి చాను, ఆప్షన్ బి వినేష్ ఫోగట్, ఆప్షన్ సి కరణం మల్లేశ్వరి, ఆప్షన్ డి లవ్లీనా బోర్గోహైన్. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ సైకోమ్ మీరాబాయి చాను, ఆప్షన్ బి వినేష్ ఫోగట్, ఆప్షన్ సి కరణం మల్లేశ్వరి, ఆప్షన్ డి లవ్లీనా బోర్గోహైన్. ఇప్పుడు 2వ ప్రశ్న, 2027 ఐపీఎల్ ప్లేయర్ వేలం డిసెంబర్ 2026లో ఏ నగరంలో నిర్వహించనున్నట్లు బీసీసీఏ ప్రకటించింది? ప్రశ్న మరొకసారి, 2027 ఐపీఎల్ ప్లేయర్ వేలం డిసెంబర్ 2026లో ఏ నగరంలో నిర్వహించనున్నట్లు బీసీసీఏ ప్రకటించింది? ఇప్పుడు ఆప్షన్స్, ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి గోవా, ఆప్షన్ డి అహ్మదాబాద్. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి గోవా, ఆప్షన్ డి అహ్మదాబాద్. 3వ ప్రశ్న, సెప్టెంబర్ 30, 2026న భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఎవరితో ఫోన్ సంభాషణ జరిపారు?

2026 సెప్టెంబర్ 30న భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఎవరితో ఫోన్ సంభాషణ జరిపారు? దీనికి ఆప్షన్స్, ఆప్షన్ ఏ జో బైడెన్, ఆప్షన్ బి డొనాల్డ్ ట్రంప్, ఆప్షన్ సి షీ జిన్పింగ్, ఆప్షన్ డి కీర్ స్టార్మర్. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ జో బైడెన్, ఆప్షన్ బి డొనాల్డ్ ట్రంప్, ఆప్షన్ సి షీ జిన్పింగ్, ఆప్షన్ డి కీర్ స్టార్మర్. నాలుగో ప్రశ్న, భారత్ అమెరికా చర్చల్లో సెప్టెంబర్ 2026లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన అంశం ఏమిటి? ప్రశ్న మరొకసారి, భారత్ అమెరికా చర్చల్లో సెప్టెంబర్ 2026లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన అంశం ఏమిటి? ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ అంతరిక్ష పర్యాటకం, ఆప్షన్ బి తాత్కాలిక వాణిజ్య ఒప్పందం, ఆప్షన్ సి కొత్త కరెన్సీ ఏర్పాటు, ఆప్షన్ డి ఒలింపిక్స్ నిర్వహణ. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ అంతరిక్ష పర్యాటకం, ఆప్షన్ బి తాత్కాలిక వాణిజ్య ఒప్పందం, ఆప్షన్ సి కొత్త కరెన్సీ ఏర్పాటు, ఆప్షన్ డి ఒలింపిక్స్ నిర్వహణ. ఇప్పుడు మనం 5వ ప్రశ్న చూద్దాం. ఆర్బీఐ అక్టోబర్ 2026 సమావేశానికి ముందు ఆర్థికవేత్తల అంచనా వేసినటువంటి రెపో రేట్ ఎంత? ప్రశ్న మరొకసారి, ఆర్బీఐ అక్టోబర్ 2026 సమావేశానికి ముందు ఆర్థికవేత్తల అంచనా వేసినటువంటి రెపో రేట్ ఎంత? ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ 4.50%, ఆప్షన్ బి 5.00%, ఆప్షన్ సి 5.50%, ఆప్షన్ డి 6.00%. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ 4.50%, ఆప్షన్ బి 5.00%, ఆప్షన్ సి 5.50%, ఆప్షన్ డి 6.00%. ఇప్పుడు మనం 6వ ప్రశ్న చూద్దాం. 2026లో భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే సుమారుగా ఎంత శాతం తగ్గింది? ప్రశ్న మరొకసారి, 2026లో భారత రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే సుమారుగా ఎంత శాతం తగ్గింది? ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 2%, ఆప్షన్ బి 4%, ఆప్షన్ సి 6%, ఆప్షన్ డి 10%. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ 2%, ఆప్షన్ బి 4%, ఆప్షన్ సి 6%, ఆప్షన్ డి 10%. ఇప్పుడు 7వ ప్రశ్న చూద్దాం. బంగాళాఖాతంలో కొత్తగా గుర్తించిన చేప జాతి పేరేమిటి? ప్రశ్న మరొకసారి, బంగాళాఖాతంలో కొత్తగా గుర్తించిన చేప జాతి పేరేమిటి? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ బ్యాథిమైరస్ పెర్ప్లెక్సస్, ఆప్షన్ బి హిమాంతురా ఇండికా, ఆప్షన్ సి పెంగాషియస్ బెంగాలెన్సిస్, ఆప్షన్ డి స్కాంబర్ ఇండికస్. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ బ్యాథిమైరస్ పెర్ప్లెక్సస్, ఆప్షన్ బి హిమాంతురా ఇండికా, ఆప్షన్ సి పెంగాషియస్ బెంగాలెన్సిస్, ఆప్షన్ డి స్కాంబర్ ఇండికస్. ఇక 8వ ప్రశ్న, 2026 సెప్టెంబర్ 24న ప్రారంభమైన ఉడాన్ UDAN తదుపరి దశ ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయబడింది? ప్రశ్న మరొకసారి, 2026 సెప్టెంబర్ 24న ప్రారంభమైన ఉడాన్ UDAN తదుపరి దశ ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయబడింది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 18, ఆప్షన్ సి 22, ఆప్షన్ డి 28. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 18, ఆప్షన్ సి

22, ఆప్షన్ డి 28. ఇక 9వ ప్రశ్న. 2026 సెప్టెంబర్ చివరి వారంలో భారత విదేశీ మార్గ నిల్వలు సుమారుగా ఎంతగా నమోదయ్యాయి? ప్రశ్న మరొకసారి. 2026 సెప్టెంబర్ చివరి వారంలో భారత విదేశీ మార్గ నిల్వలు సుమారుగా ఎంతగా నమోదయ్యాయి? ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 565.9 బిలియన్ డాలర్లు, ఆప్షన్ బి 665.9 బిలియన్ డాలర్లు, ఆప్షన్ సి 765.9 బిలియన్ డాలర్లు, ఆప్షన్ డి 865.9 బిలియన్ డాలర్లు. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ 565.9 బిలియన్ డాలర్లు, ఆప్షన్ బి 665.9 బిలియన్ డాలర్లు, ఆప్షన్ సి 765.9 బిలియన్ డాలర్లు, ఆప్షన్ డి 865.9 బిలియన్ డాలర్లు. ఇప్పుడు 10వది ఆఖరి ప్రశ్న చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అక్టోబర్ 1, 2026 అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల్లో ఏమి ఉంది? ప్రశ్న మరొకసారి. 2026 అక్టోబర్ 1 అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల్లో ఏది ఉంది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ 2026, ఆప్షన్ బి డిజిటల్ ఇండియా యాక్ట్ 2026, ఆప్షన్ సి నేషనల్ ఎడ్యుకేషన్ యాక్ట్ 2026, ఆప్షన్ డి ఇండియన్ బ్యాంకింగ్ రిఫార్మ్ యాక్ట్ 2026. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ 2026, ఆప్షన్ బి డిజిటల్ ఇండియా యాక్ట్ 2026, ఆప్షన్ సి నేషనల్ ఎడ్యుకేషన్ యాక్ట్ 2026, ఆప్షన్ డి ఇండియన్ బ్యాంకింగ్ రిఫార్మ్ యాక్ట్ 2026. మరి శ్రోతలు, 10 ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది కదా, జాగ్రత్తగా నోట్ చేసుకున్నారని భావిస్తున్నాను. వీటికి సమాధానాలు మీరు నోట్ చేస్తూ ఉండగా ఒక మంచి పాట విందాం. ఆ తర్వాత ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి సరైన సమాధానం ఇవ్వడం జరుగుతుంది. మీరు పిక్ చేసినటువంటి సమాధానాలతో పోల్చుకోండి. ఇప్పుడు ఒక మంచి పాట విందాం. 1, 2, 3.

పాట విన్నారు కదా. మరి శ్రోతలు, ఈ వారం కరెంట్ అఫైర్స్ క్విజ్ కార్యక్రమంలో ఇచ్చినటువంటి 10 ప్రశ్నలకు సంబంధించిన సరైన సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. వీటితో మీరు నోట్ చేసుకున్నటువంటి సమాధానాలతో వీటిని పోల్చుకోండి. మొట్టమొదటి ప్రశ్న, 2026 ఆసియా క్రీడల్లో మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారిణి ఎవరు అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ సైకోమ్ మీరాబాయి చాను. ఆప్షన్ ఏ సైకోమ్ మీరాబాయి చాను ఇస్ ది రైట్ ఆన్సర్. ఇక రెండవ ప్రశ్నలో, 2027 ఐపీఎల్ ప్లేయర్స్ వేలం డిసెంబర్ 2026 ఏ నగరంలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది అంటే దానికి సరైన సమాధానం ఆప్షన్ సి గోవా. ఆప్షన్ సి గోవా ఇస్ ది రైట్ ఆన్సర్. ఇక మూడో ప్రశ్న, సెప్టెంబర్ 30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఎవరితో ఫోన్ సంభాషణ చర్చలు జరిపారు అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్. ఆప్షన్ బి డొనాల్డ్ ట్రంప్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఇక నాలుగో ప్రశ్న, భారత్ అమెరికా చర్చల్లో సెప్టెంబర్ 2026 ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన అంశం ఏది అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి తాత్కాలిక వాణిజ్య ఒప్పందం. ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్, ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది చర్చకు వచ్చిన అంశం. ఇక ఐదో ప్రశ్న, ఆర్బీఐ అక్టోబర్ 2026 సమావేశానికి ముందు ఆర్థిక వేత్తలు అంచనా వేసినటువంటి రెపో రేట్ ఎంత అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి 5.50%. ఆప్షన్ సి 5.50% ఇస్ ది రైట్ ఆన్సర్. ఇక ఆరో ప్రశ్న, 2026 భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే సుమారుగా ఎంత శాతం తగ్గింది అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి 6%. ఆప్షన్ సి 6% ఇస్ ది రైట్ ఆన్సర్. ఇక ఏడో ప్రశ్న, బంగాళాఖాతంలో కొత్తగా గుర్తించిన చేప జాతి పేరు ఏమిటి అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ బాథిమైరస్ పెర్ప్లెక్సస్. ఆప్షన్ ఏ బాథిమైరస్ పెర్ప్లెక్సస్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఇక ఎనిమిదవ ప్రశ్న, 2026 సెప్టెంబర్ 24 ప్రారంభమైనటువంటి ఉడాన్ యుడిఏఎన్ తదుపరి దశ ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయబడింది అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి 22. 22 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఉడాన్ తదుపరి దశ అమలు చేయడం జరిగింది. ఇక తొమ్మిదో ప్రశ్న, సెప్టెంబర్ 2026 చివరి వారంలో భారత విదేశీ మారక నిల్వలు అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ సుమారుగా ఎంతగా నమోదయ్యాయి అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి 765.9 బిలియన్ డాలర్లు. 765.9 బిలియన్ డాలర్లుగా ఒక నివేదికలో తెలుస్తుంది.

0: ఇక 10వది ఆఖరి ప్రశ్న. అక్టోబర్ 1, 2026న అమల్లోకి వచ్చిన చట్టం ఏది అంటే, దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ 2026. ఆప్షన్ ఏ, బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ 2026 ఈజ్ ది రైట్ ఆన్సర్. మరి శ్రోతలు, వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ క్విజ్ కార్యక్రమంలో 10 ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి సమాధానాలు ఇవ్వడం జరిగింది కదా. మీరు పిక్ చేసినటువంటి సమాధానాలతోటి పోల్చుకున్నారు, అలాగే చాలా వరకు సరైన సమాధానాలని మీరు నోట్ చేసుకుని ఉంటారని భావిస్తున్నాం. కరెంట్ అఫైర్స్ కార్యక్రమాన్ని రెగ్యులర్గా వినండి, మీ పోటీ పరీక్షల్లో మార్కులు సంపాదించుకునే అవకాశాలను మరింత మెరుగుపరచుకోండి. ఇక ఈ వారానికి ఇక్కడ ముగించి, మళ్ళీ వచ్చే వారం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే వరకు మీ సుధాకర్ మోహన్ కు సెలవు. బాయ్.
1: ఇంతవరకు మీరు వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం విన్నారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
2: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
3: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
2: ప్రతి సోమవారం ఉదయం 8:35
3: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
2: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
3: తప్పక వినండి రత్న దీపికావళి
2: ప్రతి సోమవారం ఉదయం 8:35
3: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై.

యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రపంచ జంతు దినోత్సవం వివరాలు, ఆ తర్వాత తరికొండ గీతరవళి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో సమస్యాత్మక భూములు, వాటి యాజమాన్యం గురించి డాక్టర్ జీపీ లీలావతి గారి ప్రసంగం. 7:45 క్రైస్తవ భక్తి గీతాలు. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:15 ఆ తర్వాత 8:40 చిత్రకుసుమాలు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఆపాత మధురాలు. 10:00 అఖిల భారత రవివాసరే సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాలు. ఇక రేపు ఉదయం 6:00 ప్రభోద గీతంతో మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజన్.

లో శివభక్తి గీతాలు 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీమతి జీరాజేశ్వరి. 6:35 పొలం కబుర్లు. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం 6:45. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7:05

0: 30 నిమిషాలకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి. 8:35 రత్నదీపికావళి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రసూతి వైద్య నిపుణులు సర్ ఆర్కాట్ లక్ష్మణస్వామి ముదలియార్ గారు గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారం చేస్తాం. రేపు ఉదయం 9 గంటలకు హెలో ఆకాశవాణి ప్రత్యక్ష ఫోన్ ఇన్ ప్రసారంలో టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే చిత్రగీతాలు. 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15, 12:10, 12:40 ఆ తర్వాత 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. రేపు మధ్యాహ్నం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. రేపు సాయంత్రం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా భారతీయ న్యాయ సంహిత భారత న్యాయ వ్యవస్థకు కొత్త దశ అన్న అంశం గురించిన విశేషాలు. తర్వాత అనుబంధాలు శ్రీమతి కేవీఎన్ సంధ్యారాణి గారి కథానిక. 5:30 యువవాణి యోజనల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. అనంతరం ప్రపంచ నివాస దినోత్సవం వివరాలు. ఆ తర్వాత సినీ ధమాకా. రేపు సాయంత్రం 6:30 కేరాఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు మా సమాధానాల కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:15 వ్యవసాయ పాఠశాలలో ఎల్నినో పరిస్థితులలో మెట్ట పంటల సాగులో మెళకువల గురించి అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి రాధాకుమారి గారి ప్రసంగం విజయవాడ కేంద్రం నుండి. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. రేపు రాత్రి 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. రేపు 9:30 రాత్రి చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు. ఆ తర్వాత 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. External Affairs Minister Dr. S. Jaishankar has said that international peace and security, supply chain resilience and connectivity are among the key areas where emerging and middle powers can play an important role. Dr. Jaishankar was speaking at the 62nd Munich Security Conference in New Delhi today. He said the world, its agenda and its geopolitical landscape are all undergoing significant changes, creating substantial scope for cooperation among emerging and middle powers.
2: There is today a substantial agenda for emerging and middle powers to cooperate. The world is changing, its agenda is changing, the landscape is changing, the architecture is changing, and I'm very glad today that we have this issue as a starting point before us, because I hope that it would give our gathering a stronger purpose and a clearer direction.
1: Dr. Jaishankar said the changing landscape shaping the debate around emerging and middle powers is marked by the repositioning of the United States, the rise of China and growing global interdependence. Union Agriculture and Rural Development Minister Shivraj Singh Chauhan has said the center will extend support to Andhra Pradesh in providing pakka houses to poor families in the state. Mr. Chauhan, along with Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu, today launched a pilot project for constructing houses using 3D concrete printing technology at Buripalin village in Guntur district. Speaking on the occasion, Mr. Chauhan said the center has sanctioned 3 lakh houses for Andhra Pradesh and will sanction another 3 lakh before the completion of the ongoing construction. Secretary in the Ministry of Statistics and Programme Implementation Saurabh Garg today said India's economic resilience, supported by strong corporate performance and sustained investment activity, is now being reflected in upward revisions to the country's growth estimates by various international agencies. Mr. Garg was talking to the media on the sidelines of the Kautilya Economic Enclave in New Delhi. Campaigning ended today for by-elections to 5 assembly constituencies across Tamil Nadu, Puducherry and West Bengal and 1 Lok Sabha constituency in Assam. Polling for the 6 seats will be held on Tuesday, while counting of votes will take place on

0: Friday. Meanwhile, the BJP has fielded Dinesh Arya as the party candidate for the upcoming biennial election to the Rajya Sabha in Uttarakhand. The BJP has also announced the name of Rukmini Malik as its candidate for the Rajya Sabha by-election in West Bengal. Uttar Pradesh Chief Minister Yogi Adityanath has announced that Bhadohi district will now be known as Sant Ravidas Nagar Bhadohi. Speaking at a program in Bhadohi today, Mr. Adityanath said the new name reflects the district's association with Sant Ravidas, the medieval saint and social reformer. On the occasion, the Chief Minister also inaugurated and laid the foundation stones for 112 development projects worth more than 1,340 crore rupees. Vice President C.P. Radhakrishnan has said that the truly developed India must be built on trust among citizens, strong family values, character among the youth and compassion in society. Mr. Radhakrishnan was addressing the Mahaparv Shamapana Ceremony 2026 organized by Bhagwan Mahavir Memorial Committee and Jain Mahasabham in New Delhi today. Earlier in the day, the Vice President addressed the 58th Foundation Day of the Institute of Company Secretaries of India in New Delhi. Mr. Radhakrishnan emphasized that corporate governance is the invisible infrastructure of a modern economy. The curtain has come down on the Asian Games with a dazzling closing ceremony in Aichi, Nagoya, Japan, bringing more than 2 weeks of action-packed competition across 43 disciplines to an end. The ceremony featured the traditional parade of athletes, the lowering of the Asian Games flag, and the formal handover to Doha, Qatar, the host city for the 2030 edition. Proudly carrying the Indian tricolour for the closing ceremony was India's women's flag bearer and shooting star Neeru Dhanda. The double gold medalist led the Indian contingent in a proud moment for the nation. India signed off from the games in fourth place in the overall medal standings behind China, Japan and South Korea. The Indian contingent returned with an impressive haul of 85 medals, including 21 gold, 27 silver and 37 bronze. And that is the end of this news bulletin.
1: మీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
2: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
1: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
2: ఎలా తెలుసుకోవచ్చు?
1: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ళ లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
2: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
1: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
3: ఆర్బిఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: Less premium, more bonus, most suitable for your loved ones. RPI Life, nothing better than this.
6: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఇళ్లు లేని పేదలందరికీ సొంత గృహాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దివ్యాంగులు స్వశక్తితో ఎదిగి ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వార్తల వివరాలు. ఇళ్లు లేని పేదలందరికీ సొంత గృహాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో పీఎంఏవై గ్రామీణ్ 2.0 కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఇళ్ల నిర్మాణం పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 3 లక్షల ఇళ్లలో 3 లక్షల కుటుంబాల జీవితాలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. బయట వాతావరణం కంటే 3D టెక్నాలజీతో నిర్మించిన ఇళ్లలో కనీసం 8 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
8: 8 లక్షల ఇండ్లు 14-19లో పూర్తి చేశాం. 17 లక్షల ఇండ్లు శాంక్షన్ చేస్తే 6 లక్షల ఇండ్లు క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఒకటే మీకు అందరికి హామీ ఇస్తున్నా, ఇవన్నీ పూర్తి

0: చేస్తాం. సమిక్షేమం అభివృద్ధితో పాటు ప్రజా సమస్యలు కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మీ అందరికి ఒకటి హామీ ఇచ్చాను, శాశ్వతంగా పెండింగ్ లో ఉండే సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నాం.
1: ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. తెనాలి మండలం బుర్రిపాలెంలో ఈరోజు జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం చేపట్టిన 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలోపు మరో 3 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని, వాటితో పాటు మరో 3 లక్షల ఇళ్లను కూడా రాష్ట్రానికి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వీబీజీ రామ్జీ పథకం ద్వారా పల్లె పండుగ పేరిట గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను 360 డిగ్రీల్లో అభివృద్ది చేస్తున్నారని, ఎన్డీఏ కూటమి నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
2: हमने जो फार्मूला बनाया था केंद्र सरकार ने उसके हिसाब से तो मुझे अधिकारियों ने अफसरों ने बताया कि 76,000 मकान केवल मिलेंगे, लेकिन बाबू ने कहा नहीं, मुझे सबके घर बनाना है और मकान चाहिए, और इसलिए हमने 76,000 नहीं, केंद्र सरकार ने प्रधानमंत्री जी के आशीर्वाद से 3 लाख मकान बनाने की पहली किस्त आंध्र प्रदेश के गरीबों को समर्पित की है.
1: ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింగీతం మృతి అత్యంత బాధాకరమని, సినీ పరిశ్రమకు ఆయన దిక్సూచి వంటివారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సందేశంలో పేర్కొన్నారు. ఆయన చలనచిత్ర పరిశ్రమకి విభిన్న చిత్రాలు అందించిన దర్శకుడని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కొనియాడారు. దక్షిణ భారత సినీ రంగంపై సింగీతం శ్రీనివాసరావు తనదైన ముద్ర వేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా సింగీతం శ్రీనివాసరావు మరణం పట్ల కందుల దుర్గేష్, నారా లోకేష్ సహా పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ్ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా భారత ఈశాన్య ప్రాంతం అభివృద్ది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అష్టలక్ష్మిగా పిలుచుకునే భారత ఈశాన్య ప్రాంతం ఎన్ఈఆర్ అభివృద్ది లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మౌలిక సదుపాయాల అభివృద్ది, జీవనోపాధిని మెరుగుపరచడం, శాశ్వత శాంతిని నెలకొల్పడం మొదలైన అంశాలపై దృష్టి సారిస్తూ వివిధ కార్యక్రమాలను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం 2014లో సమగ్రమైన యాక్ట్ ఈస్ట్ పాలసీ పేరిట కీలక పథకాలను ప్రవేశపెట్టింది. పీఎం డివైన్ కార్యక్రమం కింద 2022-23 నుండి 2025-26 వరకు 6,600 కోట్ల రూపాయలు కేటాయించింది. 2017లో ప్రారంభించబడిన ఎన్ఈఎస్ఐడిఎస్ పథకం, ఉన్నతి 2024 పథకం కింద మౌలిక సదుపాయాలు అభివృద్ది చెందాయి. స్థూల బడ్జెట్ మద్దతు జీబీఎస్ విధానం కింద గత 12 ఏళ్లలో 7 లక్షల కోట్లకు పైగా నిధులు ఈశాన్య ప్రాంతం కోసం వినియోగించబడ్డాయి. భారత్ నెట్ ద్వారా 6,355 గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు విస్తరించాయి. వ్యవసాయ రంగం అభివృద్ది చెంది పంటల అంతర్జాతీయ ఎగుమతులు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా ఈశాన్య ప్రాంతం సమిష్టి ఆర్థిక వ్యవస్థ 2014-2015లో 3.32 లక్షల కోట్ల నుండి 200% కంటే ఎక్కువ పెరిగి 2024-25 నాటికి 10.21 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. ఈశాన్య ప్రాంత అభివృద్ది గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో మాట్లాడుతూ,
3: నార్త్ ఈస్ట్ కి సబ్సే బడీ పీడా హమేషా దూరీ కి రహీ, దూరీ దిలో కి, దూరీ స్థానో కి. దశకో తక్ యహాన్ కే లోగో కే మహసూస్ హోతా రహా కి దేశ్ కా వికాస్ కహీ ఔర్ హో రహా హై ఔర్ వే పీచే ఛూట్ రహే హై. ఇస్కా అసర్ కేవల్ అర్థవ్యవస్థా పర్ నహీ పడా బల్కి భరోసే పర్ భీ పడా. ఇస్ భావనా కో బదల్నే కా కామ్ భాజప్ నే కియా. డబల్ ఇంజిన్ కి సర్కార్ నే నార్త్ ఈస్ట్ కే వికాస్ కో ప్రాథమికత బనాయా.
1: దివ్యాంగులు స్వస

0: శక్తితో ఎదిగి ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఈ రోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు 50 లక్షల రూపాయలతో ఆల్లింకో సంస్థ భాగస్వామ్యంతో దివ్యాంగులు, వయోవృద్దులకు బ్యాటరీ సైకిళ్లను, జాయిస్టిక్ వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగులందరికీ అవసరమైన పరికరాలు పూర్తిగా అందే వరకు ప్రతి సంవత్సరం పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. భారతదేశ భక్తి విశ్వాసాలకు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన శ్రీ సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్బంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడాది పాటు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ, భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి సోమనాథ్ క్షేత్రానికి ప్రత్యేక రైలును ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సోమనాథ్ దేవాలయంతో ముడిపడి ఉన్న మన జాతి సాంస్కృతిక వైభవాన్ని, ఆత్మగౌరవాన్ని తెలియజేయడమే సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ యాత్ర లక్ష్యమని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇల్లు లేని పేదలందరికీ సొంత గృహాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దివ్యాంగులు స్వశక్తితో ఎదిగి ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్కా, జాబ్ దొరికింది.
2: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడంత షాపింగ్?
1: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
2: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
1: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
2: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
1: కానీ అక్క
2: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
1: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
2: నిన్ను
3: ఆర్బీఐ చెబుతుంది,
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ఉదీయమానానాం మధ్యమానాం చ శక్తీనాం పరస్పర సహయోగే బలం ప్రదత్తవాన్. కేంద్రీయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆంధ్రప్రదేశే త్రిఆయామి కంక్రీట్ ముద్రణ ప్రౌద్యోగిక్యా 3 లక్ష గృహాణాం నిర్మాణాయ ప్రాయోగిక పరియోజనాయా శుభారంభం అకరోత్. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణనవర్య ఉక్తవాన్ యత్ వికసిత భారతస్య నిర్మాణాయ సుశాసనం అదృశ్యాధారభూత సంరచనాయా రూపే అస్తి. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బంగ రాజ్యేషు 5 విధానసభాక్షేత్రాణాం, అసమరాజ్యే 1 లోకసభాక్షేత్రస్య చ ఉపనిర్వాచనానాం కృతే ప్రచారః సమాప్తః. అపి చ ఐషమః వర్షస్య జపాన్ దేశస్య నాగోయా నగరే ఏషియాయి క్రీడాః సమాప్తాః. భారతం సమగ్ర పదక తాలికాయాం 4th స్థానం ప్రాప్తవత్. అథ వార్తాః విస్తరేణ. విదేశ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర అవదత్ యత్ అంతరాష్ట్రీయ శాంతి సురక్షా చ ఆపూర్తి శృంఖలాయా సుదృఢత్వం సంపర్క వ్యవస్థా చ ఉదీయమాన మధ్యమ శక్తీనాం ఈఎంపి ఇత్యతేషాం కార్యసూచ్యా మహత్వపూర్ణా విషయా సంతి. అద్య నవదిల్ల్యాం 62వ మ్యూనిక్ సురక్షా సమ్మేళనే భాషమాణ విదేశమంత్రి అవదత్ యత్ ఉదీయమానా మధ్యమా చ శక్తయ వైశ్విక దక్షిణాత్ వైశ్వికోత్తరాత్ చ సంతి, యా అధికం ప్రాసంగికత్వం ప్రాప్తుం ఇతి స్వలక్ష్యే ఏకీభూతాః సంతి. సహ నిర్దిష్టవాన్ యత్ విశ్వం పరివర్తతే తస్య కార్యసూచీ పరిదృశ్యం చ పరివర్తతే, ఉదీయమానానాం మధ్యమానాం చ శక్తీనాం పరస్పర సహయోగాయ చ పర్యాప్త కార్యసూచీ విద్యతే.
3: दुनिया में कुछ ऐसे देश हैं जो उपनिवेशवाद से बाहर निकलकर अपनी अर्थव्यवस्थाओं को आगे बढ़ा रहे हैं। भारत इसका एक अच्छा उदाहरण है। वहीं कुछ विकसित देश भी पुराने गठबंधनों और व्यवस्थाओं से आगे बढ़कर अपनी स्वतंत्र भूमिका

0: चावटी पश्चिम बंगाल राज्यस्य रेजीनगरम नंदीग्राम च अस्ति। असम राज्यस्य नागांव लोकसभा क्षेत्रस्य कृते मतदानम अपि भविष्यति। कौशल विकास उद्यमिता मंत्रालयस्य प्रधानमंत्री सेतु इति महत्वाकांक्षी योजना अद्य स्वीयं प्रथमं वर्षं पूर्णम् अकरोत्। गते वर्षे अस्मिन्नेव दिने इयं योजना औद्योगिकाभ्यास संस्थानां कायाकल्पाय प्रवर्तिता आसीत्। एतस्याः योजनायाः मुख्यम् उद्देश्यम् उद्योग संचालित प्रशासनस्य सुदृढीकरणम्, प्रशिक्षण संरचनायाः आधुनिकीकरणम्, आधुनिक श्रमिक आवश्यकतानुसारं च याचना आधारित पाठ्यक्रमाणां प्रवर्तनम् अस्ति। 60,000 कोटि रूप्यकाणां आहत्य व्यय अनुमानेन निर्मितायाः अस्याः योजनायाः कृते केन्द्रेण 30,000 कोटि, राज्यैः 20,000 कोटि, उद्योग क्षेत्रेण च 10,000 कोटि रूप्यकाणां वित्तीय योगदानं प्रदीयते। भारत ऋतु विज्ञान विभागेन केरलम, माहे, तमिलनाडु, पुदुच्चेरी, कराईकाल क्षेत्रेषु च पृथक् पृथक् स्थानेषु श्वः यावत् प्रचण्ड वृष्टेः पूर्वानुमानं कृतमस्ति। आगामि दिनेषु मराठावाडा विदर्भयोः शेषभागेषु, महाराष्ट्र छत्तीसगढ़योः केषुचित् भागेषु, तेलंगाना राज्ये कर्णाटकस्य उत्तरान्तरिक क्षेत्रेषु च नैऋत्य प्रावृतकालस्य पुनरागमनस्य स्थितिः अनुकूलः भवितुमर्हति इति विभागेन उक्तम्। विभागेन उक्तं यत् आगामि दिनद्वयोः आन्ध्रप्रदेशे, तमिलनाडु, पुदुच्चेरी, कराईकल क्षेत्रेषु च मेघगर्जनस्य, विद्युत् स्खलनस्य च स्थितिः अनुवर्तते। अन्ते क्रीडावार्तायाम्, ऐषमः वर्षस्य जापान देशस्य नागोया नगरे एशियाई क्रीडाः समाप्ताः। भारतं समग्र पदक तालिकायां चतुर्थं स्थानं प्राप्तवत् इति वार्ताः।
1: आकाशवाणी तिरुपति केंद्रम 103.2 107.5 MHz పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు
2: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఇప్పుడు ప్రపంచ జంతు దినోత్సవం వివరాలు, తర్వాత తరిగొండ గీతరవళి వింటారు. ముందుగా విందాం ప్రపంచ జంతు దినోత్సవం వివరాలు. భూమి మీద మనుషులతో పాటు ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. వాస్తవానికి మనిషి కంటే ముందే జంతువులు భూమి మీద జీవించాయని సైన్స్ చెబుతోంది. అయితే భూమి ఆవిర్భవించిన తరువాత పుట్టిన చాలా జంతుజాతులు ఇప్పుడు లేవు. ఈ ఆధునిక యుగంలోనూ మనకు తెలిసిన ఎన్నో జంతుజాతులు కనుమరుగైపోతున్నాయి. ఇలా జంతువుల జాతులు అంతరించిపోకుండా వాటిని పరిరక్షించటమే ప్రపంచ జంతు దినోత్సవం ముఖ్యోద్దేశం. ఏటా 4వ తారీఖున ఈ జంతు దినోత్సవాన్ని అంతర్జాతీయంగా నిర్వహిస్తున్నారు. మానవ మనుగడకు అనివార్యమైన జంతు సంపదను పరిరక్షించటం, వృద్ధి చేయటం, జంతువుల హక్కులను కాపాడటం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. వాస్తవానికి మన మనుగడ కోసం జంతువుల ఆవాసాలను మనం నాశనం చేస్తున్నాం. అర్థం పర్థం లేకుండా అడవుల్ని నరికేయటం వల్ల జంతువులు నివసించేందుకు సరైన ప్రదేశాలు లేకుండా పోయి కాంక్రీట్ జంగిల్లోకి అవి వచ్చేస్తున్నాయి. తమను తాము బతికించుకోవటం కోసం మనపై దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటి సహజ సిద్ధమైన ఆవాసాలను అభివృద్ధి చేయటంతో పాటు వాటికి కావలసిన ఆహారాలను అందేలా చర్యలు తీసుకోవాలి. మనిషి జంతువుల మధ్య అవినభావ సంబంధం చాలా గొప్పది. ఏ జంతువును మనం ప్రేమగా దగ్గరికి తీసుకుంటామో అది మన పట్ల విశ్వాసం చూపుతుంది. మనతో సమానంగా అవి కూడా జీవించేలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. మూగ జీవాల పట్ల ప్రేమ, జాలి, దయ, మానవత్వం కలిగి ఉండాలని పిల్లలకు కూడా విద్యార్థి దశ నుంచే మనం బోధించడం ద్వారా జంతుజాలాన్ని కాపాడుకోగలం. మానవ మనుగడకు అనివార్యమైన జంతు సంపదను పరిరక్షించటం, వృద్ధి చేయటం, తగిన గౌరవాన్ని అందించటం మనందరి బాధ్యత. జంతువుల పట్ల మరింత మానవీయంగా ప్రవర్తించడం నేర్చుకుందాం. మనతో పాటు జంతువులను బతకనిద్దాం. ఇదండి ప్రపంచ జంతు దినం.

తరిగుండ గీతరవళి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. వికసిత భారత్ నిర్మాణంలో సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2 వారాల పాటు క్రీడాభిమానులకు కనువిందు చేసిన ఆసియా క్రీడల్లో భారతదేశం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. వికసిత్ భారత్ నిర్మాణంలో భౌతిక డిజిటల్ మౌలిక వసతులతో సమానంగా బలమైన సంస్థలు సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసిఎస్ఐ 58వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కార్పొరేట్ గవర్నెన్స్ను ఆధునిక ఆర్థిక వ్యవస్థకు కనిపించని మౌలిక వసతిగా ఆయన పేర్కొన్నారు. నిరంతర ఆర్థిక ప్రగతికి పెట్టుబడిదారుల విశ్వాసం ఎంతో అవసరమని ఆయన చెప్పారు. సాంకేతిక రంగంలో వేగవంతమైన మార్పుల శకంలోకి భారతదేశం అడుగుపెడుతోందని సిపి రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దేశంలో సుపరిపాలనతో కూడిన కార్పొరేట్ గవర్నెన్స్ అభివృద్ధికి ఐసిఎస్ఐ చేస్తున్న కృషిని రాధాకృష్ణన్ ప్రశంసించారు.
1: Today, as a global benchmark for sustainable development, the ICSI ensures that the modern company secretary fosters robust corporate transparency and serves as the backbone of investor confidence in the Indian market.
0: అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. వీటితో పాటు సరఫరా వ్యవస్థల స్థిరత్వం, అనుసంధానం అంశాలు మధ్యస్థాయి శక్తులకు ముఖ్యమైన అజెండాగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో ఈరోజు 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు.
2: For emerging and middle powers to cooperate. The world is changing, its agenda is changing, the landscape is changing, the architecture is changing. And I'm very glad today that we have this issue as a starting point before us, because I hope that it would give our gathering a stronger purpose and a clearer direction.
0: ప్రపంచం మారుతోందని దాని అజెండా పరిస్థితులు కూడా మారుతున్నాయని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టత, బలమైన కార్పొరేట్ పనితీరు, నిరంతర పెట్టుబడి కార్యకలాపాల మద్దతుతో కొనసాగుతోందని గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరభ్ గార్గ్ అన్నారు. ఈ పరిస్థితి పలు అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి అంచనాలను ఇటీవల పెంచడంలో ప్రతిఫలిస్తోందని

0: ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8% వృద్ధిని నమోదు చేసిన తర్వాత కూడా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగాన్ని కొనసాగించిందని తెలిపారు. మహారాష్ట శాసనమండలి ఎన్నికలకు బీజేపీ 3 అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 23వ తేదీన జరిగే ఎన్నికల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు చెందిన 5 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. పూణే డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గానికి స్మితా జాదవ్, నాగ్పూర్ డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గానికి సుధాకర్ కోహ్లే, పూణే డివిజన్ ఉపాధ్యాయుల నియోజకవర్గానికి కౌస్తుభ్ గౌడేను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. ప్రస్తుత సభ్యుల పదవీ కాలం 6వ తేదీన ముగిసే 5 స్థానాలకు ఈ ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 3 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉత్తరాఖండ్లో త్వరలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికకు దినేష్ ఆర్యను పార్టీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో జరిగే రాజ్యసభ ఉప ఎన్నికకు రుక్మిణీ మల్లిక్ను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఈ 2 పేర్లకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో 10 రాజ్యసభ స్థానాలకు, ఉత్తరాఖండ్లో 1 స్థానానికి ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో 1 రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVD ఫాలో అవ్వండి. AARNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లా బొర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇండ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన తొలి విడత నిధులను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు అందజేశారు. మొత్తం 3,600 కోట్ల రూపాయల విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇండ్లను మంజూరు చేసిందని తెలిపారు.
1: 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఏక్ నయ్ టెక్నాలజీ సే యే మకాన్ హమ్ బనానే వాలే హై జిస్మే సమయ కమ్ లగేగా హమారీ కోశిశ్ హోగీ ఇస్ టెక్నాలజీ కో భీ ప్రయోగ్ కే తౌర్ పర్ అప్నా రహే హై కి యే మకాన్ 6 మహీనే కే అందర్ కంప్లీట్ హో ఉస్మే లాగత్ భీ కమ్ ఆయ్ లేబర్ భీ కమ్ లగే ఔర్ ఉస్మే ఉన్కీ ఏజ్ భీ జ్యాదా హో జ్యాదా సమయ తక్ చలే.
0: సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రేపు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు అధ్యక్షత వహిస్తారు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సూపర్ సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు సంబంధించిన 897 ఫిర్యాదులను ఈ పెన్షన్ అదాలత్లో పరిష్కరిస్తామని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ తెలిపింది. ఈ ఏడాది 13వ తేదీన జరిగిన 16వ పెన్షన్ అదాలత్ విజయాలను వివరించే ఫ్లయర్లను డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేస్తారు. అప్గ్రేడెడ్ ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి స్కిల్లింగ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ పీఎం సేతు పథకం నేటితో 7 ఏడాది పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక మంత్రిత్వ శాఖకు చెందిన పీఎం సేతు పథకాన్ని గత 7 ఏడాది ఇదే రోజు ప్రారంభించారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పాలనా వ్యవస్థను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక వసతులను ఆధునీకరించడం, మారుతున్న ఉద్యోగ విపణి అవసరాలకు అనుగుణంగా డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. అమెరికాతో కొనసాగుతున్న వివాదానికి సైనిక చర్య, ఆంక్షలు పరిష్కారం చూపలేవని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ స్పష్టం చేశారు. ఘర్షణలకు ముగింపు పలికేందుకు దౌత్యమే ఏకైక మార్గమని ఆయన అన్నారు. టెహ్రాన్లో ఈరోజు రాయబారులు, వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల సమావేశంలో అరాక్చీ మాట్లాడారు. అమెరికా వివేకంతో, హేతుబద్ధతతో వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. అమెరికా సైనిక చర్యకు దిగితే గతంతో పోలిస్తే ఇరాన్ మరింత సన్నద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ దేశాలతో కూడిన 7 చమురు పెట్రోలియం ఎగుమతి దేశాలు నవంబర్ నెలకు 2026 సెప్టెంబర్, ఉత్పత్తి కోటాలను యథా

0: శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించాయి. ఈరోజు జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రపంచ చమురు మార్కెట్ పరిస్థితులు, భవిష్యత్ అంచనాలను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒపెక్ ప్లస్ దేశాలు నెలవారీ సమావేశాలను కొనసాగిస్తాయి. తర్వాతి సమావేశం నవంబర్ 1వ తేదీన జరుగుతుంది. క్రీడాభిమానులకు గత 2 వారాలుగా కనువిందు చేసిన ఆసియా క్రీడలు నాగోయా నగరంలోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో అధికారికంగా ముగిశాయి. 43 క్రీడాంశాల్లో 2 వారాలకు పైగా సాగిన ఉత్కంఠభరిత పోటీలు ముగిసినట్టు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆసియా స్థాయి క్రీడా పోటీల్లో మరో చిరస్మరణీయమైన అధ్యాయం ముగిసింది. తొలి ఆసియా క్రీడల్లో ఉపయోగించిన సంప్రదాయ జ్యోతి పతాకాన్ని తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చే ఖతార్ ప్రతినిధులకు అప్పగించారు. మొత్తం పతకాల పట్టికలో భారతదేశం 4వ స్థానంలో నిలిచింది. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించింది. ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచిన భారత జట్టుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత భారత నిర్మాణంలో సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2 వారాల పాటు క్రీడాభిమానులకు కనువిందు చేసిన ఆసియా క్రీడల్లో భారతదేశం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై తిరుపతి FM ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం

0: ఇవాల్టి పల్లెసీమలు కార్యక్రమంలో సమస్యాత్మక భూములు వాటి యాజమాన్యం గురించి డాక్టర్ జీపీ లీలావతి గారి ప్రసంగం వింటారు.
1: నమస్కారం. ఈరోజు రసాయనిక సమస్యాత్మక భూములు వాటి యాజమాన్యం గురించి తెలియజేయదలిచాను. సమస్యాత్మక భూములు అంటే సాధారణంగా సాగు భూములకు భిన్నంగా ఉండి పంటల స్థిర అధికోత్పత్తిని సాధించుటకు ఆటంకం కలుగజేసేవి. సమస్యాత్మక భూములు అనే అవి చాలా రకాలున్నాయి. వీటిని భౌతిక మరియు రసాయన సమస్యాత్మక భూములుగా వర్గీకరించవచ్చు. ఈ నేలల్లో సమస్యను గుర్తించి సరిచేసి పంటల సాగుకు అనుకూలంగా మార్చి అధిక దిగుబడులను సాధించుటకు మనం యాజమాన్య పద్ధతులను పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా రసాయనిక సమస్యలు ఏంటంటే తెల్లచౌడు నేలలు, నల్లచౌడు నేలలు, ఆమ్లత్వం కలిగిన నేలలు, సున్నపు నేలలు, ఈ విధంగా నాలుగు రకాలుగా విభజించారు. ఇందులో తెల్లచౌడు నేలలు నీటిలో కరిగే లవణాలు లేదా మార్పిడి చేయబడే సోడియం నేలలో ఎక్కువగా ఉన్నప్పుడు చౌడు నేలలు ఏర్పడతాయి. మన రాష్ట్రంలో 8067 మరియు 3497 హెక్టార్ల మధ్య గల మరియు తీవ్ర చౌడు నేలలు ఉన్నట్లుగా అంచనా వేయబడింది. వీటిని తెల్లచౌడు మరియు నల్లచౌడు నేలలుగా వర్గీకరించవచ్చు. చౌడు నేలలు నీటిలో కరిగే లవణాలు లేదా మార్పిడి చేయబడే సోడియం నేలల్లో ఎక్కువగా ఉన్నప్పుడు చౌడు నేలలు ఏర్పడతాయి. మన రాష్ట్రంలో 80.67 మరియు 34.97 హెక్టార్ల మధ్యస్థ మరియు తీవ్ర చౌడు నేలలు ఉన్నట్లుగా అంచనా వేయబడింది. వీటిని తెల్లచౌడు మరియు నల్లచౌడు నేలలుగా వర్గీకరించారు. సాధారణంగా ఈ సమస్య వర్షపాతం కన్నా ఆవిరి అయ్యే నీరు ఎక్కువైనప్పుడు మరియు అధిక లవణాలు ఉన్న నీటి తడుల వలన ఏర్పడుతుంటాయి. తెల్లచౌడు లేదా పాలచౌడు నేలలు, నేలల్లో క్లోరైడ్ మరియు సల్ఫేట్తో కూడిన లవణాలు ఎక్కువగా ఉన్నప్పుడు వేసవిలో నీరు ఆవిరి అవటం వలన

లవణాలు నేల ఉపరితలంపై తెల్ల పొరగా ఏర్పడుతుంది. అంటే వేసవికాలంలో కొన్ని నేలల ఉపరితలం పైన తెల్లటి పొరలాంటి నీటిలో కరిగే లవణాలతో పేర్కొని ఉండడం అన్నమాట. ఈ భూముల్లో విత్తిన గింజలు సరిగా మొలకెత్తవు, మొలకెత్తిన పైరు కూడా ఏపుగా పెరగదు. పొలంలో మొక్కల సాంద్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు భూమిపై పొరగొన్న ఉప్పును పారతో చెక్కి తీసివేయాల్సి ఉంటుంది. పొలాన్ని మొదట బాగా దున్ని సౌలభ్యాన్ని బట్టి చిన్న మడులుగా చేసుకోవాలి. ప్రతి మడిలో సుమారు 15 సెంటీమీటర్ల లోతు నీరు నిల్వ ఉండేటట్లు సాగునీటిని పెట్టాలి. ఈ నీటిలో లవణ శాతం ఎక్కువగా ఉండాలి. నీటిలో లవణ శాతం తక్కువగా ఉండాలి. నీటిలో లవణ శాతం ఎక్కువగా ఉంటే అటువంటి నీటిని ఉపయోగించరాదు. ఈ నీటిని మడిలో 4 లేదా 5 రోజులు నిల్వ ఉంచి భూమిలో ఇంకనీయాలి. తర్వాత మురుగు నీటిని లోతైన కాల్వల ద్వారా తీసివేయాలి. వర్షపు నీటిని ఈ పనికి ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ విధంగా 3-4 సార్లు చేస్తే చౌడు తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. నాణ్యమైన నీరు అందుబాటులో లేనప్పుడు ఉప్పు నీటిని తట్టుకొనగలిగే వరి, చెరకు, జొన్న, సోయా, బొబ్బర, సజ్జ, ఆవాలు లాంటి పైర్లను పెంచుకోవచ్చు. వరిలో సార్వకాలానికి దీప్తి, ఇంద్ర, పాండురంగ, నెల్లూరు సోన మరియు దాల్వా సాగుకు సోమశిల, నెల్లూరి మసూరి, నెల్లూరు సోన రకాలు, చెరుకులో 83V15, మిరపలో భాస్కర, ఆవాలులో క్రాంతి, PM28, వరుణ్ రకాలను ఎంచుకోవచ్చు. వరి సాగుకు పచ్చిరొట్ట పైర్లు ముందుగా నేలలో పెంచి కలియదున్నాలి. నాటుకు ముందు మంచినీటిని వినియోగించి 3-4 సార్లు నేలలోనికి లవణాలను ఇంకించడం ద్వారా లేదా బయటకు పోయేలా ఏర్పాటు చేసుకోవాలి. నారు వయస్సు 25 నుండి 35 రోజులు ఉండి కుదురుకు ఎక్కువ మొక్కలు వచ్చేలా నాటు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సిఫార్సు కన్నా 25% అదనపు నత్రజని ఎరువులను వేసుకోవాలి. నాటిన 15 మరియు 20 రోజులకు జింక్ సల్ఫేట్ 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. భూసార పరీక్షల ద్వారా క్షారం కూడా అధికంగా ఉంటే సిఫార్సు మేరకు జిప్సంను కూడా వాడుకోవాలి. పప్పుధాన్య పంటలు చౌడును అంతగా తట్టుకోలేవు కాబట్టి పప్పుధాన్య పంటలను వేసుకోరాదు. మెట్ట ప్రాంతాల్లో బోదెలు, సాళ్ళు నిర్మించి సాళ్ల మధ్యలో విత్తాలి. బోదె మీద విత్తరాదు. విత్తనానికి ముందు విత్తనాలను 0.1% ఉప్పు ద్రావణంలో 1 గ్రాము లీటర్ నీటిలో 2-3 గంటలు నానబెడితే ఉప్పు ప్రభావాన్ని తట్టుకునే శక్తి పప్పుధాన్య పంటల్లో పెరుగుతుంది. పశువుల ఎరువు, కంపోస్టు మరియు పచ్చిరొట్టె ఎరువులను వాడాలి. వీటితో పాటు భూమిలో ఆమ్ల గుణాన్ని కలిగించే యూరియాను వాడితే మంచిది. సైనోబ్యాక్టీరియా అనే సూక్ష్మ బ్యాక్టీరియాను వాడటం వల్ల సోడియం లవణాల వల్ల కలిగే చెడు కొంతవరకు తగ్గవచ్చు. ఉప్పు గుణాన్ని తట్టుకునే బహుళ ప్రయోజన వృక్షజాతి మొక్కలు సర్కారు తుమ్మ, జెరూసలం తుమ్మ, నల్ల తుమ్మ, సరుగుడు, నీలగిరి, ఇజ్రాయిల్ తుమ్మ, తెల్లమద్ది, కానుగ, నేరేడు, తంగేడు. సో ఇటువంటి మొక్కలను మనం ఎంపిక చేసుకుని పెంచుకోవచ్చు. నీటి వసతి లేని చౌడు భూముల్లో బాగు చేయుటకు సాధ్యపడదు. కనుక అట్టి భూములలో అనువైన చెట్లను నాటుకోవాలి. ఈ భూముల్లో 15 సెంటీమీటర్ల వ్యాసం గల ఆగర్ను వాడి 1.2 నుంచి 1.5 మీటర్ లోతు గుంత తీయాలి. ప్రతి గుంత నుండి తీసిన మట్టిలో 2-3 కిలోల జిప్సం, 7-8 కిలోల సేంద్రీయ ఎరువు కలిపి గుంతలు పూడ్చాలి. ప్రతి గుంతకు 25 గ్రాముల నత్రజని, అమ్మోనియం సల్ఫేట్ రూపంలో వేసి మొక్కలు నాటవచ్చు. మొక్కలు బ్రతికే వరకు నీళ్లు పెట్టాల్సి ఉంటుంది. అలాగే కారుచౌడు నేలలైతే కారుచౌడు నేలల్లో వేసవికాలంలో పైన నలుపు లేదా బూడిద రంగు పొరను చూడవచ్చు. వీటిలో మార్పిడి జరిగే సోడియం 15% కంటే ఎక్కువగా ఉంటుంది. అటువంటి నేలలను కారుచౌడు నేలలు అంటాము, లేదా సోడియం నేలలని కూడా పిలుస్తాం. అందువల్ల కొద్దిపాటి వర్షం వచ్చినా నీరు త్వరగా భూమిలోకి ఇంకదు. ఎండినప్పుడు నేల చాలా గట్టిగా ఉంటుంది, సేద్యానికి అనుకూలంగా ఉండదు. ఈ నేలల్లో నీరు ఇంకే స్వభావం తక్కువ కాబట్టి మొదటగా పొలాన్ని చిన్న చిన్న మల్లుగా చేసుకుని మల్ల నుండి మురుగునీరు పోయేలా లోతైన మురుగునీటి కాల్వలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేలలను బాగు చేయటానికి జిప్సంను వేయాల్సి ఉంటుంది. జిప్సం మోతాదును భూసార పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. భూసార పరీక్ష ఫలితాలు అందుబాటులో లేకపోతే ఎకరాకు సుమారుగా 1.2 నుంచి 1.6 టన్నుల జిప్సాన్ని వేయవలసి ఉంటుంది. జిప్సంని నేలపై చల్లి మట్టిలో కలిసేలా పైన దంతెలతో లేదా గొర్రుతో దున్నాల్సి ఉంటుంది. మొత్తం జిప్సాన్ని ఒకే దఫాగా వేయాల్సి ఉంటుంది.

ఉంటుంది. పలు దఫాల్లో వేయకూడదు. తర్వాత నీటిని నిల్వ కట్టి నేలలో ఇంకేలా చేసి వారం రోజుల తర్వాత నీటిని మురుగు కాలువల్లోనికి పంపించాలి. రేగళ్లలో తరచుగా తేలికపాటి తడులను ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నేలలో సున్నం అధికంగా ఉంటే జిప్సంకి ప్రత్యామ్నాయంగా ఐరన్ పైరైట్ను లేదా పొడి చేసిన గంధకాన్ని వాడవచ్చు. పైరైట్ పొడి 5 మిల్లీమీటర్ల కన్నా తక్కువ సూక్ష్మత్వం కలిగి ఉండాలి. పైరైట్ను నేల మీద చల్లి మట్టిలో కలిసేలా దంతెలతో తేలికగా దున్నాల్సి ఉంటుంది. మట్టి తేమగా ఉండేటట్లు తేలికపాటి తడిపెట్టి వారం రోజులు గాలికి వదిలివేయాల్సి ఉంటుంది. తర్వాత మడిలో నీరు పెట్టి ఇంకేలా చేసి తర్వాత మురుగు కాలువల ద్వారా బయటకు పంపాలి. చెరుకు ఫ్యాక్టరీలలో వ్యర్థ పదార్థంగా మిగిలే ప్రెస్ మడ్ను కూడా జిప్సంకు బదులుగా వాడుకోవచ్చు. ఎకరాకు 1.2 నుంచి 1.6 టన్నులు వేయాల్సి ఉంటుంది. కారు చౌడు ఒక మోస్తరుగా ఉంటే జీలుగను పెంచి మట్టిలో కలియే దున్నితే చౌడు ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. ఇటువంటి నేలల్లో ఒక బోదె విడిచి రెండవ బోదెలో సాగునీటి కట్టి పైరును నీరు కట్టిన సాల్లో వేసి దిగుబడిని పెంచుకోవచ్చు. తప్పనిసరిగా జీలుగా వరి రాగి పంటల క్రమాన్ని 2-3 సంవత్సరాల వరకు పాటించాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తే కారు చౌడు నేలల్లో కూడా మనం పంటల నుంచి దిగుబడిని పొందవచ్చు. ఆమ్లత్వం కలిగిన నేలలు. ఈ నేలల ఉదజని సూచిక 6.5 కన్నా తక్కువగా ఉండి ఈ నేలలు సర్వసామాన్యంగా వార్షిక వర్షపాతం అధికంగా ఉండే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మెదక్ జిల్లాల్లోని జహీరాబాద్ ప్రాంతం మరియు నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి. పైకి చూడటానికి ఈ నేలలు తేలికగా ఎర్రగా కనపడతాయి. ఈ నేలలను బాగు చేయడానికి సున్నం లేదా ఉక్కు పరిశ్రమలో వచ్చే వ్యర్థ పదార్థంగా మిగిలే బేసిక్ స్లాగ్ను వాడుకోవచ్చు. భూసార పరీక్ష ఆధారంగా ఎంత సున్నం వేయాలో తెలుసుకోవచ్చును. భూసార పరీక్ష ఫలితం అందుబాటులో లేనప్పుడు ఎకరాకు 2 నుంచి 3 క్వింటాలు పొడి చేసిన సున్నాన్ని సాల్లో వేస్తే సరిపోతుంది. మొదట 2-3 సంవత్సరాలు సున్నం బాగా అవసరమయ్యే లెగ్యూమ్ జాతి పైర్లను కూరగాయలను పండించుకోవచ్చు. వేసిన సున్నం ప్రభావం 5 సంవత్సరాల వరకు ఉంటుంది. అందువల్ల ఆ తర్వాత సంవత్సరాల్లో సున్నం అంతగా అవసరం లేని ఇతర పైర్లను వేసుకోవచ్చు. సున్నం అధికంగా గల నేలలైతే ఈ నేలను గుర్తించడం చాలా తేలిక. గలప లేదా ప్రత్యేక పొర రూపంలో ఉన్న సున్నాన్ని చూడగానే తేలికగా మనం గుర్తించవచ్చు. తేలిక గుర్తించలేని పరిస్థితుల్లో 1:4 నిష్పత్తిలో హైడ్రోక్లోరిక్ ఆమ్లము నీరు కలిపిన ఒక చుక్క మిశ్రమ ద్రావణాన్ని మట్టిపై వేస్తే బుసబుసమనే నురుగు వస్తే సున్నం అధికంగా గల నేలగా గుర్తించవచ్చు. ఈ నేలలో భాస్వరం ఎరువు వినియోగ సామర్థ్యం అతి తక్కువగా ఉండటమే కాక సూక్ష్మ పోషక పదార్థాలైన జింకు, ఇనుము, మాంగనీస్, రాగి లోపాలు సర్వసామాన్యంగా కనిపిస్తుంటాయి. సూక్ష్మ పోషకాలు ఈ నేలల్లో వేస్తే అంత సమర్థవంతంగా పైరులో లోపాలను సరిదిద్దలేం కాబట్టి ఫలితంగా ఈ నేలల్లో వేసే పంటల దిగుబడి మరియు నాణ్యత కూడా మెరుగుపరచలేము. కనుక పైరుపై పిచికారీ చేయటం మంచిది. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును వేసి పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఈ నేలల్లో జనుము మరియు జీలుగను పచ్చిరొట్ట పైరులుగా పెంచి నేలలో కలియదున్ని మురిగేలా చేస్తే సున్నపు దుష్ప్రభావాలు కొంతవరకు తగ్గిపోతాయి. భాస్వరం ఎరువును చేలో వెదజల్లకుండా పైరును సాలులో విత్తేటప్పుడు గింజ కన్నా 5 సెంటీమీటర్ల లోతు మరియు 5 సెంటీమీటర్ల పక్కన పడేలా విత్తనం మరియు ఎరువును ఒకేసారి వేసే సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ ద్వారా వేయాలి. ప్రత్యామ్నాయంగా భాస్వరంతో పటిష్టపరిచిన పశువుల ఎరువు లేదా కంపోస్టును కూడా వాడి భాస్వరం ఎరువు వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ నేలల్లో పెరిగే నిమ్మ నారింజ తోటల్లో ఇనుపధాతు లోపం వల్ల సామాన్యంగా పల్లాకులు కనిపిస్తుంటాయి. ఈ లోపాన్ని సరించడానికి జనుము పచ్చిరొట్ట పంటగా పెంచి పాదుల్లో వేసి కుళ్ళనిస్తే పోషక లోపాలు ముఖ్యంగా ఇనుపధాతు లోపం తగ్గుతుంది. దీనితో పాటు ప్రతి పాదులో 25 కిలోల మాగిన పశువుల ఎరువు మరియు 125 గ్రాముల అన్నబేదిని వేస్తే ఇనుప లోప లక్షణాన్ని సవరించుకోవచ్చు. ఈ నేలల్లో వేసిన నిమ్మ నారింజ తోటల్లో బహుళ సూక్ష్మ మరియు ఇతర పోషకాల లోపాలు విస్తారంగా కనిపిస్తుంటాయి. ఈ లోపాలను సరిచేయటానికి జింక్ సల్ఫేట్ 5 గ్రాములు, మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రాములు, ఫెర్రస్ సల్ఫేట్ 2 గ్రాములు, బోరాక్స్ 1 గ్రాము, సున్నం 6 గ్రాములు మరియు యూరియా 10 గ్రాముల మిశ్రమాన్ని లీటర్ నీటికి కలిపి
2-3 సార్లు

0: పక్షం వ్యవధిలో పిచికారీ చేసిన సూక్ష్మ పోషకాల లోపాలను సవరించుకోవచ్చు.
1: భౌతిక సమస్యలు గల సమస్యాత్మక భూములు, వాటి యాజమాన్యం గురించి కూడా తెలుసుకుందాం. ఇందులో నేల లోతు 30 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉండటం వలన నీరు మరియు భూసారం పరిమితంగా ఉండటంతో వేరు పెరుగుదల తగ్గి పంట దిగుబడి తగ్గుతుంది. ఈ నేలల ఉత్పాదక శక్తిని పెంచడానికి వాలుకు అడ్డంగా బోదెలు, కాల్వలు నాగళ్లతో లేదా బండ్ ఫార్మర్తో లేదా పార్లతో గాని నిర్మించి పైరును బోదెల మీద నాటాల్సి ఉంటుంది. 1 మీటర్ మధ్య దూరంలో 3 సంవత్సరాలకు ఒకసారి లోతుగా దుక్కి దున్నాల్సి ఉంటుంది. వీటితో పాటు ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రియ ఎరువులను వేసి కలియదున్నితే దిగుబడిని పెంచుకోవచ్చు. అంతేకాకుండా తక్కువ నీటి నిల్వ శక్తి గల భూములైతే వాటిలో ఇసుక శాతం అధికంగా ఉండడంతో పాటు బంకమన్ను 20% కన్నా తక్కువగా ఉండడం వలన నీటి నిల్వరించుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఈ నేలలో దిగుబడిని పెంచడానికి ఎకరాకు 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేసవిలో వర్షాలకు ముందే తోలుకొని చెరువు మట్టిలోని పెద్ద పెళ్లలను పగలగొట్టి చేను మొత్తంపై పలచగా చల్లి భూమిలో కలియదున్నాల్సి ఉంటుంది. ఇసుక నేలల్లో చెరువు మట్టిని తోలిన తర్వాత 200 కిలోల బరువు గల రోలర్ను 5 నుంచి 6 సార్లు నడిపించాల్సి ఉంటుంది. చెరువు మట్టి వేయడం వలన భూమిలో బంకమన్ను శాతం పెరిగి నీటి నిల్వరించుకునే సామర్థ్యం పెరుగుతుంది. పోషక పదార్థాలను కూడా నిల్వరింపుకునే శక్తి పెరుగుతుంది. ఏ పంట అవశేషాన్నైనా ఎకరాకు 20 క్వింటాల చొప్పున వర్షాకాలానికి 1 నెల ముందుగానే నేలపై పలచగా చల్లి దంతి లేదా గుంటకతో మట్టితో కలియదున్నితే ఈ సమస్యను అధిగమించవచ్చు. వ్యర్థ పదార్థాలను చేనులో తోలిన తర్వాత అలాగే గాలికి వదిలివేయకుండా వెంటనే చేనులో కలియదున్నడం చాలా ముఖ్యం. పశువుల ఎరువులను కూడా దీనికై వాడుకోవచ్చు. అధిక ఇనుము, అల్యూమినియం ఆక్సైడ్ మరియు బంకమన్ను సిల్ట్ కలిపి 20 నుంచి 40% కన్నా ఎక్కువ ఉన్న భూముల్లో తొలకరి వర్షాల తర్వాత ఎండ వలన నేల ఉపరితలం పెంకు కట్టడం, ఇది కూడా ఒక భౌతిక సమస్య. అందుచేత నీరు ఇంకుదల తగ్గి ప్రవాహ వేగం పెరగడం వల్ల నేల కోతకు గురవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఉపరితలం గట్టి పొరల వల్ల గింజ మొలకెత్తే శాతం కూడా తగ్గిపోతుంది. వేరు మరియు వేరు బుడిపల అభివృద్ధి సన్నగిల్లుతూ ఉంటుంది. సాధారణంగా తక్కువ సేంద్రియ పదార్థం ఉన్న ఎర్ర నేలల్లో మట్టి పెళ్లలు బలహీనంగా ఉండడం వలన వర్ష తాకిడికి ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు పశువుల ఎరువు లేదా మాగాని పదార్థాల వాడకం వలన నేల పైపొర గట్టి పడకుండా చేస్తాయి. గింజ పెద్దగా ఉండడం లేదా అధిక విత్తనం వాడే పంటలకు ఇది అంత ఇబ్బందికరం కాదు. వ్యవసాయం వ్యర్థాలతో మట్టిని కప్పటం వలన ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు. చిజల్ నాగలితో నేలను దున్నటం ద్వారా వ్యవసాయోత్పత్తిని పెంచుకోవచ్చు. ఇటువంటి నేలల్లో ఎకరానికి 16 టన్నుల ఇసుకని వెదజల్లి దుక్కి చేసుకొని మంచి ఫలితాలను పొందొచ్చు. ఈ పద్ధతిని అనంతపురం జిల్లా ఎర్ర నేలల్లో ప్రాముఖ్యత చెందింది. దీనివల్ల నేలలోకి నీరు ఇంకే స్వభావం కూడా పెరుగుతుంది. అలాగే నేల లోపల గట్టి పొరలు ఉన్నట్లయితే, అంటే ఉపరితలం నుండి మీటరు వెడల్పున్న గుంట తవ్వుతూ వెళ్లినా కొంత లోతున గట్టి పొరలు కనబడతాయి. గట్టి పొరకు పైన కింద మామూలు మట్టి ఉంటుంది. చిన్నపాటి చాకును గుచ్చి ఈ గట్టి పొరను నిర్ధారించుకోవచ్చు. గట్టి పొర ఉన్న చోట చాకుకు గట్టిగా తగులుతుంది. పెద్ద ట్రాక్టర్తో లోతుగా దున్నే నాగలితో లేదా సబ్సాయిలర్ లేదా చిజల్ నాగలితో దున్ని ఈ సమస్యను అధిగమించవచ్చు. లోతు సాళ్లను 60 సెంటీమీటర్ల దూరంలో అడ్డంగా నిలువుగా 2 వైపులా తోలాల్సి ఉంటుంది. వీటితో పాటు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు మరియు 2 టన్నుల జిప్సం కూడా వేస్తే 10 నుంచి 12% వరకు అధిక దిగుబడి పొందొచ్చు. ఈ లోతు దుక్కి ప్రభావం 3 సంవత్సరాల వరకు ఉంటుంది ఈ నెలల్లో. అలాగే మాగాని ఆరుతడి పంటలకు దుక్కి సమస్య ఉన్నట్లయితే మంచి దుక్కి చేయడం ఒక ప్రధాన సమస్య ఇటువంటి నేలల్లో. సో వరి తర్వాత ఆరుతడి పంటలు వేయటానికి భూమి దున్నగానే పెళ్లలు పెద్దవిగా లేస్తాయి. అందువల్ల వేసిన పైరు సరిగా మొలకెత్తకుండా పోతుంది. మొలక సాంద్రత తక్కువగా కూడా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మొదట మామూలుగా నాగళ్లతో దున్నిన తర్వాత ట్రాక్టర్తో నడిచే తిరుగుదంతె, అంటే రోటవేటర్ లేదా పళ్ళదంతెతో తేలికగా దున్నితే పెద్ద పిల్లలు పగిలి ఆరుతడి పంటలకు అనువైన దుక్కిని చేయగలుగుతాం. దీనివల్ల వేరుశెనగలో అధిక దిగుబడి సాధించవచ్చు. వరి కోసిన తర్వాత వేసే

0: ఇతర ఆరుతడి పంటలకు కూడా ఈ పద్ధతితో దుక్కి చేయడం ఎంతో శ్రేయస్కరం అవుతుంది. అలాగే తీవ్ర వాలు కలిగిన భూముల్లో అయితే నేలకోత అధికంగా ఉండటమే కాక భూసారం తగ్గటంతో పాటు నేల నీటి నిల్వ శక్తి తగ్గి బెట్ట పరిస్థితులు వేగంగా వచ్చి పంట దిగుబడి తగ్గుతుంది. ఇది మెట్ట ప్రాంతాల్లో కలిగే తీవ్ర సమస్య. సో 3-4% వరకు వాలు ఉన్న నేలల్లో వాలుకు అడ్డంగా కాంటూర్ సేద్యం చేయడం ద్వారా ఈ నేలల ఉత్పాదకతను గణనీయంగా పెంచుకోవచ్చు. కాంటూర్ సేద్యానికి వీలు కలిగించేందుకు వాలుకు అడ్డంగా ప్రతి మీటరు నిలువుకు కాంటూరు కీ లైన్లను ఏర్పాటు చేసుకోవాలి. దీనికై చిన్న గట్టును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై చెట్లను పెంచుకోవచ్చు, రాళ్లను కూడా పేర్చవచ్చు. పైరు వేసిన 3-4 వారాల తర్వాత పెద్ద నాగలితో ప్రతి 3.5 మీటర్ల దూరంలో వర్షపు నీరు సంరక్షణకై వాలుకు అడ్డంగా కాంటూరు కీ లైన్లను సమాంతరంగా లోతు నాగలి సాలును వేయాల్సి ఉంటుంది. పైరు వేసిన 25 రోజుల తర్వాత పైరు సాలుకు అనుగుణంగా బోదెలు కాల్వల నిర్మాణం కూడా వర్షపు నీటి సంరక్షణ మరియు సద్వినియోగానికి ఎంతో దోహదపడుతూ ఉంటుంది. వీటి వల్ల మెట్ట పైర్ల దిగుబడి 20-25% వరకు పెంచవచ్చు. వాలు తీవ్రత అధికంగా ఉన్నప్పుడు కాంటూరు గట్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈ గట్ల వరద నీటి వేగాన్ని ఆపి నేలలో నీటి నిల్వను పెంచుతాయి. ఫలితంగా వర్షాభావ పరిస్థితుల్లో పైరు బెట్టను దీర్ఘకాలం ఎదుర్కొనే వీలవుతుంది. వీటిని ఏర్పాటు చేసుకునేటప్పుడు ప్రతి మీటరు నిలువకు ఒక గట్టును నిర్మించాల్సి ఉంటుంది. తేలికపాటి నేలల్లో మరియు వార్షిక వర్షపాతం 600 మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉన్న ప్రాంతాల్లో కాంటూరు గట్లు బాగా ఉపయోగపడుతుంటాయి. వార్షిక వర్షపాతం 600 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువగా ఉన్న లేదా నీటిని వేగంగా పీల్చే గుణం తక్కువగా ఉన్న ఎడల వాలు గట్లను నిర్మించవచ్చు. వట్టివేరు గడ్డి మొక్కలతో జీవగట్లను కూడా కాంటూరు గట్లకు బదులుగా పెంచుకోవచ్చు. ఈ మొక్కలను కాంటూరు గట్లు మాదిరిగానే కాంటూరు మీద వేయాల్సి ఉంటుంది. బెట్టను తట్టుకొని పశువులు తినని తక్కువ నీరు అవసరమయ్యే ఇతర స్థానిక గడ్డి జాతి మొక్కలను కూడా వట్టివేరుకు బదులుగా జీవగట్టు నిర్మాణానికి ఉపయోగించుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా కాంటూరు గట్టుకు బదులుగా చిన్న మట్టి గట్టు నిర్మించుకోవచ్చు. ఈ మట్టి గట్టు ఎగువ వైపు గట్టును ఆనుకొని వట్టివేరు మొక్కలను ప్రతి 10-15 సెంటీమీటర్లకు ఒక మొక్కను నాటితే ఇవి కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనివల్ల కాంటూరు గట్ల వల్ల నష్టపోయే భూమి విస్తీర్ణం తగ్గుతుంది, ఖర్చు కూడా కలిసొస్తుంది. అధిక వర్షం సమయంలో నేలకోత లేకుండా వరద నీరు వెళ్లటానికి కాంటూరు గట్లను కొద్దిగా వాలు ఇచ్చి నిర్మించాల్సి ఉంటుంది. రేగడి భూముల్లో 0.1-0.2% వాలు సరిపోతుంది. మధ్యస్థ నేలల్లో 0.3-0.4% వాలు ఇవ్వచ్చు. ఇదే ఇసుక నేలల్లో 0.5% వరకు వాలు ఇవ్వాల్సి ఉంటుంది. కాంటూరు వాలు గట్లు 400 మీటర్ల కన్నా పొడవుగా నిర్మించి నేల కోత లేకుండా వరద నీరు పోవటానికి వాలుగా అనుగుణంగా ప్రత్యేకంగా వరద కాలువలను నిర్మించాల్సి ఉంటుంది. ఈ కాల్వలలో నీటిని పొలాల్లోని నీటి కుంటలలోకి మళ్లించాలి. ఈ గుంటల్లోని నీటిని పశువులు తాగడానికి, చెట్లు పెంచటానికి, బెట్ట సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో పైర్లను రక్షించటానికి వినియోగించవచ్చు. సో ఈ విధంగా మనం యాజమాన్య పద్ధతులను చేపట్టడం ద్వారా సమస్యాత్మక భూముల నుంచి కూడా మనం అధిక దిగుబడులను పొందవచ్చు.
1: ఇంతవరకు మీరు రసాయనిక సమస్యాత్మక భూములు, వాటి యాజమాన్యం గురించి డాక్టర్ జీపీ లీలావతి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

పల్లెసీమలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం క్రైస్తవ భక్తి గీతాలు.

క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి దార్శనిక భారత్ స్వర్ణయుగానికి చేరువలో దార్శనిక భారత్ ఈ అంశం గురించి ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో దార్శనిక్ భారత్ లో భాగంగా డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారు గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే వీరు ఎన్నో అవార్డులు వీరిని వరించాయి. ఒక సరస్వతి పుత్రునిగా వీరు కర్నూలులో పేరుగాంచారు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తర్వాత గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, తర్వాత నోబెల్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, తర్వాత లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, తర్వాత యుఎన్ఓ సర్టిఫైయర్ కూడా వీరున్నారు. మరి ఇన్ని అవార్డ్స్ ఎన్నో సొంతం చేసుకున్నవారు ఈ మన స్టూడియోకి రావడము చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ముఖ్యంగా పుష్కర కాలం ప్రభుత్వంలో ఎన్నో విజయవంతమైన పథకాలు మన ప్రభుత్వం చేపట్టింది. దార్శనిక్ భారత్ రూపంలో మనము ఎన్నో విజయవంతమైన వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టాము. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 2047లో దార్శనిక్ భారత్ 2047 అనే భావంతో భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 100 సంవత్సరాలు చేసుకునే నాటికి అభివృద్ధి చెందిన, ఆత్మ నిర్భరమైన, సమగ్ర సమానత్వం కలిగిన, ఇంకా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచే భారతదేశాన్ని నిర్మించాలనే దీర్ఘకాలిక దృష్టితో మన ప్రధానమంత్రి గారు ఎన్నో సంస్కరణలను చేపట్టారు. దాంట్లో భాగంగా కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా విద్య, వైద్య, విజ్ఞానం, సాంకేతిక, వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం, ఇంకా సాంస్కృతిక విలువలు వంటి అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యాన్నితో మన ప్రధానమంత్రి ముందరికి వెళ్తున్నారు. ఇక ముందుగా అండి, నాగస్వామి నాయక్ గారు, దార్శనిక్ భారత్ అంటే ఏంటో మా శ్రోతలకు తెలియజేస్తారా?
3: మంచిదండి. దార్శనిక అంటే భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని ఒక స్పష్టమైన లక్ష్యము, ఆలోచన మరియు కారణాచరణ ప్రణాళికలతో ముందుకు సాగడం అండి. సో అందువల్ల దార్శనిక భారత్ 2047 నాటికి అన్ని రంగాలు అభివృద్ధి చెందిన, బలమైన, స్వయం సమృద్ధి కలిగిన, సమాన అవకాశాలను అందించి మరియు ప్రపంచంలో ప్రముఖ దేశంగా నిలిపే భవిష్యత్తు దృష్టిని ఈరోజు మనము దార్శనిక భారత్ అని చెప్పడం జరుగుతుందండి. ఇది ఒకే ఒక్క ప్రభుత్వ కార్యక్రమం కాకుండా దేశాభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక జాతీయ దృష్టికోణంగా అర్థం చేసుకోవచ్చును.
2: చాలా సంతోషం అండి. ఇక దార్శనిక్ భారత్ ప్రధాన లక్ష్యాలు ఏంటో తెలియజేస్తారండి.
3: ఓకేనండి. మన ప్రధానమంత్రి గారు సూచన

మేరకు 2047 నాటికి బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండాలి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, ప్రతి పౌరుడికి మెరుగైన విద్య వైద్యం అందించాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, పేదరికం గణనీయంగా తగ్గాలి, ఆధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో

0: సరఫరా గొలుసులో భారతదేశం పాత్రను విస్తరించడము, గ్రామీణ మరియు పట్టణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడం అండి.
1: ఇకపోతే అండి, అలాగే విద్య కూడా చాలా ప్రధానంగా మన ప్రధానమంత్రి ప్రస్తావిస్తా ఉన్నారు. ఇక విద్యపై చాలా దృష్టి కేంద్రీకరించి ఉన్నారు. ఇక విద్య అభివృద్ధికి పునాది తర్వాత దాని ముఖ్య అంశాల గురించి తెలియజేస్తారు.
0: మంచిదండి. సో దేశంలో విద్యాభివృద్ధి చెందాలి అంటే దేశ భవిష్యత్తును నిర్ణయించేదే ముఖ్యమైన రంగం విద్యనండి. సో దార్శనిక భారత్ 2047 లో విద్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుందండి. అందులో ముఖ్య అంశాలు ప్రతి బాల బాలికలకు నాణ్యమైన విద్య, పాఠశాల విద్యలో నైపుణ్యం పెంపొందించడం, ఉన్నత విద్యలో పరిశోధనలు ప్రోత్సహించడం, వృత్తి విద్య మరియు నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ విద్యను విస్తరించడం, విద్యలో సాంకేతికత వినియోగము, విద్యార్థుల్లో సృజనాత్మకత మరియు విమర్శనాత్మకమైన ఆలోచనల పెంపకం, తర్వాత పరిశ్రమలో అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించడం అండి. విద్య యొక్క ముఖ్య లక్షణము విద్యార్థులు కేవలం ఉద్యోగం కోసమే కాకుండా బాధ్యతమైన పౌరులుగా మెలగాలి, తర్వాత సమస్య పరిష్కరించి కొత్త ఆలోచనలు సృష్టించేదే విద్యలో వినూత్నమైన మార్పులు తీసుకురావచ్చండి.
1: ఇక దార్శనిక భారత్ లో యువత పాత్ర గురించి తెలియజేస్తారు.
0: ఖచ్చితంగానండి. ఇప్పుడు భారతదేశంలో మనకు వెన్నెముక యువకులు అండి. సో మనము చైనాతో పోల్చుకుంటే చాలా ఎక్కువ యువత కలిగిన దేశం మన భారతదేశం. భారతదేశంలో అతిపెద్ద బలంగా దాని యువ జనాభా. దార్శనిక భారత్ 47 లో భాగంగా భారతదేశంలో నిర్మాణం యువత పాత్ర అమూల్యమైనది, ముఖ్యమైనదండి. సో నూతన ఆవిష్కరణలు చేయాలి, స్టార్టప్లు ప్రారంభించాలి, పరిశోధన పాల్గొనాలి, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, దేశ సేవలో భాగస్వాములు కావాలి, సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలి. సో నైపుణ్యం కలిగిన యువత, ఉత్పాదక శక్తి, బలమైన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందిన దేశంగా మనము తీసుకుపోవడానికి వీలవుతుందండి. ఇందులో భాగంగానే మా వొకేషనల్ కాలేజీలో 7 కోర్సుల ద్వారా మేము పిల్లలకి విద్యను అందిస్తున్నామండి.
1: చాలా సంతోషం అండి. ఇకపోతే అండి, మన భారతదేశానికి వ్యవసాయము తర్వాత గ్రామీణాభివృద్ధి పట్టుకొమ్మలు అని చెప్పుకోవచ్చు అండి. గాంధీ గారు ఆ రోజే చెప్పారు. మరి వ్యవసాయము గ్రామీణాభివృద్ధి గురించి కాస్త దార్శనిక భారత్ లో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామో తెలియజేస్తారండి.
0: మంచిదండి. భారతదేశంలో పురస్కార కాలంలో సో వ్యవసాయం అనేది ఒక పట్టుకొమ్మ అండి భారతదేశ అభివృద్ధికి. భారతదేశంలోనే వ్యవసాయము కోట్లాది మంది పైన జీవనం పైన ఆధారపడి ఉందండి. దార్శనిక భారత్ లో 47 వ్యవసాయ రంగానికి ఆధునికీకరించడం అవసరము. ప్రధాన అంశాలు ఏంటంటే ఆధునిక వ్యవసాయ సాంకేతికత, డ్రోన్ల ఉపగ్రహ సాంకేతిక వినియోగము, నీటి సమర్థత వినియోగము, సూక్ష్మ నీటి పారుదల, పంట వైవిధ్యీకరణ, వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు, తర్వాత నిల్వ మరియు శీతల గిడ్డంగుల అభివృద్ధి, రైతుల మార్కెట్ సౌకర్యాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి, సమాజ మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులకు ప్రోత్సాహం అండి. సో గ్రామీణ భారత్లో అభివృద్ధి చెందేంత వరకు కూడా సమగ్ర భారతదేశంలో అభివృద్ధి చెందడం వల్ల మెరుగైన రహదారులు ప్లస్ విద్య ప్లస్ వైద్యము ప్లస్ ఇంటర్నెట్ ప్లస్ ఉపాధి ప్లస్ బ్యాంకింగ్, సో ఇదే బలమైన గ్రామీణ భారత్ గా మనము వర్ణించుకోవచ్చండి.
1: ఇక ఆరోగ్యకరమైన భారత్ గురించి కూడా తెలియజేస్తారా అండి.
0: సో మనకు కలిగిన మనకు ఉన్న మౌలిక సదుపాయాలతో పాటు నిర్మాణ రంగంలో కూడా మనం ఉండడం వల్ల మన ఆరోగ్యం కూడా భారతదేశ యువతకు చాలా ముఖ్యము. అందులో భాగంగా అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్యం సేవలు, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన విద్య సదుపాయాలు, ప్రాథమిక విద్యా కేంద్రాల్లో బలోపేతము, సో ఆధునిక వైద్య సాంకేతిక వినియోగము, తల్లి మరియు శిశు ఆరోగ్యంపై దృష్టి, పోషకాహారం లోపం తగ్గించడం, ఆరోగ్యంపై ప్రజల అవగాహన పెంచడం. సో ఆరోగ్యవంతమైన పౌరుడు ఎలా ఉంటాడంటే బలమైన దేశం అనే భావన ముందుకు తీసుకెళ్లాలండి.
1: ఇకపోతేనండి, డిజిటల్ భారత్ గురించి తెలియజేస్తారండి.
0: ఓకేనండి. ఇప్పుడు మన మోడీ గారు వచ్చిన తర్వాత డిజిటల్ విప్లవం అనేది స్టార్ట్ అయిందండి. సో అందులో భాగంగానే మనము డిజిటల్ సాంకేతిక ప్రజల జీవితాల్లో వేగంగా మార్పు చెందుతుంది. అందులో డిజిటల్ ప్రభుత్వ సేవలు, డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ విద్య, తర్వాత డిజిటల్ బ్యాంకింగ్, సైబర్ భద్రత, గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్, సో

0: ఇవి విస్తరిస్తే గనక భారతదేశంలో ఇంకా ముందుకు పారదర్శకంగా పోతుందండి. డిజిటల్ సాంకేతికం వల్ల ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా మరియు సులభంగా ప్రజల్లోకి అందుబాటులోకి రావచ్చండి.
1: కాకపోతే అండి, మన భారతదేశంలో మహిళా సాధికారతకు చాలా పెద్దపీట మన ప్రభుత్వం వేస్తుందండి. మహిళా సాధికారత గురించి దార్శనిక్ భారత్ లో తీసుకుంటున్న విప్లవాత్మక మార్పుల గురించి తెలియజేస్తారా?
0: ఖచ్చితంగా అండి. సో దార్శనిక్ భారత్ లో భాగంగా మన ప్రధానమంత్రి గారు పిలిపించారు, బేటీ పడావో బేటీ బచావ్. సో ఒక ఆడబిడ్డకు గాన మనం విద్య నేర్పిస్తే ప్రపంచం కూడా ముందుకు పోతుందని తెలియజేశారు. అందులో నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు, ఆర్థిక స్వతంత్ర భద్రత మరియు నిర్ణయాధికారంలో భాగస్వామ్యం ఉండడం వల్ల మహిళలు సాధికారికత ముందుకు తీసుకువచ్చండి.
1: ఇక దార్శనిక్ భారత్, సుపరిపాలన, ఇవి జోడుగా మనము వింటా ఉంటామండి. మరి సుపరిపాలన ఏ విధంగా మనము, అంటే దార్శనిక్ భారత్ కి సంబంధించి సుపరిపాలన ఏ విధంగా అందించాలో తెలియజేస్తారండి?
0: మంచిదండి, మంచి క్వశ్చన్ కూడా ఇది. దేశాభివృద్ధికి సమర్థవంతమైన పరిపాలన అవసరమండి. ఇందులో సుపరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనము, అవినీతి నియంత్రణ, వేగవంతమైన సేవలు, డిజిటల్ ప్రభుత్వ సేవలు, ప్రజల భాగస్వామ్యం, చట్టపాలన ముఖ్యమైనవండి. ఇది ప్రజలకు ముఖ్యమైన సేవల్లో ముఖ్యంగా ఏముంటుందంటే సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందే విధంగా పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయాలి అండి.
1: చాలా సంతోషం అండి. ఇక ముందుగా మీరు అన్నారు దార్శనిక్ భారత్ 2047లో భాగంగా ఇది ఒక కేవలం ఒక లక్ష్యం మాత్రమే కాదు, భవిష్యత్ భారత నిర్మాణానికి సంబంధించిన సమగ్ర దృష్టికోణం అని చెప్పారండి. మరి దాని గురించి కాస్త క్లుప్తంగా మా శ్రోతలకు వివరిస్తారండి.
0: మంచిదండి. దార్శనిక్ భారత్ లో 2047లో నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే ప్రభుత్వము, ప్రజలు, విద్యా వ్యవస్థలు, రైతులు, ఉద్యోగాలు, శాస్త్రవేత్తలు, యువత, మహిళలు మరియు సాధారణ పౌరులు అందరూ కలిసి పనిచేయాలి అండి. ఇది దేశాభివృద్ధి అంటే కేవలం ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ నిర్మించడం కాదు, ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవితం, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఉపాధి, సమాన అవకాశాలు మరియు సురక్షితమైన పర్యావరణం అందించడం కూడా అభివృద్ధిలో భాగంగా అండి. అందువల్ల బలమైన ఆర్థిక వ్యవస్థలతో పాటు బలమైన సమాజం, నాణ్యమైన విద్యతో పాటు నాణ్యవంతమైన యువత, ఆధునిక సాంకేతికతో పాటు భారతీయ విలువలు ఇవన్నీ కలిసినప్పుడే 2047లో అభివృద్ధి చెందిన భారతదేశం నిర్మాణం సాధ్యమవుతుందండి. మనం ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే 2047 నాటికి సమృద్ధిగా, స్వయం సమృద్ధిగా, సమాన అవకాశాలు, సాంకేతికంగా అభివృద్ధి చెంది, పర్యావరణ పరంగా స్థిరంగా మరియు ప్రపంచానికి మార్గదర్శంగా నిలిచే దేశాన్ని నిర్మించడమే దార్శనికత భారత్ 2047 యొక్క విస్తృతమైన దృష్టి, విస్తృతమైన ఆలోచనలు మన ప్రధానమంత్రి గారు చేయడం జరిగిందండి.
1: చాలా సంతోషం అండి. ఈరోజు ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి వచ్చి దార్శనిక్ భారత్ గురించి చాలా విషయాలు మా శ్రోతలతో పంచుకున్నారు. మరి ఆకాశవాణి కర్నూల్ తరఫున, అలాగే వింటున్న శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి. డాక్టర్ నాగస్వామి నాయక్ గారు,
2: మీరు ఇంతవరకు స్వర్ణ యుగానికి చేరువలో దార్శనిక భారత్ ఈ అంశం గురించి ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు. కార్యక్రమంలో ముందుగా రాజహంస ఈ చిత్రం నుంచి పాట విందాం. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గీతరచన వేటూరి, స్వరరచన ఎంఎం కీరవాణి.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: శ్రోతలు, ఈ ప్రసారంలో 10 గంటలకు అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. చిత్రకుస్మాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కోర్ట్. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ ఆలపించిన గీతం విందాం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptylettersatgmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772244665. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు

0: అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: చిత్రకుసుమాలు విన్నారు. మరో 10 నిమిషాల తర్వాత చిత్రకుసుమాలు కార్యక్రమంలో మరికొన్ని పాటలు విందాం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8:30 కావస్తోంది. మరికాసేపట్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. విద్యా సంస్థలు, అంకుర సంస్థల బలంపైనే వికసిత్ భారత్ ప్రస్థానం నిర్మాణం జరుగుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. రానున్న దశాబ్దాలలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ సంస్థలు పెంచుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆసియా క్రీడలు 2026 ముగింపు వేడుకలు జపాన్లోని పాలోమా మిజుహో స్టేడియంలో ఈరోజు ఘనంగా జరిగాయి. వార్తల వివరాలు. దేశంలోని విద్యా సంస్థలు, అంకుర సంస్థల బలంపైనే వికసిత భారత్ ప్రస్థానం నిర్మాణం జరుగుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసిఎస్ఐ 58వ వ్యవస్థాపక దినోత్సవంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, పెట్టుబడిదారుల నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందకుండా దేశం పురోగమించలేదని పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉందని, అలాగే వేగవంతమైన సాంకేతిక పురోగతి యుగంలోకి ప్రవేశిస్తోందని వివరించారు. కార్పొరేట్ పాలనను ప్రోత్సహించడంలో ఐసిఎస్ఐ చేసిన కృషిని ఆయన ప్రశంసిస్తూ, ఇది సుస్థిర అభివృద్ధికి ప్రపంచ ప్రమాణంగా అభివర్ణించారు. బలమైన ఆత్మనిర్భర్ భారత్ను నిర్మించడంలో ఐసిఎస్ఐ కృషి భారత్ను ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెడుతుందని ఉపరాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు.
1: Today, as a global benchmark for sustainable development, the ICSI ensures that the modern company secretary fosters robust corporate transparency and serves as the backbone of investor confidence in the Indian market.
0: అంతర్జాతీయ శాంతి, భద్రత, సరఫలా గొలుసుల పునరుద్ధరణ, పరస్పర అనుసంధానం అనేవి అభివృద్ధి చెందుతున్న మధ్యస్థ దేశాలకు అత్యంత కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో భాగంగా మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఓల్ఫ్ గ్యాంగ్ ఇషింగర్, జర్మనీ విదేశాంగ కార్యదర్శి బెర్నార్డ్ కోట్షులతో ఆయన చర్చలు జరిపారు. రానున్న దశాబ్దాలలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని, ఇందుకు ఇక్కడ యువ జనాభా ఎంతగానో దోహదపడుతుందన్నారు. భారత్ ఇప్పుడు ఐరోపా సమాఖ్య ఈయుతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటోందని చెప్పారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, స్పేస్ రంగాలలో భారత్ ఈయు భాగస్వామ్యం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ సంస్థలు పెంచుతున్నాయని కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరభ్ గర్గ్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, బలమైన కార్పొరేట్ పనితీరు, పెట్టుబడుల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా పురోగమిస్తోందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశం 7.8% వృద్ధిని నమోదు చేసిందని, ఆ తరువాత కూడా ఇదే వేగాన్ని కొనసాగిస్తోందని చెప్పారు. ప్రైవేట్ రంగంతో పాటు ప్రభుత్వ పెట్టుబడులు కూడా పెరగడం దేశ ఆర్థిక పురోగతికి సానుకూలంగా మారిందని, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా పెరిగిన ముడిచమురు ధరల ప్రభావం దేశంపై పడకుండా ప్రభుత్వం ప్రైవేటు రంగం తీసుకున్న చర్యలు ఎంతగానో

0: దోహదపడ్డాయని సౌరభ్ గార్గ్ వివరించారు. ఆసియా క్రీడలు 2026 ముగింపు వేడుక జపాన్లోని నగోయాలో ఉన్న పాలోమా మిజుహో స్టేడియంలో ఈరోజు జరిగింది. ఈ వేడుకల్లో 2 స్వర్ణ పతకాలు సాధించిన షూటింగ్ క్రీడాకారిణి నీరు దండా భారత బృందానికి నాయకత్వం వహించారు. భారత్ 21 స్వర్ణం, 27 రజతం, 37 కాంస్య పతకాలతో మొత్తం 85 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. హ్యాంగ్జౌ 2023లో సాధించిన రికార్డు స్థాయి పతకాల తర్వాత ఆసియా క్రీడల చరిత్రలో భారత్ సాధించిన అత్యధిక పతకాల సంఖ్యలో ఇది 2వది కావడం విశేషం. భారత మహిళా హాకీ జట్టు 1982 తర్వాత మొదటిసారిగా స్వర్ణం గెలిచింది. పురుషుల హాకీ జట్టు వరుసగా 2 సార్లు ఆసియా క్రీడల టైటిల్స్ గెలుచుకోవడం ఇదే మొదటిసారి. భారత వైమానిక దళం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో సెకోన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మ్యారథాన్ 2వ ఎడిషన్ను నిర్వహించింది. భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు మారథాన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎయిర్ వైస్ మార్షల్ శేఖర్ యాదవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ భారత వైమానిక దళం నుండి పరమవీర చక్ర అందుకున్న ఏకైక వ్యక్తి ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ సెఖోన్ జ్ఞాపకార్థం ఈ మారథాన్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. 1971 ఇండో పాకిస్తాన్ యుద్ద సమయంలో ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ సెఖోన్ అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారని ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. లోక్సభ నుండి 21 మంది, రాజ్యసభ నుండి 10 మంది సభ్యులతో కూడిన ఆర్థిక కమిటీకి బీజేపీ ఎంపీ భతృహరి మహతాబ్ను చైర్పర్సన్గా నియమించారు. లోక్సభ నుండి 21 మంది, ఎగువ సభ నుండి 10 మంది సభ్యులతో కూడిన విదేశీ వ్యవహారాల కమిటీకి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను చైర్పర్సన్గా నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా, రసాయనాలు ఎరువుల కమిటీకి లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ను చైర్పర్సన్లుగా నియమించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి గాను 3,600 కోట్ల రూపాయల మొదటి విడత నిధులను విడుదల చేశారు. అలాగే దేశంలోనే తొలిసారిగా 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో చేపట్టనున్న హౌసింగ్ పైలట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు రాష్ట్రానికి 3 లక్షల ఇళ్లను కేటాయించామన్నారు. 3D టెక్నాలజీ ఇళ్ల ద్వారా నిర్మాణ సమయం, ఖర్చు, కూలీల అవసరం చాలా తగ్గుతుందని, ఇవి సాధారణ ఇళ్ల కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలోని పేదలందరికీ పక్కా ఇళ్లు అందించేందుకు కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుందని శివరాజ్ సింగ్ పేర్కొంటూ
1: केंद्र सरकार ने प्रधानमंत्री जी के आशीर्वाद से 3 लाख मकान बनाने की पहली किस्त आंध्र प्रदेश के गरीबों को समर्पित की है. 100% मकान गरीबों को बनाने में आपके साथ भारत सरकार खड़ी है प्रधानमंत्री जी के नेतृत्व में. 3D कॉन्क्रीट प्रिंटिंग टेक्नोलॉजी, एक नई टेक्नोलॉजी से ये मकान हम बनाने वाले हैं कि ये मकान 6 महीने के अंदर कम्प्लीट हो, उसमें लागत भी कम आए.
0: అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వర్జీనియాలో నిర్వహించిన వికసిత్ భారత్ యూనిటీ రన్కు పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరుగు, యోగా, ధ్యానంతో పాటు ఫిట్నెస్, సామాజిక భాగస్వామ్యాలను నిర్వహించారు. పొటోమాక్ నదికి సమీపంలో జరిగిన ఈ కార్యక్రమం ప్రవాస భారతీయులను ఒకచోట కలిపింది. భారతీయులు క్రీడలను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకునే దిశగా ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 సంవత్సరంలో ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ఒక జాతీయ ప్రచారంగా ప్రారంభించారు. స్వాతంత్ర సమరయోధుడు శ్యామ్జీ కృష్ణవర్మ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ స్వాతంత్రం పట్ల శ్యామ్జీ కృష్ణవర్మ నిబద్ధత స్వాతంత్ర పోరాటంలో శాశ్వతంగా నిలిచిపోతుందని ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. శ్యామ్జీ కృష్ణవర్మ తన జీవితాన్ని స్వాతంత్ర్యం కోసమే అంకితం చేశారని

0: మాతృభూమి గౌరవాన్ని కాపాడటంలో ఆయన చూపిన ధైర్యం, అంకిత భావాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాగా స్వాతంత్ర సమరయోధుడు అమరవీరుడు సుబ్రహ్మణ్య శివ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా సంస్థలు, అంకుర సంస్థల బలంపైనే వికసిత్ భారత్ ప్రస్థానం నిర్మాణం జరుగుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. రానున్న దశాబ్దాలలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ సంస్థలు పెంచుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మా కార్యక్రమాలు వింటున్నారు. చిత్రకుసుమాలు కార్యక్రమానికి పునః స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సీతారామం చిత్రం నుంచి.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అతిథి దేవోభవ. అతిథి దేవోభవ ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఆలపించిన గీతం.

శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో 1000 పడగలు ధారావాహిక నాటిక 18వ భాగం ప్రసారమవుతుంది. నవల మూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకూరి శ్యామలాదేవి, నిర్వహణ ఎల్లంరాజు సరోజ నిర్మలకర్. 103.2 అలవైకుంఠపురంలో ఈ చిత్రం నుంచి విందాం గానం. అర్మాన్ మాలిక్, గీతం రామజోగయ్య శాస్త్రి, సంగీతం హారీష్ జయరాజ్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772466 05. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక
0: కేర్ ఆఫ్

చిత్రకుసుమాలు విన్నారు. 9:30 ఆపాత మధురాలు కార్యక్రమంలో మరికొన్ని పాటలు విందాం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 9:00 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.
1: Spotlight. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మా కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు విందాం ఆపాత మధురాలు. కార్యక్రమంలో ముందుగా ఆత్మబంధం ఈ చిత్రం నుంచి పాట విందాం. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర గీతరచన సీతారామశాస్త్రి, స్వరరచన ఎంఎం కీరవాడి.

కార్యక్రమంలో తర్వాతి పాట ఆదిత్య 369 ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జిక్కి శైలజ ఆలపించిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా.

శ్రోతలు, రేపు ఉదయం 8:35 రత్న దీపికావళి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసూతి వైద్య నిపుణులు సర్ ఆర్కాట్ లక్ష్మణస్వామి ముదలియార్ గారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారం చేస్తాం. కార్యక్రమం తప్పక వినండి. మా కార్యక్రమంపై మీ అమూల్యమైన అభిప్రాయాలు మాతో పంచుకోండి. ఆపాతమధురాలు కార్యక్రమంలో తర్వాతి పాట విందాం. జమీందార్ గారి అమ్మాయి చిత్రం నుంచి పాడిన వారు పి. సుశీల. దాశరథి సాహిత్యానికి సంగీతం అందించారు జీకే వెంకటేష్.

ఫోన్ ఇన్ ప్రసారంలో టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే చిత్రగీతాలు వినిపిస్తాం. ఈ కార్యక్రమానికి డయల్ చేసి మీకు నచ్చిన పాటలను కోరుకుని వెంటనే వినేసేయచ్చు. మరి కార్యక్రమానికి డయల్ చేయవలసిన నంబర్లు ఏంటంటే 0877-22-46-605, మరొక నంబర్ 0877-22-46-606. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీకు వినాలనిపించిన పాట వెంటనే వినేసేయచ్చు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9 గంటలకు 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న ఆపాత మధురాలు మీరు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రాజ్ కుమార్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన గీతం విందాం. సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు, రేపు సాయంత్రం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా భారతీయ న్యాయ సంహిత, భారత న్యాయ వ్యవస్థకు కొత్త దశ అన్న అంశం గురించిన విశేషాలు, ఆ తర్వాత అనుబంధాలు శ్రీమతి కేవీఎన్ సంధ్యారాణి గారి కథానిక ప్రసారమవుతుంది. ఆపాతమధురాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం పివి శ్రీనివాస్, సుశీల ఆలపించిన గీతం గుడిగంటలు చిత్రం కోసం.

ఆపాత మధురాలు కార్యక్రమంలో చివరగా సువర్ణ సుందరి చిత్రం నుంచి పాట విందాం. గానం ఘంటసాల జిక్కి, గీతం సీనియర్ సముద్రాల, సంగీతం పి ఆదినారాయణరావు.

ఆపాత మధ్యరాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: ये था राग मधुकौंस। इसी के साथ ही आज का रविवासरीय अखिल भारतीय संगीत सभा का कार्यक्रम समाप्त होता है, जिसमें आपने श्री हिंडोल पेंसे का शास्त्रीय गायन सुना। इनके साथ तबले पर संगत कर रहे थे श्री अजिंक्य गलांडे और हारमोनियम पर श्री नारायण दरेकर। आकाशवाणी के नागपुर स्टूडियो में ध्वनि मुद्रित ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
1: That was राग मधुकौंस। With this, tonight's रविवासरीय अखिल भारतीय संगीत सभा comes to an end. You have been listening to the classical vocal recital by Shri Hindol Pense. He was accompanied on tabla by Ajinkya Galande and on harmonium by Narayan Darekar. This program was recorded in the studio of Akashwani Nagpur and broadcast came to you from Akashwani Delhi.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 11:00. ఇంతటితో ఇవాళ్టి మా ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 103.2-107.5 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.